ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM శుభోదయం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 6వ తారీఖు, శనివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 55 నిమిషాల 45 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ സമയം 6 గంటలు కావస్తున్నది గుడ్సపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య

సగోచర సౌకుమార్యం శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూఢికాళియ పణే వికటాటవీషు శ్రీ వెంకటాది శిఖరే శిరశిశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు స్తనావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతం అది. ఇంతటితో ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్. రేపటి ప్రార్థన ఆదిత్య హృదయం సూర్యాష్టకం క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఈరోజు రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, ప్రసార సమయాలు పొదుగల యోడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడమిలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 5వ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి మొదటి సంభాషణ ప్రసారమవుతుంది. ముచ్చట కార్యక్రమంలో పల్లె బతుకులకు అక్షర రూపం, తాక్సాండే కవిత్వం, కవి ఉపాధ్యాయులు, తాక్సాండే చరణ్దాస్తో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు కేలేనిన్. ఇక ఎరుక జ్ఞాపకం కాదు మునిమడుగుల రాజారావు ప్రసంగం కూడా ప్రసారమవుతుంది. పొద్దమట్టు యోడుంబావుకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం గురించి, ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక రైతు అంతరంగం కార్యక్రమంలో కుటుంబ వ్యవసాయం గురించి చింతల్బోరి గ్రామానికి చెందిన కామ్లె బాలాజీతో ముచ్చట ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు యు దినేష్. ఈ కార్యక్రమ సమర్పణ యు దినేష్. పొద్దుమట్టు 5:30కు కతిందాం పిలగన్ల కోసం ఈ కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథ ప్రసారమవుతుంది. రచన ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను చెప్తారు టి స్రవంతి. ఇక మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఎవరు గొప్ప కథ ప్రసారమవుతుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను చెప్తారు ఎం వాణి. 5:45కు యువవాణి కార్యక్రమంలో ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూర్కు చెందిన మౌనికతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు జి గంగామణి. అనంతరం 6:20కు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ 4వ భాగం ప్రసారమవుతుంది. ఇక 6:45కు జానపద గీతాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ్య తత్వాలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇయ్యల రాత్రి 9:30కు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 2వ భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు 2వ భాగం ప్రసారమవుతాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక రాత్రి షామే గజల్ కార్యక్రమంలో డి మురళి కృష్ణ పాడిన గజల్లు 2వ భాగం రాత్రి 9:45కు వింటారు. ఇవి ఇయ్యల మీరినే కార్యక్రమాలు వివరాలు, కార్యక్రమాల సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా సమయం 6:45గా వస్తున్నది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. వార్తల అనంతరం కలుద్దాం యోడుంబావుకు అంబటాల సంగతులతో. చూంజేసే ఉంచుండ్రి మరి 100.2 FM. మనస్సు నిండా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ద క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: అటువంటి తెలుగు భాషకి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా పదికాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన తరాల తరాల వారు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతని మనం అందరూ తీసుకోవాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో

0: మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ గాని, ఆక్వా కల్చర్ గాని, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ గాని, రైల్వే కనెక్టివిటీస్ గాని, టూరిజం గాని, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ దానికి ఒక ప్రణాళిక బద్దంగా టీం వర్క్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో లక్ష ఇళ్లకు, రాష్టంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జీవో 77 ప్రకారమే హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
2: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్ కి ఏదమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా ప్రకారంగా డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట.
0: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్టవ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 పాలనలో రాష్టంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని రాంబాబు విమర్శించారు. వాతావరణం. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్టవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झा। अथ वार्ताः। प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात राज्यस्य सूरत नगरे 18,000 कोटि रूप्यकाधिक मूल्यानां मार्ग विद्युतः अथ च औद्योगिक विकास परियोजनानां शुभारम्भं विहितवान्। सः आदौ हजीरा क्षेत्रं गत्वा औद्योगिकाधारभूत संरचना कार्याणां समीक्षां विहितवान्, सहैव जनसभामपि सम्बोधितवान्। अनन्तरं प्रधानमंत्री दमन नगरं समागच्छत्, यत्र प्रायः 2,970 कोटि रूप्यक परिमितानां विविध विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च विहितवान्। अवधेयास्पदं वर्तते यत् एताभिः परियोजनाभिः क्षेत्रस्य विकासः, आजीविका निर्माणानि तथा जनसुविधानां वृद्धयः च भविष्यन्ति। सीबीएसई इति केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा अंक सत्यापनार्थं सहैव पुनर्मूल्यांकनार्थं आवेदन प्रस्तुतेः अन्तिमा तिथिः जून मासस्य 7 दिनांक पर्यन्तं वर्धिता। सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन परिषदा प्रख्यापितं यत् छात्राः इदानीं रविवासरस्य मध्य रात्रिं यावत् स्व आवेदनानि प्रस्तोतुं शक्नुवन्ति। सीबीएसई परिषदा प्रोदीरितं यत् छात्रहितं मनसि निधाय आवेदन प्रक्रियां पूरयितुं छात्रेभ्यः अतिरिक्त समय प्रदानाय एषः निर्णयः स्वीकृतः। एतस्मात् पूर्वम् आवेदनस्य अन्तिमा तिथिः अस्य मासस्य 6 दिनांकं यावदासीत्। परिषदा सर्वेभ्यः योग्य छात्रेभ्यः परामृष्टं यत् ते निर्धारित समये एव स्व आवेदन प्रक्रियां सम्पादयन्तु। केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी अघोषयत् यत् अंडमान द्वीप समूहस्य पूर्व समुद्रीय तटात् प्रायः 15 किलोमीटर दूरे श्री विजयपुरम त्रिक्षेत्रे प्राकृतिक गैस भण्डारः अन्विष्टः। एकस्मिन् सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन श्री पुरी प्रख्यापितवान् यत् एतत् अन्वेषणम् अण्डमान समुद्रस्य विशाल ऊर्जा क्षमतां पुनः प्रमाणीकरोति, सहैव अस्मिन् क्षेत्रे प्रचल्यमानस्य गवेषणाभियानस्य एकाम् अपराम् सफलतां च सूचयति। सः अकथयत् यत् ऑयल इंडिया इति संस्था सम्प्रति गैस द्रव्यस्य संरचनां तथा च तस्य ऊष्मीयमानं मूल्यांकितुं गैस सैम्पलिंग इति प्रतिचयनस्य कार्यं करोति। अन्ताराष्ट्रिय पर्यावरण दिवसावसरे श्रीपुरी महोदयेन नवदिल्ल्यां फ्लेक्स इंधन वाहनेभ्यः E85 इंधनस्य शुभारम्भो विहितः। केन्द्रीय गृहमंत्री अमित शाहः ह्यः अब्रवीत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आर्थिक परिष्काराणां लक्ष्यस्य अन्तर्गतं भारतस्य विकास यात्रा देशस्य आर्थिक समृद्धिम् अविरतं वर्धयति। अस्मिन् आर्थिक वर्षे पंजीकृतं 7.7% जीडीपी विकासं निर्दिश्य श्री शाहः प्रावोचत् यत् एषा उपलब्धिः गत 12 वर्षेषु भारतस्य अर्थव्यवस्थया सुदृढतां प्रकटयति। अथ च क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान दलयोर्मध्ये स्पर्धा अद्य न्यू चंडीगढ़स्य मुलानपुर स्थिते महाराजा यादवेन्द्र सिंह अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे आरप्स्यते। अस्यां स्पर्धायां शुभमन गिल भारतीय दलस्य नेतृत्वं विधास्यति। क्रीडेयं भारतीय समयानुसारं प्रातः 9:30 आरप्स्यते। पुरुषाणाम् अंडर 18 इति अष्टादश एशिया कप हॉकी प्रतियोगितायाः उपांत्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंतरालेन पराजितम्। अपरतः महिलानां अष्टादश एशिया कप प्रतियोगितायाः उपांत्य स्पर्धायां चीन देशेन भारतीय दलं पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమాచారాలకు వింటారు సమాచార లేఖ అందించిన వారు శ్రీ పి రమేష్.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా యువజన క్రీడా వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియంలో యువతీ యువకులతో యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 70 మంది యువతీ యువకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమాపేశాల వలె జీరో అవర్ క్వశ్చన్ అవర్ బిల్లు ప్రవేశపెట్టే పద్దతి ఓటింగ్ వాదనలు ప్రతివాదనలు వంటి విషయాలతో యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంతో పాటు విద్యార్థిని విద్యార్థులకు యువతీ యువకులకు పెయింటింగ్ డాన్స్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తీవ్రమైన ఎండ వేడి కారణంగా రాత్రి వేళల్లో ఇక ఆవరణలో బాల్కనీలో నిద్రించే ప్రజలను ఆసరాగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడే నేరస్తులను పట్టుకోవడానికి సిద్దిపేట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం, మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. దొంగల కదలికలపై నిఘా ఉంచుతూ వారిని పట్టుకోవడానికి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత పట్ల అసాధారణమైన నిబద్దతను ప్రదర్శిస్తూ పోలీసులు స్థానిక గ్రామాలు సందర్శిస్తున్నారు. ఎండాకాలంలో నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ కోరారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో క్షయ వ్యాధిగ్రస్తులకు 7 రకాల పోషక విలువలున్న ఆహారం బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన జిల్లాను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్షయ లక్షణాలను ముందస్తుగా గుర్తించి వ్యాధి తీవ్రత పెరగకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ప్రక్రియలో చేరే విద్యార్థులకు సంబంధించి లక్కీ డ్రాను జిల్లా కలెక్టర్ కె హైమావతి నేతృత్వంలో నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఎస్టీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 3 తరగతిలో మొత్తం 5 సీట్లుండగా 3 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, వారికి నేరుగా సర్టిఫికెట్లు తనిఖీ చేసి 3 తరగతిలో అడ్మిషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 5 తరగతిలో మొత్తం 3 సీట్లుండగా 5 దరఖాస్తు చేసుకోగా వారికి లక్కీ డ్రా ద్వారా 3 ఒక బాలిక, 2 బాలుని ఎంపిక చేశారు. 1 రిజర్వ్ లో ఎంపిక చేశారు. ఇందులో ఎంపికైన ఎస్టీ విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫై చేసి సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యను అభ్యసిస్తారని తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని కలెక్టర్ చదివి వినిపించారు. రాష్ట ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి వారు సద్వినియోగం చేసుకునేలాగా గ్రామ స్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో వివిధ అవగాహన కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యం, సేవల చేరువపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ప్రజల రక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన సిద్దిపేట సురక్ష నేత్ర మూడవిడత కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట కమిషనరేట్ వ్యాప్తంగా 275 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ప్రారంభించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 275 నూతన సీసీ కెమెరాలు ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు 3 కన్నులా పనిచేస్తాయని, నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని రష్మి పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ

0: శాఖ తెలంగాణ విత్తన అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని అగ్రోస్ సహకార సంఘాలు ప్రైవేట్ డీలర్ కి అవగాహన సదస్సు నిర్వహించారు. వచ్చే వానాకాలం సీజన్ లో నకిలీ విత్తనాలు అమ్మకుండా రైతులు పంటల మార్పిడికి సంబంధించి సలహాలు సూచనలు అందుకునేందుకు ఈ సదస్సు నిర్వహించారు. వచ్చే ఖరీఫ్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ అందించే విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డీలర్లను కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు విత్తనాభివృద్ది సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ ప్రయోగశాలలో పరిశోధన చేసిన మేలిమ రకం విత్తనాలను మాత్రమే రైతులకు అందిస్తోందని, వీటి వల్ల ప్రయోజనం చేకూరుతోందని అన్వేష్ రెడ్డి చెప్పారు.
1: శ్రీ పి రమేష్ అందించిన సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
2: ఈ జో వైశ్విక సంకట్ చల్ రహా యే దిఖాతా హై కి ఎనర్జీ కే మామలే మే ఆత్మ నిర్భర్తా కితనీ జరూరీ హై ఔర్ బీతే 12 వర్షో మే దేశ్ నే జో కెపాసిటీ తయార్ కీ ఉస్కా కితనా బడా మహత్వ హై. 12 వర్ష పహలే భారత్ మే సౌర ఊర్జా కా ఉత్పాదన్ నామ్ మాత్ర కా థా, ఆజ్ హమ్ దునియా కే టాప్ 5 దేశో మే సే ఏక్ హై.
1: గడిచిన దశాబ్ద కాలంలో దామన్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్దిని వేగవంతం చేయటమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
2: సూరత్ సిర్ఫ్ స్వచ్ఛత ఔర్ సర్కులర్ ఇకానమీ తక్ సీమిత్ నహీ హై బల్కి గ్రీన్ గ్రోత్ కే దూసరే మాధ్యమో కా భీ అభూతపూర్వ గతి సే విస్తార్ హో రహా హై. సూరత్ ఐసీ వ్యవస్థా బనానే మే జుటా హై జహాన్ సడకో పర్ చల్నే వాలీ సారీ బసే ఇలెక్ట్రిక్ హోగీ, సాథ్ హీ యహాన్ సూరత్ మెట్రో కా భీ విస్తార్ హో రహా హై. యే సారే కదమ్ హరిత్ శహర్ కే రూప్ మే సూరత్ కీ పెహచాన్ కో ఔర్ సశక్త కరేంగే.
1: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్టు పంచుకుంటూ ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్లు తెలిపిన ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా

0: పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్బంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్టపతి భవన్ సందర్శించింది. ఈ సమాపేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్టపతి సోషల్ మీడియా పోస్టు ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ది రేటు ప్రస్తావిస్తూ ప్రపంచం ఆర్థిక సంకోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలను సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణ కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టీల్ట్ యుద్ద విమానం Su-57 ప్రతిపాదించి ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అకాడమిక్ ఫోరంలో మాట్లాడుతూ గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూకాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూకాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణ దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000 చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సీడీసీ అధికారి డాక్టర్ సతీష్ పిల్లే తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ డుజో మాట్లాడుతూ సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సీడీసీ ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు కలిగిన కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహేల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తన టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ది నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు. ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది? పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇయలటి అంబటాల సంగతులు. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ రాజేశ్వరరావు, మొడగం మధుబాబు సంభాషణలు ఐదవ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట కార్యక్రమంలో పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సాండే చరణ్దాస్తో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, తిథి షష్ఠి, శ్రవణ నక్షత్రం ఈరోజు శనివారం. సూర్యోదయం పొద్దుగల 5:44 అయింది. ఇక పొద్దుమట్టు 6:44 సూర్యాస్తమయం అవుతుంది. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మనసుకు హాయిని కలిపే వాద్య సంగీతాన్ని కాసేపు విందాం. ఈ వాద్య సంగీతం వింటే రోజంతా మనసుకు హాయిగా ఉంటుంది.

0: నా పేరు డాక్టర్ సతీష్. నేను బుక్తాపూర్లోని వెటనరీ పాలిక్లినిక్లో పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను.
1: నీలినాలుక వ్యాధి అంటే ఒక విచిత్రమైన వ్యాధి అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ టీకాలు అనేటివి సాధారణంగా 50 డోసులు ఒక బాటిల్ వస్తాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంఎల్ చొప్పున ఇయ్యాలా, తోలుకి ఇయ్యాలా. ఒక సంవత్సరం పనిచేస్తుంది. 4 నెలలు దాటినా ఎలాంటి గొర్రెకైనా వేసుకోవచ్చు. సీజన్ కంటే ముందుగా వేసుకోవాలా, ప్రతి సంవత్సరం ఇదే టీకా వేసుకోవాలి. ఇంకోటి ఈ టీకా వేసుకునే ముందు కొద్దిగా ఆ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ను చూసుకోవాలా. కొన్ని కొన్ని షాపుల్లో అనుకోకుండా ఎవరు కావాలని చేయరు, అనుకోకుండా మిగిలిపోయిన ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత దాంట్లో గడ్డలు లేకుండా చూసుకోవాలి టీకాలో. ఈ టీకా కూడా మంచిగా ఉంటుంది, ఎందుకంటే గులాబీ నీళ్ళలాగా ఉంటుంది మొత్తం, కాబట్టి చూడగానే మనం మంచిగా గుర్తుపట్టచ్చు. ఇట్లా ఈ టీకాను ప్రతి సంవత్సరం 1 ml చొప్పున ఒక్కొక్క గొర్రెకి ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కసారి ఇస్తాం. మనం ఒక గొర్రెని 3 నుంచి 4 సంవత్సరాలు పెంచుకున్నాం కాబట్టి 4 సార్లు టీకాలు పడతాయి. ఈ టీకా మంచిగా పనిచేయాలంటే ఈ టీకా దాని శరీరంలో ఉన్న పరాన్నజీవుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పరాన్నజీవులు ఎక్కువగా లేకుండా మనం చూసుకోవాలి. పరాన్నజీవులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాని వలన కూడా ఇది అయిపోతుంది. కాబట్టి మనం డీవామింగ్ వేసుకోవాలి. డీవామింగ్ వేసుకున్నట్టయితే టీకా అనేది ఎక్కువగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తర్వాత ముందు జాగ్రత్త, ప్రెగ్నెన్సీ వాటికి ఈ టీకాను వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం ఈ టీకాను ఇచ్చినట్టయితే కొద్దిగా గర్భస్రావం అయ్యే అవకాశము, ఎందుకంటే పట్టడం సరిగా పట్టుకోకపోవడం వలన గర్భస్రావం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ బ్లూటంగ్ వైరస్ వచ్చింది, అట్లాంటి వాటిని మనం టీకాలు వేసి ఇంకెక్కువ అవుతుంది. ఆరోగ్యవంతమైన వాటికి మనమే ఇచ్చినట్టు అయిపోతుంది. ఇంకో అన్నిటికంటే ముఖ్యమైన విషయము సూదులు. ఒకదానికి ఇచ్చిన సూది ఇంకో దానికి ఇస్తే ఇప్పుడు క్యూరికైడస్ దోమ ఏం చేస్తున్నది, ఒకదానికి గుట్టి ఇంకోదానికి తీసుకుపోతుంది, అంటే రక్తం ద్వారా ట్రాన్స్మిట్ చేస్తున్నది. అదే సూదిని మనం ఇదిని గుచ్చి ఇంకోదానికి అదినికే గుచ్చినాం అనుకో, మనమే ట్రాన్స్మిట్ చేసినట్టు అయితే. కాబట్టి ఇంజక్షన్ సాధారణ అంత వరకు మార్చుకుంటే ఇలా, సార్ మాకు మార్చడం కుదురుతలేదు అనిపిస్తే అట్లీస్ట్ గరం నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళలో జస్ట్ ఇట్లా ముంచి తర్వాత ఇంజక్షన్ లోడ్ చేసుకుని ఇచ్చేసి మళ్ళీ నీళ్ళలో ముంచేస్తే అయిపోతుంది.
2: గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి టీకాలు వేసేటప్పుడు జాగ్రత్తలు గురించి చెప్పిండ్రు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ సతీష్ చెప్పిన యోసం సలహా.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకత, ఇయ్యల నవలాకారుడు నాటకకర్త అలెగ్జాండర్ పుష్కిన్, ఇంకా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చంద్ర రాజేశ్వరరావు జయంతి ఈరోజు. భారత స్వాతంత్ర సమర యోధుడు, సామ్యవాది, తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకుడు చంద్ర రాజేశ్వరరావుది ఈరోజు జయంతి. తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ రైతు కుటుంబంలో తను జన్మించిండ్రు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో అనారోగ్య కారణాల వల్ల విరమించుకున్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు

0: దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు, శాంతి ఉద్యమాలకు ముందుకు తీసుకెళ్లతందుకు రాజేశ్వరరావును ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డుతో, సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ డొమిట్రో అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లేవియా, మంగోలియా దేశాలు ఈ అవార్డులతో తనను సత్కరించిండ్రు. దేశ సమైక్యతను కాపాడడం కోసం బాబ్రీ మసీదును మ్యూజియంగా కాపాడాలని రాజీ ఫార్ములా ప్రతిపాదించిండు చంద్ర రాజేశ్వరరావు. మానవతావాది అయిన చంద్ర రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాల్లో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించటోడు. కారు కానీ కార్యదర్శి కానీ లేకుండానే పని నిర్వహించిండు. ఢిల్లీలో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ కూలర్ కానీ ఎముకలు కొరికే చలిలో ఉన్న హీటర్ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్లో వాలంటీర్లతో కలిసి భోజనం చేసేటోడు. నాకు ఆస్తిపాస్తులు లేవు, నేను ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి నుంచి ఏం తీసుకోలేదు అనేవాడు. పంచకాలి పైకి కట్టి నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంధిక భాష వాడడు. ఎదుటివారి తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవాడు. మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రివేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేటోడు. హరిజన గిరిజన మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్లేటోడు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేటోడు. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ 1994 ఏప్రిల్ 9 మరణించిండ్రు. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా అంబటాల సంగతులల్లా ఇప్పుడు విందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎట్లా? దీని గురించి విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడుగం మధుబాబు పెట్టిన సంభాషణలు 5వ భాగంలో. మరి ఇవేం నేర్చుకుంటున్నామంటే ఆర్టికల్స్, ఇంకా ప్రిపోజిషన్స్. ఈ వ్యాకరణ అంశాల గురించి మొదటి సంభాషణ ఇప్పుడు మనం వినేద్దాం.
1: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు మనం లెర్నింగ్ స్కిల్స్ లో 3వ అంశమైనటువంటి ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందామా? మరి
1: ముందుగా ఆర్టికల్స్ ఎక్కడ వాడతారు, అవి దేనిని తెలియజేస్తాయో చెప్పండి.
2: ఆర్టికల్స్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ నంబర్ అండ్ పర్టిక్యులారిటీ. అంటే ఆర్టికల్స్ నామవాచకాల యొక్క ఏకవచన అర్థాన్ని మరియు ప్రత్యేకతను, ఫలానా అనే అర్థాన్ని తెలియజేస్తాయి. ఇవి నౌన్స్కు ముందర వాడబడతాయి.
1: ఆర్టికల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఏవి?
2: ఆర్టికల్స్ 2 రకాలు. ఒకటి ఇండెఫినేట్ ఆర్టికల్, మరొకటి డెఫినేట్ ఆర్టికల్. ఇండెఫినేట్ ఆర్టికల్ మరియు డెఫినేట్ ఆర్టికల్కు మధ్యన గల తేడాను మనం అర్థం చేసుకుందాము. ఇండెఫినేట్ ఆర్టికల్లో ఏ, యాన్ అనే 2 పదాలు వస్తాయి. డెఫినేట్ ఆర్టికల్లో ద అనే 1 పదం వస్తుంది. అయితే ఇండెఫినేట్ ఆర్టికల్ అనేది ఏదేని ఒక అనే అర్థాన్ని తెలియజేస్తే, డెఫినేట్ ఆర్టికల్ అనేది ఫలానా, ప్రత్యేకమైన అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు బ్రింగ్ ఏ రిజిస్టర్, టేక్ ఎన్ యాపిల్. ఏ రిజిస్టర్ అంటే ఏదేని ఒక రిజిస్టర్ను తీసుకురా. టేక్ ఎన్ యాపిల్ అంటే ఏదేని ఒక యాపిల్ను తీసుకో. అంటే ఈ 2 వాక్యాలలో ఏదేని ఒక అనే అర్థం వచ్చేసింది. మరి దీనికి భిన్నంగా డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించి బ్రింగ్ ద ఫైల్, ఆ ఫలానా ఫైల్ తీసుకురా. టేక్ ద యాపిల్ అంటే ఆ ఫలానా ప్రత్యేకంగా నీ కోసం అక్కడ ఉంచబడినటువంటి యాపిల్ను తీసుకో. అంటే ఈ విధంగా డెఫినేట్ ఆర్టికల్ అనేది ఫలానా, ప్రత్యేకమైన అనే అర్థాన్ని ఇస్తే, ఇండెఫినేట్ ఆర్టికల్ అనేది ఏదేని ఒక అనే అర్థాన్ని ఇస్తుంది.
1: సార్ ముందుగా ఇండెఫినేట్ ఆర్టికల్ను ఎప్పుడు వాడాలి?
2: ఇండెఫినేట్ ఆర్టికల్లో ఏ, యాన్ 2 వర్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. మొట్టమొదట యాన్ గురించి తెలుసుకుంటే తర్వాత ఏ గురించి తెలుసుకోవడం సులభం అవుతుంది. యాన్ అనే పదాన్ని ఇంగ్లీష్లోని AEIOU అనే అచ్చు శబ్దాలతో మొదలయ్యే నామవాచకాల ముందు వాడాలి. అక్షరాలు ముఖ్యం కాదు. ఏం ముఖ్యం మరి? ఆ అచ్చులు ఇచ్చేటువంటి శబ్దాలు. ఈ శబ్దాలతో మొదలయ్యే నామవాచకాల ముందు యాన్ వాడాలి.

0: తర్వాత మరి ఏఈఐఓయు పోగా మిగిలిన అంటే ఈ ఐదు అచ్చులను వౌల్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈ ఫైవ్ వౌల్స్ పోగా మిగిలిన 21 లెటర్స్ను కాన్సోనెంట్స్ అంటారు, అంటే హల్లు అక్షరాలు. హల్లు అక్షరాలు 21 ఏమిటంటే BCDFGHJKLMNPQRSTVWXYZ. ఇవి దీస్ ఆర్ ద 21 కాన్సోనెంట్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ అపార్ట్ ఫ్రమ్ ఫైవ్ వౌల్స్ ఆఫ్ AEIOU ఇన్ ఇంగ్లీష్.
1: హల్లు అక్షరాల యొక్క శబ్దాలతో మొదలయ్యే నామవాచకాల ముందు ఏ వాడాలి? అచ్చు శబ్దాలతో మొదలయ్యే నామవాచకాల ముందు యాన్ వాడాలి. కొన్ని ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోమిలా థాపర్ ఈజ్ ఎ హిస్టారియన్. హిస్టారియన్ అనే పదంలో ప్రారంభ శబ్దము హకారం, కాబట్టి ఏ వాడాం. వెయిట్ ఫర్ యాన్ అవర్ అంటే HOUR అనే పదములో హెచ్ అనే అక్షరము సైలెంట్, కాబట్టి పక్క శబ్దం ఏంటిది అ, అది వౌల్ సౌండ్, కాబట్టి యాన్ అవ. వౌల్ సౌండ్కు ముందు ఏం వాడాలి? యాన్ వాడాలి. హీ హ్యాస్ ఈటెన్ యాన్ యాపిల్. యా అనేది కూడా వౌల్ సౌండ్ కాబట్టి యాన్ యాపిల్ అని వాడాలి. జార్జ్ ఈజ్ ఎ యూరోపియన్ అంటే యు అనేది యకారం శబ్దము, అది కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏ వాడాలి. ఇట్ ఈజ్ యాన్ ఎక్స్రే. ఎక్స్ అనేటువంటి అక్షరానికి సొంత సౌండ్ లేదు, కాబట్టి దాన్ని ఎకారంతో పలుకుతున్నాము, అది వౌల్ సౌండ్. వౌల్ సౌండ్కు ముందర యాన్ వాడాలి. షీ ఈజ్ యాన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎంబీబీఎస్ అంటే ఎకారం, అది వౌల్ సౌండ్ కదా, కాబట్టి యాన్ వాడాలి. దే టుక్ లంచ్ ఇన్ ఎ హోటెల్. హకారం పలుకుతున్నాం, కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏ వాడాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని నౌన్స్ అచ్చు అక్షరాలతో మొదలైనప్పటికీ వాటి ప్రారంభ శబ్దం హల్లు శబ్దాలై ఉంటాయి, అట్లాంటప్పుడు ఏ వాడాలి. మరి కొన్ని కొన్ని నౌన్స్ హల్లు అక్షరాలతో మొదలైతాయి కానీ వాటి ప్రారంభ శబ్దాలు ఎట్లా ఉంటాయి? అచ్చు శబ్దాలై ఉంటాయి, అలాంటప్పుడు యాన్ వాడాలి. అంటే ఇట్ ఈస్ ద సౌండ్ దట్ డిసైడ్స్ ఆర్టికల్ బట్ నాట్ లెటర్. ఓకే
2: ఓకే సార్. అట్లాంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి.
1: ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకున్నట్టుగా జార్జ్ ఈజ్ ఏ యూరోపియన్ అంటే యూరోపియన్ అనే పదము ఈ అనే వౌల్ అక్షరంతో మొదలవుతున్నది కానీ దాని ప్రారంభ శబ్దం ఏంటి? యు యకారం, కాబట్టి స్టార్టింగ్ లెటర్ వౌల్ కానీ స్టార్టింగ్ సౌండ్ కాన్సోనెంట్, అందువల్ల ఏ వాడాలి. మరొక ఉదాహరణ, ఇట్ ఈజ్ ఏ యూనివర్సిటీ. యూనివర్సిటీ అనే పదము యు అనే వౌల్ అక్షరంతో మొదలవుతున్నది కానీ దాని ప్రారంభ శబ్దం ఏంటిది? యూనివర్సిటీ, కాబట్టి అది కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి కాన్సోనెంట్ సౌండ్కు ముందర ఏ వాడాలి. అంటే అక్షరం ముఖ్యం కాదు, శబ్దం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
2: ఓకే సార్. అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ గురించి కూడా చెప్పండి.
1: డెఫినెట్ ఆర్టికల్లో ద అనేటువంటి ఒకే పదం వస్తుంది. దీన్ని ఉపయోగించడానికి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకోవాలి, కొన్ని యూజెస్. ఒక 10-11 ఉపయోగాలు మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. మొదటగా డెఫినెట్ ఆర్టికల్ ద అనేటువంటి పదాన్ని ఏకత్వాన్ని తెలిపే నామవాచకాలకు ముందు అంటే ప్రకృతిలో ఒకటే ఉండాలి, అది ప్రకృతిలో తమ ఏకత్వాన్ని తెలిపేటువంటి నౌన్స్కు ముందు ద వాడాలి. ఉదాహరణకు ద సన్, ద మూన్, ద స్కై, ద వరల్డ్, ద ఎర్త్, ద యూనివర్స్, ఇటువంటివన్నీ. ప్రతి నౌన్ కూడా ఒకటే ఉన్నది ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో, ప్రకృతిలో. కాబట్టి ఈ ఒకే ఒక్క నౌన్కు ముందు అంటే ఒకటిగా ఉన్నటువంటి ఏకత్వాన్ని తెలిపే, ప్రకృతిలో ఏకత్వాన్ని తెలిపే ఈ నౌన్స్కు ముందు దా వాడాలి. తర్వాత ఈ డెఫినెట్ ఆర్టికల్ దానేదాన్ని ఫలానా అనేటువంటి అర్థాన్ని ఇవ్వడానికి కూడా వాడతారు. ఉదాహరణకు, ద బుక్ యూ గేవ్ మీ ఈజ్ లాస్ట్, ఫలానా పుస్తకం నీవు నాకు దేన్నైతే ఇచ్చినవో అది పోయింది, మిగతావన్నీ బాగానే ఉన్నాయి అని. అలాగే టెల్ మీ అబౌట్ ద ఫిల్మ్ దట్ యు సా లాస్ట్ సండే, గత ఆదివారం నీవు ఏదైతే ఫిల్మ్ చూస్తివో దాన్ని గురించి చెప్పు, మిగతా ఫిల్మ్స్ గురించి అవసరం లేదు. ఇది ఇక తర్వాత డెఫినెట్ ఆర్టికల్ దా అనేదాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పేర్లకు ముందు వాడాలి, సంగీత వాద్యాల పేర్లకు ముందు. ఉదాహరణకు మరి ద గిటార్, ద వయోలిన్, ద డ్రమ్స్, ద హార్మోనియం ఇలాగా. బట్ ఇట్ ఈజ్ నాట్ టు బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్, క్రీడల పేర్లకు ముందు మాత్రం దా వాడొద్దు. దే ప్లే చెస్, ద చెస్ కాదు. దే ప్రాక్టీస్ క్రికెట్, ద క్రికెట్ కాదు. ఓకే, ఇది ఒక ముఖ్యమైన పాయింట్. అట్లాగే డెఫినెట్ ఆర్టికల్ దాను పాపులర్ బుక్స్ యొక్క నేమ్స్ కు ముందు వాడాలి, ప్రఖ్యాత గ్రంథాల పేర్లకు ముందు వాడాలి. ద రామాయణ, ద మహాభారత, ద వేదాస్, ద పురాణాస్, ద భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్ ఎట్సెట్రా ఇట్లాగా. అట్లాగే ఈ డెఫినెట్ ఆర్టికల్ ద అనేదాన్ని నది పేరుకు ముందు, అంటే రివర్ సముద్రం, సీ పేరుకు ముందు, ఓషియన్ మహాసముద్రం పేరుకు ముందు, బే ఆర్ గల్ఫ్ అఖాతం పేరు ముందు, అట్లాగే మరి ఒక కెనాల్ కాలువ పేరుకు ముందు, డెజర్ట్ ఎడారి పేరుకు ముందు, అంటే ఇవన్నీ సింగిల్ నేమ్కు ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా వాడొచ్చు, ఒక్కొక్క దాని పేరుకు ముందు. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ను తీసుకున్నట్టయితే ద యమున, ద గ్యాంజెస్, ద గోదావరి ఇట్లా, ద రెడ్ సీ సీకి సంబంధించి, ద ఇండియన్ ఓషియన్, ద పసిఫిక్ ఓషియన్ ఈ మహాసముద్రానికి సంబంధించి, ద బే ఆఫ్ బెంగాల్, ద పర్షియన్ గల్ఫ్ ఇది అఖాతానికి సంబంధించి, ద కాకతీయ కెనాల్, ద శ్రీరామ్ సాగర్ కెనాల్ కెనాల్ అన్నట్టు, ద సహారా డెజర్ట్, ద థార్ డెజర్ట్ ఎడారి పేరుకు ముందు. ఇట్లా ఇది ఒక్కొక్క దాని పేరుకు ముందు దావాడొచ్చు. కానీ మరొక పాయింట్లో ఒక్కదాని పేరుకు ముందు వాడకుండా ఒక గ్రూప్ పేరుకు ముందు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవేంటంటే ద టు బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, హిల్స్, ఐలాండ్స్, ఘాట్స్ ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్, ద వింధ్యాస్, పర్వతాలు గ్రూప్ ఉంటేనే, ఆ గ్రూప్కి ఒక టైటిల్ ఉంటేనే ఆ టైటిల్కు ముందు దా వాడాలి. ఒక్క మౌంటైన్ పేరు అంటే ద ఎవరెస్ట్, ద కాంచనగంగా అట్లా వాడొద్దు, దట్ ఈజ్ రాంగ్. ఓకే, ఒక గ్రూప్ ఉండాలి, ద హిమాలయాస్, ద వింధ్యాస్, ద ఆరావళి మౌంటైన్స్ అట్లాగా. హిల్స్ కూడా ద నంది హిల్స్, ద పాపీ హిల్స్, నంది కొండలు, పాపి కొండలు అట్లాగే. మరి ఐలాండ్స్ మాటకొస్తే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద ఫిలిప్పైన్స్, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ద వెస్టిండీస్ ఇట్లాగా. ఘాట్స్ అంటే ద ఈస్టర్న్ ఘాట్స్, ద వెస్టర్న్ ఘాట్స్ ఇట్లాగా. ఇవేం గ్రూప్ ఉండాలి, కంపల్సరీ గ్రూప్ పేరుకు ముందు దావాడాలి. ఓకే
2: ఓకే సార్. ఇప్పుడు దాని కింద ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు ఇంకా బొడగం మధుబాబు సంభాషణలవి. ఐదో భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ ఈ అంశం గురించి ఎలా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఇదే ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, ఇంకా ఆంగ్లంలో మెలకువలు నేర్చుకోవాలనుకుంటే వచ్చే వారం మరిన్ని విశేషాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: అభివృద్ధి.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9922-7979. నిర్మల్ వండర్లాండ్.
2: అంబటాల సంగతులలో ఇప్పుడు విందాం పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సండే కవిత్వం. కవి ఉపాధ్యాయులు తాక్సండే చరణ్దాస్తో ముచ్చట మొదటి భాగం. వారితో ముచ్చట పెడుతున్నారు కేలిని. ఈ ముచ్చట గతంలో కూడా ప్రసారమైంది, ఇప్పుడు మళ్లీ ప్రసారమవుతున్నది.
3: చక్కని తెలంగాణ నుడికారం పలుకుబల్లల్లో తెలంగాణ బతుకుల్ని చిత్రిస్తూ, వేడి భావాలను చిమ్ముతూ, వాడిగల వాక్యాలను అల్లుతూ ముందుకు సాగుతున్న అచ్చమైన పల్లె కవి తాక్సండే చరణ్దాస్. ఏ కవిత రాసినా, పాట రాసినా అలా పల్లె తల్లి కళ్ళల్లో మెదులుతుంది. అలాంటి అచ్చమైన మాండలిక భాషలో కవితలల్లుతూ అందర్నీ, ముఖ్యంగా సాహితీ ప్రియుల్ని అలరిస్తున్న చరణ్దాస్ గారి అంతరంగాన్ని ఈరోజు మనతో పంచుకునేందుకు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం చరణ్దాస్ గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా మీ కవితల వేడి, మీ భావాల వేడి ఇవన్నీ కూడా మీ కవితాధారలు చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. అయితే అంతకు ముందు దాని వెనక, మీ ఈ కలం వెనక ఏ సిరాతోనైతే మీరు ఈ కవితల్ని అల్లుతున్నారు, మరి ఆ సిరా ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే మీకు ఈ సాహిత్యంలో ప్రేరణ, మీ బాల్యం, ఎందుకంటే మీరు రాస్తున్న ప్రతి దాంట్లో కూడా పల్లె జీవితాలు, పల్లె ముడిపడి ఉంటాయి. ఇంతగా ఇవి పెనుగోసుకోవడానికి కారణం అంటే పల్లె నుంచి మీరు రావడమే అనుకుంటా. అలాంటి మీరు పుట్టి పెరిగిన పల్లె గురించే ముందుగా మనం మాట్లాడుకోవడం షురు చేద్దాం. చెప్పండి మీ ఊరు గురించి, మీ బాల్యం గురించి.
4: మా ఊరు యాపలగూడ. ఇక నేను ఏ కాలాన్ని కూడా నేను పట్టణంలో గడిపింది లేదు. ఒక చదువుల నిమిత్తము నేను పండిత శిక్షణ పొందినప్పుడు మాత్రమే ఒక సంవత్సరం హైదరాబాద్ లో ఉండవలసి వచ్చింది. అంత తప్ప నేను ఎప్పుడు కూడా పల్లెను వదిలిపెట్టి ఉండలేదు. కొత్తగా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆసిఫాబాద్ దగ్గరి పెద్ద ఊరు అని అనుకున్నాం, గాని రాకపోకలకు అసౌకర్యంగా ఉండడంతో మేము ఆ ఊళ్ళోనే ఉన్నాము. ఆ ఊళ్ళోనే ఉండడంతో పల్లె ఇప్పటికి కూడా నేను పల్లెటూరులోనే ఉంటున్నాను, మా సొంత గ్రామంలోనే ఉంటున్నాను. ఆ పల్లె అంటే అంత పెనవేసుకున్నది. మరి అక్కడి పల్లె జీవితాలు, అక్కడి వ్యవసాయము, అక్కడి పశు సంపద, ఇక ముఖ్యంగా మా కుటుంబం అయితే పశు సంపదకు అగ్రగామైనటువంటి కుటుంబము. మా బాల్యంలో ఒక 200 మేకలు, ఒక 100 ఆవులు, ఒక 4-5 బర్లు ఇలా ఉండేవి. ఇవి అన్నిటినీ మేము చూస్తున్నాము. ఇక రెండో అంశం ఏంటిదంటే మాది తెలుగు ఊరు, తెలుగు సాంప్రదాయాలకు పుట్టినూరు అని చెప్పొచ్చు మా యాపలు కూడా. ఇక బాల్యంలో మేము అప్పటి తీరుతెన్నులు వేరిగా ఆడుకోవడం గాని, బాల్యమిత్రులు గాని, ఆదివారం సెలవు రోజులలో గాని, మా బాల్యమిత్రుడు అనేటటువంటి దువాస కిష్టన్న అని ఉన్నారు, వాళ్ళ తాత కథలు చెప్పేవాడు. ఆ తాతతో విన్న కథల్ని తర్వాత మాకు సాయంత్రం వేళల్లో గాని, సెలవు సమయాలలో గాని చెప్పేవాడు. అట్లా అంటే ఒక సాహిత్య సృజన అనేది మాలో దాగి ఉన్నది, గాని అది బయటపడడానికి కొంత సమయం పట్టింది.
3: టైం పట్టింది. ఎట్లా బయటపడ్డది, ఏ రకంగా ఆ రంగంలో ముందుకు పోతున్నారు అని మాట్లాడుకునే కంటే ముందు మీరు అంతగా మమకారం పెంచుకున్న పల్లె గురించే మాట్లాడుకుందాం. అయితే మీ విద్యాభ్యాసం పూర్తిగా మీ పల్లెటూరులోనే జరిగిందా, ప్రాథమిక విద్య?
4: అవును, ప్రాథమిక విద్యనే కాకుండా 10వ తరగతి దాకా కూడా మేము అదే ఊళ్ళో చదివినాం. అప్పుడు మాది ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అనేది వేరువేరు లేకుండే
3: ఒకటే దాంట్లో.
4: 1వ తరగతిలో చేరినామంటే 10వ తరగతి దాకా ఒకటే బడి ఉండే. అది ముందు మాదైతే యూపీఎస్ అంటే 7th దాకా ఉన్న పాఠశాల, మాతోనే అప్గ్రేడ్ అవుతూ పోయింది. మాదే మొదటి బ్యాచ్ యాపల్గూడలో 84-85 విద్యా సంవత్సరంలో మాది మొదటి బ్యాచ్ గా మా బ్యాచ్ కు పర్మిషన్ వచ్చింది. అంతకు ముందు బ్యాచ్ కూడా నడిచింది, గాని ఆ బ్యాచ్ కు పర్మిషన్ రాలేదు. వేరే స్కూల్ నుంచి ప్రైవేట్ గా కట్టి చదువుకున్నారు పాపం. చదివింది రెగ్యులరే, గాని వాళ్ళకు మా ఊరి మా స్కూల్ పేరట సర్టిఫికెట్స్ రాలేదు. అయితే మా బ్యాచ్ నుంచి మొదటి పర్మిషన్ వచ్చింది. ఇక 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆ పాఠశాలలోనే చదివాము.
3: అయితే ఇప్పుడు అక్కడ నుంచి వెళ్లిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం తప్పలేదు, వదిలి పట్టణానికి రాక తప్పలేదు?
4: తప్పలేదు.
3: ఇంటర్మీడియట్ ఆ తర్వాత విద్యాభ్యాసం ఎట్లా?
4: ఇంటర్మీడియట్ నాకు ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీలోనే, అప్పుడు డిగ్రీ కాలేజీలోనే
3: ఇంటర్ డిగ్రీ రెండు కలిసి
4: రెండు కలిపి ఉండే. ఆ డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ నాకు సీటు దొరికింది, కానీ మాకు ఆదిలాబాద్ సౌకర్యంగా ఉన్నది రాకపోకలకు. అప్పుడు బస్సు నడిచేది సాతనాల దాకా. ఆ బస్ కు వచ్చే వాళ్ళం 1 రూపాయి టికెట్ ఉండే, 1 రూపాయి పోవడానికి 1 రూపాయి రావడానికి 2 రూపాయలుంటే కాలేజీ అయిపోయేది. ఇట్లా రోజు అప్ అండ్ డౌన్ చేశాను, అప్ అండ్ డౌన్ చేస్తూ ఇంటర్మీడియట్ చదివాను.
3: ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా అదే కాలేజీలో అయిపోయింది.
4: ఆ డిగ్రీ చదివేటటువంటి అవకాశం రాలేదండి. నేను ఇంటర్మీడియట్ చదివిందంటే 2 ఇంగ్లీష్ సబ్జెక్టులతోనే ఆగిపోయింది నా చదువు. ఈ ఆగిపోవడంతో ఇంట్లో పశు సంపద ఉంది కదా, మేకలు ఆవులు ఉన్నాయి అని ఆ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ కాగానే నేను కొన్ని రోజులు మేకలు మేపినా, కొన్ని రోజులు ఆవులు కూడా మేపినా. దాంతో నా చదువు ఆగిపోయింది.
3: అంటే ఇంటర్మీడియట్ వరకే చదువు ఆగిపోయింది. మరి తర్వాత ఎట్లా కొనసాగింది ఉద్యోగంలో?
4: 6 సంవత్సరాలు అలా పశువులు మేపుకుంటూనే ఒక ఆలోచన వచ్చి ఒక మిత్రుడు కలిసిండు. అయితే నా దాంట్లో ఒక ఉపాధ్యాయుడు కూడా దాగి ఉన్నాడు, కానీ సర్టిఫికెట్ లేదు. ఏం చేద్దామని ఆ మిత్రుడితో ఆలోచన చేస్తే ఆ మిత్రుడు ఒక సలహా ఇచ్చిందంటే, నీ దగ్గర చదువు చెప్పేటటువంటి సామర్థ్యం ఉన్నది చరణ్, నాకు ప్రైవేట్ స్కూల్లో ఒక మిత్రుడున్నాడు, ఆయన కరస్పాండెంట్, నేను అడిగిన ఆయన ఒకరికి అవకాశం ఇస్తానన్నాడు పాఠాలు చెప్పడానికి అని అంటే సరే పోదాం పదా అని వెళ్ళినాం. పాపం ఆయన అవకాశం ఇచ్చిండు. అప్పుడు 93లో ఇది ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్నప్పటికీ కూడా మీరు బాగా చెప్తే సార్ మిమ్మల్ని కొనసాగించుకుంటాము అని అంటే ఒక నన్ను అతను పాఠాలు చెప్పించిండు. సార్ బాగా చెప్పిండ్రు, మీరు రేపటి నుండి రండి అని అన్నారు. అట్లా 10 సంవత్సరాలు పనిచేసిన సార్. ఆ 10 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కాలంలోనే 95లో ఒక డిఎస్సీ పడ్డది. ఆ డిఎస్సీ పడేసరికి ఇక తోటి తెలిసిన వాళ్ళు ఉద్యోగం సాధించిండ్రు అన్న వార్త చెవినకెక్కగానే మరి మనం కూడా ఇంత శక్తి సామర్థ్యాలు పాఠాలు చెప్పేటటువంటి
3: నైపుణ్యం
4: ఉన్నప్పటికీ సర్టిఫికేట్ లేకుండానే మనము ఉద్యోగం కోల్పోతున్నాము అనేటటువంటి తపన ఒకటి పక్క మనసులో మెదిలింది. ఏం చేద్దాం అని అంటే నాతో పనిచేస్తున్నటువంటి ఒక మిత్రుడు అప్పుడు ఈ తెలుగు విశారద పరీక్షలు పెట్టేవాళ్ళు. ఆ గుండయ్య సార్ అని లెక్చరర్ గా ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యాడు. ఆ సారు ఆ తెలుగు పండిత్కు సంబంధించినటువంటి ఆ విశారద పరీక్ష, ఇంత ఫీజు కడితే ఈ పరీక్ష పాస్ అయితే పండిత శిక్షణ వేసుకోవచ్చు.
3: హిందీలో కూడా ఇట్లాంటి విశారద
4: ఉన్నాయి.
3: శివరామ్ సార్ అని ఇక్కడ నిర్వహిస్తున్నారు.
4: అవునవును. అయితే మరి సరే చూద్దాం అని కట్టినాము. కట్టినాక పాస్ అయినాము. పాస్ అయిన తర్వాత లేదు ఈ విశారదతోనే కాదు, దీని వెనక పీడీసీ కూడా చేయవలసి వస్తుంది. మరి పీడీసీ అని అంటే ఇక్కడనైతే లేదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అప్పుడు అదేంది దూర విద్య ఎక్స్టర్నల్ అంటున్నారు, అంటే 2 సంవత్సరాల కోర్స్ అయినప్పటికీ ఒక సంవత్సరంలోనే పరీక్ష రాసే అవకాశం, అది చివరి అవకాశం మాకు. అట్లా ఉన్నదంటే సరే అట్లా అని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ పీడీసీ కోర్సు, అందులో స్పెషల్ తెలుగు ఓరియంటర్ లాంగ్వేజ్ ఇట్లా చదివి అది కూడా పాస్ అయినాం. అది పాస్ అయిన తర్వాత నాకు పండిత శిక్షణకై ట్రైనింగ్ లో అవకాశం వచ్చింది. ఎక్కడ? హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్నారు, ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు అంటున్నారు. అక్కడ నాకు పండిత శిక్షణకై నాకు సీట్ లభించడం దొరికింది. అక్కడ ఉన్నాను, అక్కడ ఉండి పండిత శిక్షణ పూర్తి చేయడం జరిగింది.
3: ఇక ఆ తర్వాత ఎప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన పరీక్ష రాసిండ్రు, ఎప్పుడు ఉద్యోగంలో చేరిండ్రు?
4: అయితే 98లో పండిత శిక్షణ పూర్తి అయింది. 99లో ఏదో కారణాల వల్ల డిఎస్సీ పడలేదు. 2000 సంవత్సరంలో పడ్డది గాని మా పండిత పోస్టులు లేవు. పండిత పోస్టులు లేకపోవడంతో మేము రాయలేకపోయినాం, పోస్టులే లేవు అసలు. అయినా చూచాయిగా రాసిన అవకాశం వచ్చిందని 2001 డిఎస్సీలో తెలుగు పండిత
3: పోస్టులు
4: ఎక్కువ పడ్డాయి. ఎక్కువ పడడంతో రాసినాం. రాసేసరికి ఉద్యోగం వచ్చేసింది 2002లో. ఒక్కట్లో డిఎస్సీ రాస్తే మాకు 2002 ఏప్రిల్లో మాకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. అది అప్పుడు ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్, దాని పక్కన వాంకిడి మండలం కిరిడి అనే గ్రామానికి యూపీఎస్ పాఠశాలకు నేను తెలుగు పండితునిగా ఉద్యోగానికి వెళ్లాను.
3: ఎట్లా అనిపించింది? ఎట్లాగో పాఠశాలలో మీరు పట్టాలేకపోయినా పాఠాలు చెప్పిన అనుభవం ఉన్నది, ఇప్పుడు ఉద్యోగాన్ని సొంతం చేసుకుని పక్క ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిండ్రు, అప్పుడు ఎట్లా అనిపించింది?
4: ఎట్లా అనిపించిందంటే కొంత ఊరుని వదిలి వెళ్లినాం, అది పల్లెటూరు అయినప్పటికీ, ఎందుకంటే మనది మధ్యతరగతి కుటుంబమే, ఇక ఉద్యోగం కదా, అసలు ఉండబుద్ది కాలేదు అక్కడ కూడా, ఉండబుద్ది కాగలేదు కానీ ఉద్యోగం కదా ఉండవలసి వచ్చింది. భార్య పిల్లల్ని వదిలేసి అక్కడ ఒంటరి జీవితం గడపడం నాకు కష్టతరమైంది, కానీ ఉద్యోగం కదా అన్న సంతోషంతో ఉండవలసి వచ్చింది. పల్లె వాతావరణం, చాలా మంచి మనుషులు అక్కడ, ఒక నా ఒంటరి జీవితం బాధ తప్ప నాకు అన్ని తీరులు అనుకూలమైంది. మళ్ళా ఆ కొద్ది రోజుల్లోనే 6 నెలలకు ఇక్కడ నుంచి ఒక ప్రమోషన్ మీద యశ్రాములు సార్ అని మా దగ్గరకు వచ్చిండు. చాలా మంచి మంచి సౌమ్యుడు. ఇక నాకు ఒక తెలుగు వాడు, ఎందుకంటే అక్కడ మరాఠీ కల్చర్ ఉండడం,
3: మీకు ఒక తోడు దొరికింది.
4: తోడు దొరికింది, మనక్కడి మనిషే కాబట్టి. ఇక మేము ఇంకొక వ్యక్తి కూడా కలిసిండు, మేము ముగ్గురం కలిసి ఇక బల్లోనే పెట్టినాం మా
3: దుకాణం
4: అంతా, బల్లోనే వండుకోవడం, ఇక బల్లోనే ఉండడం, ఇక అన్ని కార్యక్రమాలు బల్లోనే కొనసాగింది.
3: అయితే ఇప్పుడు యాపలగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీరు 10వ తరగతి వరకు చదివిండ్రు. మళ్లీ అదే పాఠశాలలో మీకు బోధించే అవకాశం వచ్చింది. అక్కడ డాసిబాబాద్ జిల్లా నుంచి యాపలగూడకు ఎట్లా వచ్చిండ్రు
4: అంటే, అప్పుడు ఏజెన్సీ ప్లేన్ అనే నిబంధన ఉండే. నేను అది ఎట్లనో అసలు నేను ప్లేన్ డిఎస్సి మనిషిని ఏజెన్సీ పోవద్దు గాని, మరి అది నేను తీసుకునేటప్పుడు నేను పోయిన గ్రామం అది ఏజెన్సీ గ్రామం. ఆ ఏజెన్సీ నిబంధనలతో ఇప్పుడు మా స్వంత ఊరు కూడా ఏజెన్సీ గ్రామం. అయితే అక్కడ నుంచి బదిలీలలో ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి తెలుగు పండితుల సంఖ్య చాలా తక్కువ. 75 స్కూళ్లలో 75 పండిత పోస్టులుంటే మేము పనిచేసే వాళ్ళం 11 మంది మేము ఉన్నాం. అయితే మా కౌన్సిలింగ్ లో ఎటు దొరుకుతట్టు అవకాశాలు వచ్చేవి. అయితే నాకు ఆ కౌన్సిలింగ్ లోనే నాది 2వ స్థానంలో ఉన్నది. 2వ స్థానంలో ఉంటే నాకు యాపలు కూడా దొరకలేదు, ఖాళీ ఉండే. ఆ పక్కకు పాడిబీ విలేజ్ అని జైనత్ మండల్లో, అక్కడికి పోయినా. అక్కడ కొన్ని రోజులు చేసినాక మేడిగూడకు పోయినా. మేడిగూడ నుంచి నాకు యాపలగూడకు అవకాశం వచ్చింది. అక్కడ 12 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది యాపలగూడలో.
3: మొత్తం మీద చదువుకునే క్రమంలో కొంత జాప్యం జరిగినా చివరికి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలన్న కలనైతే సాకారం చేసుకున్నారు, ఉద్యోగంలో చేరిండ్రు. ఇక పాఠాలు చెబుతూ పంతులుగా కొనసాగుతున్న మీరు కవితల వైపు ఎట్లా మళ్ళిండ్రు? ఈ దీంట్లో అంటే రావడానికి ఎవరైనా ఎవరైనా ప్రేరణ కలిగించిన వాళ్ళు ఉన్నారా, ఎట్లా?
4: ఇక ముఖ్యంగా నా చదువు ఇంటర్మీడియట్ తో ఆగింది కాబట్టి ఉద్యోగం వచ్చినాక నా చదువుని ఇక ఆగనీయలేదు. డిగ్రీ చేశాను దూర విద్యతోనే, ఎంఏ తెలుగు కూడా చేశాను. ఈ కొంత నేను చేసినటువంటి సబ్జెక్టు స్పెషలైజ్డ్ సబ్జెక్టు తెలుగు కాబట్టి కొంత ప్రభావము, కానీ వీటి ప్రభావం కంటే ముందు నా సాహిత్య సృజన అసలు నా గ్రామమే అని చెప్పుకోవచ్చు. 2వది బాల్యమిత్రులు, తర్వాత కొంత ఏంటిదంటే ఈ కథల మీద. నేను గొప్ప పుస్తకాలు ఏం చదవలేదు కానీ ఈ కథలు, ఎందుకంటే అప్పుడు మొహరం పండుగలప్పుడు హాస్య నాటికలు గాని నీతి కథలు గాని అక్కడ ప్రదర్శించేటోళ్ళు. ఇది వీళ్ళు ఏం చేస్తుండే, వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటుండ్రు. అది రాతపూర్వకమైన స్క్రిప్ట్ కాదు, వీళ్ళు ప్రిపేర్ అవుతుండ్రు ఒక ఇంటికి పోయి బంగ్లా ముందు అది నాటక ప్రదర్శన చేసి మళ్ళా ఇంకేదో ఆమడ దూరంలో ఉన్న ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతుంది. ఇక మేము మా బాల్యమిత్రులం అంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యే దగ్గరికి కూడా పోతుంటే, నువ్వు ఇదేను, నేను ఇదే అంట, ఈ వేషం తీసుకుపోదామంటే అవన్నీ వింటుంటే. ఆ నీతి కథల ప్రభావము, ఆ హాస్య కథల ప్రభావంతో పాటు ఇక కొంత మా పశువులు, మా కుటుంబము పశు సంపద కుటుంబం కాబట్టి కొట్టాలు ఉండేవి, దళ కొట్టాలే పెద్దగా ఉండేవి, ఒకటి బడక కొట్టం ఉండేది. ఆ బడక కొట్టంలో జాగ ఉంటే అప్పుడు ఈ భాగవతాలు ఆడేవాళ్ళు. ఈ భాగవతాలు ఆడడంతో ఇక్కడ అదేంటిది ప్రాక్టీస్ చేస్తుంది వాళ్ళు. ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఒక నాటకం ఆడుతున్నామంటే ఒక 2 నెలల ముందు మా దగ్గర ప్రాక్టీస్ నడిచి బయటకు అంటుంది దాన్ని, ఆ బయటకు పెట్టేవాళ్ళు, ఆ బయటకులో పోయి కూర్చుండేవాన్ని. అట్లా నాకు అర్థమైతుండే అన్నట్టు సాహిత్య పరంగా అంటే ఏంటిదంటే ఇది నాటక రంగము, ఓహో ఇట్లా ఉంటది. అట్లా కొన్ని ఉత్పలమాల పుస్తకాలలో ఉత్పలమాల పద్యాలు, కండ పద్యాలు ఉండేవి చదువుతుంటే, అంటే వీళ్ళ దాంట్లో కూడా కండ పద్యాలు ఉత్పలమాల పద్యాలు ఉంటాయి అని అనుకునేవాడిని. ఇక ఇట్లా బాల్యంలోనైతే ఈ బతుకమ్మ పాటలు గాని ఇగో ఈ రకంగానే నాకు సాహిత్య సృజన పరిచయము. ఇక కాకపోతే పాఠ్య పుస్తకాలు బాగా ప్రభావితం చేసినాయి.
3: పాఠ్య పుస్తకాలు
4: ఎప్పుడు మారినా గాని నా చదువు అయిపోయినా ఆ మారిన పుస్తకాన్ని తెచ్చుకోవడము, కొత్త పుస్తకాన్ని తెచ్చుకోవడము, అందులో ఉన్న పాఠాలని చదవడం, ఈ ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇక అందులో నేను 9వ తరగతి చదివేటప్పుడు మాకంతా ఎడ్యుకేటెడ్ టీచర్లే పాఠాలు చెప్పేవాళ్ళు. అప్పుడే మాకు కొత్తగా ఒక పండితుడు ముసుగు రాజన్న అని మన ఆడ గ్రామవాసులే, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటే అంటే తెలుగు ఇంత గొప్పగా చెప్పొచ్చా, ఇంత గొప్పదా తెలుగు అనేటటువంటి ప్రభావం నా మీద పడ్డది. అసలు నేను ఎంఏ లెవెల్లో పండిత శిక్షణ వేసినప్పటికీ కూడా ఆయన లెక్క తెలుగు చెప్పేటటువంటి మాస్టర్ ని నేను చూడలేదు.
3: అంటే అంతగా మిమ్మల్ని
4: ప్రభావితం చేశారు.
3: అయితే స్వతహాగా మీరు భాష ఉపాధ్యాయులు, ముఖ్యంగా తెలుగు భాష అంటే ఎంతో ఛందస్సు వ్యాకరణము నిండి ఒక ప్రత్యేకమైన పదబంధంతో కవితలు గాని పాటలు గాని అల్లే సామర్థ్యం నైపుణ్యం ఉన్న భాషోపాధ్యాయులు, అయినా కూడా అచ్చమైన పల్లె భాషను పట్టుకుని ఆ భాషలో మీ భావాలని వ్యక్తం చేస్తూ కవితల రూపంలో పాటల రూపంలో అల్లుతూ మీరు ఈ క్రమంలో ఎన్నో కవితల్ని కూడా రాసి ఒక కవిత సంపుటిని కూడా వెలువరించారు. అలా మీరు ఈ పల్లె భాషనే ఎంచుకుని మీ భావాల్ని కవితల రూపంలో వ్యక్తం చేస్తున్నారు, కవిత సంపుటిగా వెలువరించారు. ఈ క్రమాన్ని గురించి మనం మరో కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. ఇప్పటి వరకు మీ బాల్యాన్ని గురించి సవివరంగా, మీ పల్లె అనుభవాల్ని గురించి, ఏ రకంగా పల్లెతో మీ అనుబంధం పెనవేసుకున్నారు, ఎట్లా పెరిగింది మీ బాల్యం, ఈ వివరాలన్నింటినీ కూడా ఇంత సవివరంగా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
4: ధన్యవాదాలు.
2: ఇప్పుడు దాకా విన్నాం ముచ్చట కార్యక్రమంలో పల్లె బతుకులకు అక్షర రూపం, తాక్సాండే కవిత్వం, కవి ఉపాధ్యాయులు తాక్సాండే చరణ్దాస్తో ముచ్చటాది మొదటి భాగం. వారితో ఇప్పటిదాకా ముచ్చట పెట్టినరు కీలినిన్. ఈ ముచ్చట గతంలో కూడా ప్రసారమైంది, ఇది పునః ప్రసారం. ఒకవేళ ఈ ముచ్చట మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. కార్యక్రమాన్ని వినడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ 100.2 FM, మనస్సు నిండా. ఇయల్ల పేరొందిన రష్యా మహాకవులలో ఒకరు, ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అతనెవరో కాదు, అలెగ్జాండర్ పుష్కిన్. తనది ఈరోజు జయంతి. తన కవిత్వం నాటకాల్లో మొట్టమొదటిసారిగా వచనాన్ని ప్రవేశపెట్టి తనదైన ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఆ తరువాతి రష్యా రచయితలకు స్ఫూర్తిగా నిలిచిండు అలెగ్జాండర్ పుష్కిన్. మాస్కో నగరంలో తను జన్మించిండు. తన 14వ ఏట నుంచే మొట్టమొదటి కవితను రాయడం షురూ చేసిండు పుష్కిన్. 1799 జూన్ 6న రష్యాలోని మాస్కోలో జన్మించిండు. ఇక 1873 సంవత్సరం ఫిబ్రవరి 10న సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో మరణించిండు.
8: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: ఇవి ఇయాల్టి అంబటాళ్ల సంగతులు. రేపు 7:00 నుండి 8 గంటల దాకా రేపటి అంబటాళ్ల సంగతులు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలుగా వస్తున్నది గుడిసెపట్ల.

లో సమాచార్ ప్రభాత్ 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక కలుద్దాం 8:30 పుస్తకంతో. ట్యూన్ చేసి ఉంచండి మరి 100.2 FM మనస్సు నిండా.

0: ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు, ఇంకా ఈ మొదటి భాగం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
5: సంగీతానికి మూలం నాదం, నాదం సృష్టికి మూలం. కనుక సంగీతమే సృష్టికి మూలం. ఒకసారి నాదరహిత విశ్వాన్ని ఊహించుకుంటే భయం కలుగుతుంది. అంతా నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. ఇటువంటి ఆలోచనతోనే మా చిన్ననాట ఒక హిందీ చిత్రం వచ్చింది. దాని పేరు షోర్. షోర్ అంటే గోల, అల్లరి, రణగుణ ధ్వని అనే అర్థాలు వస్తాయి. పిల్లల అల్లరి వింటూ క్యా షోర్ మచారే అని హిందీ వాళ్లు విసుక్కుంటారు. మనము అంతే, ఎవరికైనా గోల గోలనే కదా. ఆ చిత్రంలోని కథానాయకునికి రణగుణ ధ్వనులే కాదు, ఏ ధ్వని గిట్టదు, అంతా చికాకుగానే ఉంటుంది. కథ సగం వరకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు కథానాయకునికి చెముడు వచ్చి ఏ చిన్ని అలికిడినైనా వినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రణగుణ ధ్వనులు వినడానికి అలమటించిపోతాడు. టూకీగా ఇది కథ. ఆ కథానాయకుడెవరో చెప్పలేదు కదా. అతడు ఆనాటి అందాల నటుడు, దాదా ఫాల్కే అవార్డు పొందిన మనోజ్ కుమార్. రణగుణ ధ్వనులను గురించి ఎవరికైనా ఆక్షేపణ ఉంటుంది, కానీ సుస్వరాలను వినని వారుంటారా? వినాలని కోరని వారుంటారా? చెవి కోసుకోకపోయినా ఒక్క క్షణం విని ఆనందించలేరా? అటువంటి సుస్వరాల గురించి, సునాదాల గురించి మాట్లాడుకోవటానికే ఈ ముచ్చటంతా. ప్రకృతిలో రకరకాల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అయితే అవన్నీ శ్రవణపేయమైనవి కావు, అంటే చెవికింపు కావు. కొన్ని మాత్రమే శ్రావ్యమైనవి. సంగీత శాస్త్రవేత్తలు అటువంటి ధ్వని శకలాలను ఏరి వాటిని సంగీతానికి పనికి వచ్చేవని ఊహించినారు. అటువంటి ధ్వనులనే శ్రుతులన్నారు. అవి వినిపించినట్లే వినబడి లుప్తమైపోతాయి. అటువంటి శ్రుతులు 1:2, 2:3, 3:4 కలిసి స్థిరపడితే మన చెవులకవి స్పష్టంగా వినబడతాయి. అటువంటి శృతి సముదాయాన్నే స్వరమన్నారు. ఈ స్వరాలు 7 కనుక సప్తస్వరాలైనాయి. ఇవి శుద్ధస్వరాలు లేదా ప్రకృతి స్వరాలు. ఇందులో షడ్జమం అంటే సా, పంచమం అంటే పా. ఈ 2 స్వరాలు అచల స్వరాలు, అంటే అవి స్థిరంగా ఉంటాయి, మారవు. మిగతా 5 స్వరాలు అంటే రీ, గ, మ, ద, ని మార్పు చెందుతాయి. ప్రకృతి స్వరాలు కాస్త వికృతి స్వరాలవుతాయన్నమాట. కొన్ని స్వరాలు తగ్గి కోమలమవుతాయి, కొన్ని స్వరాలు హెచ్చి తీవ్రమవుతాయి. మధ్యమ స్వరం మాత్రం తీవ్రమే అవుతుంది కాని కోమలం కాదు. ఈ విధంగా మార్పు చెంది అన్ని కలిసి 12 స్వరాలుగా రూపుదిద్దుకుంటాయి. కనుక వీటిని ద్వాదశ స్వరస్థానాలు అన్నారు. ఇంతవరకు చెప్పుకున్నది హిందుస్థానీ సంగీతం ప్రకారం స్వర సముదాయం. కర్ణాటక సంగీతంలో సప్తస్వరాలకు 22 శృతులుంటాయి. సుస్వరాల గురించి మాట్లాడుతూ స్వరాలెలా ఏర్పడ్డాయో ముచ్చటించుకున్నాం. ఈ స్వరాలను సంగీతంలో పాడే సమయంలో లేదా వాయించే సమయంలో

సరిగమలతో సర్కస్ స్వీట్లు చేస్తుంటారు. దీనికి పాండిత్యంతో పాటు కఠోర సాధన అవసరం. ఈ సరిగమల ప్రస్తారాన్ని హిందుస్థానీలో సర్గం అంటే కర్ణాటక సంగీతంలో స్వరప్రస్తారం అంటారు. లీలామానుష రూపుడైన శ్రీకృష్ణుని వేణుగానాన్ని విన్న పశుపక్షాదులేగాక గోపాలురు గోపికలు ఏ విధంగా పరవశులైనారో మనకు శ్రీ మహాభాగవతం తెలుపుతున్నది. నాగస్వరం విన్న నాగన్న పడిగెత్తి ఆడటం, గుక్కపెట్టి ఏడుస్తున్న శిశువు తల్లి జోలపాట అందుకోగానే హాయిగా నిద్రపోవటం, ఇవన్నీ సహజంగానే జరిగిపోతాయి. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రస పని అన్నారు. దేవతలు సంగీత ప్రియులే. నారదుల వారి చేతిలో ఉండే వీణ పేరు మహతి. తుంబురుడు సంగీతజ్ఞుడే, ఇతని వీణ పేరు కళావతి. కిన్నెరలు కింపురుషులు గంధర్వులు సంగీతాన్ని సొంతం చేసుకున్నారు గనక చక్కని గాత్రం గల వారిని హిందుస్థానీ సంగీత రసజ్ఞులు గంధర్వ బిరుదుతో పిలుచుకున్నారు. ఉస్తాద్ రహమత్ ఖాన్ సాహెబ్ను భూగంధర్వ అన్నారు. రాంభావు కుందగోళ్కర్ను సవై గంధర్వ అన్నారు. నారాయణరావు రాజహంసును బాలగంధర్వ అన్నారు. సౌదాగర్ నాగనాథ్ గోరేను ఛోటా గంధర్వ అన్నారు. సిద్ధరామప్ప కోంకళీని కుమార్ గంధర్వ అన్నారు. వీరందరూ గంధర్వ అనే బిరుదునామాలే స్థిరనామధారులుగా ప్రసిద్ధికెక్కినారు. తెలుగు పౌరాణిక పద్య నాటక రంగంపై మరాఠీ నాటక రంగ ప్రభావం బాగానే ఉండేది. తెలుగు నటులు మరాఠీ బాలగంధర్వలాగా పాడే ప్రయత్నాలు చేసినారు. అటువంటి వారిలో ఈలపాట రఘురామయ్య గారొకరు. జొన్నవిత్తుల శేషగిరిరావు అనే నటుణ్ణి మనవాళ్లు ఆంధ్ర బాలగంధర్వ అన్నారు. గంధర్వుల ప్రసక్తితో ఇంత దూరం వచ్చినాం. ఇంకా కిన్నెరలున్నారు. స్త్రీలను కిన్నెరకంఠులన్నారు. కిన్నెరకంఠి అని కూడా అంటారు. ఒక రకమైన వీణను కిన్నెర అన్నారు. దేవలోకంలోని అప్సరసలు స్వతహాగా నర్తకీమణులే అయినా వారు గాంధర్వ విద్యలో ఆరితేరినవారు. అంటే సంగీత సామ్రాట్టులే. వరోధిని ప్రవరాఖ్యునికి తన పరిచయం చేసుకుంటూ, రహిబుట్ట జంత్ర గాత్రములరాల్గరగించు విమల గాంధర్వంబు విద్య మాకు అంటుంది. అంటే ఒక్క గాత్ర సంగీతమేగాక జంత్ర వాద్య సంగీతంలో కూడా రాళ్లు కరిగించే అంతటి శక్తి తన సంగీతానికున్నదని చెప్పుకున్నది. అంతేగాక ప్రవరాఖ్యుడక్కడికి చేరుకున్న సమయంలో ఆమె చక్కగా వీణ వాయిస్తున్నది. అంటే ఆమె ప్రవీణ కూడా అన్నమాట. బాగా వీణ వాయించగల వారిని ప్రవీణులంటారు. ఈనాడందరూ ప్రవీణులే. వీణంటే ఏమిటో తెలియని వారు కూడా. నారద వీణ తుంబురు వీణ గురించి చెప్పి సరస్వతీదేవి వీణను చెప్పలేదనుకుంటున్నారేమో. అదేం కాదు. సంగీత సాహిత్యాలకు అధిదేవత అయిన సరస్వతీదేవి చేతిలోని వీణ పేరు కచ్చపి. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సరస్వతీదేవి ఎల్లప్పుడూ వీణ వాయిస్తూ సుస్వరాలను వెదజల్లుతూ ఉంటుందట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ బ్రహ్మదేవుల వారు హాయిగా బొమ్మలు చేసుకుంటూ ఉంటారు. పోతనామాత్యుడు సరస్వతీదేవిని స్తుతిస్తూ, తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షధామశుక వారిజ పుస్తక రమ్యపానికిన్ అన్నాడు. తోయజాత భవుడంటే బ్రహ్మదేవుడు. అతని చిత్తాన్ని తన సంగీతం చేత వశం చేసుకున్న వాణి ఆమె. అయితే ఆమెకున్న నాలుగు చేతుల్లో అక్షమాల, చిలుక, పద్మము, పుస్తకము అనే నాలుగు వస్తువులున్నాయన్నారు. గాని వీణ ప్రసక్తి లేదిందులో. ఇదొక వింతైన విషయం. సరస్వతీదేవి చేతిలో వీణ ఉండటం అలంకారంగా చిత్రకారులు చిత్రిస్తారు. బాసర సరస్వతీదేవి అమ్మవారి చేతిలోనూ వీణ ఉన్నది. దేవతల చిత్రాలకు రూపకల్పన చేయబూనిన రాజా రవివర్మ సరస్వతీదేవి చిత్తరువు కోసం అంజనీబాయి మాల్పేకర్ను మోడల్గా ఎన్నుకున్నారు. గాన తపస్వినిగా పేరుగాంచిన అంజనీబాయి భెండీ బజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ నజీర్ ఖాన్ సాహెబ్ పట్టశిష్యురాలు. అప్సరసల అందం, కిన్నెర కంఠం, గంధర్వ గానం, ఈ విశేషాలు ఒకే చోట కలబోస్తే అంజనీబాయి మాల్పేకర్ అవుతుంది. హిందుస్థానీ సంగీతంలో ఆమె ఒక మేరు శిఖరం వంటిది. అందుకే రాజా రవివర్మ ఆమెను సరస్వతీదేవిగా చిత్రీకరించి అజరామరం చేసినాడు. ఆమె చేతిలో వీణ నిలబెట్టి ఉండడం విశేషం.

ఇది తంజావూర్ శైలి. మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అని రసజ్ఞుల చేత మన్ననలందుకున్న ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ జైపూర్ అత్రోళి ఘరానాకు చెందినవారు. వారి పట్టశిష్యురాలు మేనకాబాయి శిరోడ్కర్. ఆమె సంగీత నాట్యాలలో విశేష ప్రఖ్యాతిగాంచింది. ఆమె కూడా అప్సరస వంటి అందగత్యనే, కాని ఎందుకో సంగీతాన్ని వదిలి కేవలం నర్తకిగానే గొప్ప పేరు తెచ్చుకున్నది. ఈనాటి ప్రఖ్యాత ఠుమ్రీ గాయిక పద్మభూషణ్ శోభా గుర్టు మేనకాబాయి శిరోడ్కర్ కూతురే. అయితే ఈమెకు తల్లి నుండి వారసత్వంగా ఒక్క గాత్రమే వచ్చింది, మరో గాత్రం రాలేదు. గాత్రమంటే కంఠమని, గాత్రమంటే శరీరమని రెండు అర్థాలున్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రచారంలో ఉన్న సంగీతాన్ని హిందుస్థానీ సంగీతమని, దక్షిణ భారతదేశంలోని సంగీతాన్ని కర్ణాటక సంగీతమని అంటారు. ఏదైనా శ్రవణపేయమైనది, శ్రావ్యమైనది సంగీతం. వేదాలకున్న ఉపవేదాలలో గాంధర్వ వేదమొకటి. సామవేదంలో సంగీతమున్నది. సామవేద పఠనాన్ని సామగానమన్నారు. కర్ణాటక హిందుస్థానీ సంగీత పద్ధతుల్లో ఉస్తాదుల ప్రభావంతో వికాసం పొందింది హిందుస్థానీ సంగీతం. అయితే పూర్తిగా శుద్ధంగా ఉన్నది కర్ణాటక సంగీతమని కొందరి భావన. దక్షిణాది సంగీతాన్ని కర్ణాటక సంగీతమని అంటారు. కేవలం కన్నడ ప్రాంతపు సంగీతమని అర్థం కాదు. దక్షిణ భూభాగాన్నంతటినీ కర్ణాటక ప్రాంతంగానే భావించవలసి వస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశాన్ని స్వతంత్ర మహారాజ్యంగా ఏలిన కర్ణాటాధిపుడైన హోయసల ముమ్మడి బల్లాల దేవుని విజయ చిహ్నముగా దక్షిణ భారతదేశాన్ని కర్ణాటక దేశమని పిలిచేవారు. శ్రీనాథ కవి సార్వభౌముడు, ఎవ్వరేమైనా నన్నుగాకేమి కొదవ, నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అన్నాడు. అంతేగాక కర్ణాటక క్షితిపాల మౌక్తిక సభాగారాంతరా కల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధమైన కవి శ్రీనాథుడు. పాండిత్య వాగ్వివాదములలో గెలిచి గౌడ డిండిమ బట్టు కంచు ఢక్కను ముక్కలు చేసి ప్రౌఢదేవరాయల చేత బంగారు పల్లెరములో పచ్చని దీనారటంకాలతో తీర్థమాడించుకున్నాడు. ఆ సభలో శ్రీనాథుడెత్తుకున్న శార్దూలంలో ప్రౌఢదేవరాయలను కర్ణాటకీతమున్నది. సామవేద పఠనాన్ని సామగానమన్నారు. కర్ణాటక హిందుస్థానీ సంగీత పద్ధతుల్లో ఉస్తాదుల ప్రభావంతో వికాసం పొందింది హిందుస్థానీ సంగీతం. అయితే పూర్తిగా శుద్ధంగా ఉన్నది కర్ణాటక సంగీతమని కొందరి భావన. దక్షిణాది సంగీతాన్ని కర్ణాటక సంగీతమని అంటారు. కేవలం కన్నడ ప్రాంతపు సంగీతమని అర్థం కాదు. దక్షిణ భూభాగాన్నంతటినీ కర్ణాటక ప్రాంతంగానే భావించవలసి వస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశాన్ని స్వతంత్ర మహారాజ్యంగా ఏలిన కర్ణాటాధిపుడైన హోయసల ముమ్మడి బల్లాల దేవుని విజయ చిహ్నముగా దక్షిణ భారతదేశాన్ని కర్ణాటక దేశమని పిలిచేవారు. శ్రీనాథ కవి సార్వభౌముడు, ఎవ్వరేమైనా నన్నుగాకేమి కొదవ, నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అన్నాడు. అంతేగాక కర్ణాటక క్షితిపాల మౌక్తిక సభాగారాంతరా కల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధమైన కవి శ్రీనాథుడు. పాండిత్య వాగ్వివాదములలో గెలిచి గౌడ డిండిమ బట్టు కంచు ఢక్కను ముక్కలు చేసి ప్రౌఢదేవరాయల చేత బంగారు పల్లెరములో పచ్చని దీనారటంకాలతో తీర్థమాడించుకున్నాడు. ఆ సభలో శ్రీనాథుడెత్తుకున్న శార్దూలంలో ప్రౌఢదేవరాయలను కర్ణాటాధీశ్వరుడనే సంబోధించినాడు. జోటీ భారతి ఆర్భటిన్ మెరయుమీ చోద్యంబుగా నేను కర్ణాటాధీశ్వరు దేవరాయ నృపతిన్ నాసీర ధాటీ చమూకోటి ఘోటక దట్టికాకుర పుటీ కుట్టాక సంఘట్టన స్ఫోటీ భూతధరార జచ్చులు కితాంభోటిన్ ప్రశంసించదన్ అన్నాడు. శ్రీనాథుడు తన కావ్యరచనను గురించి చెప్పుకున్న చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు అనే శీసపద్యం చివరలో కర్ణాటక అనే పదాన్నే వాడినాడు. ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసెద కర్ణాట దేశ కటక పద్మవనహేలి శ్రీనాథ భట్ట సుకవి అన్నాడు.

0: చివరికి శ్రీనాథుడు సర్వస్వాన్ని కోల్పోయి దరిద్రుడై పల్నాటి సీమలో తిరుగుతూ చెప్పిన చాటుపద్యాల్లో కూడా తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అని వాపోయినాడు. కన్నడ రాజ్యలక్ష్మి అనే అన్నాడు కాని తెలుగు రాజ్యలక్ష్మి అనలేదు కదా. అంతేగాక మహాకవి బమ్మెర పోతనామాత్యుడు కూడా సరస్వతీదేవిని ఓదారుస్తూ నిను ఆకటికిన్ గొంపోయి అల్ల కర్ణాటకిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతి అన్నాడు. అంటే ఆనాడి దక్షిణ ప్రాంతాన్నంతా కలగలిపి కర్ణాటక ప్రాంతమనేవారని తెలుస్తున్నది. ఈ ద్రవిడ దేశమంతా విస్తరించిన సంగీతమే కర్ణాటక సంగీతం. ఇదే శుద్ధమైన సంగీతమని వాసికెక్కింది. అయితే ఈనాటి కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక సంగీతం కంటే హిందుస్థానీ సంగీతమే అధికంగా ప్రాచుర్యంలో ఉన్నది. పండిత్ భీమ్సేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే. అటువంటి కర్ణాటక సంగీతాన్ని ఎందరో పరిపుష్టం చేసినారు.
1: ఇప్పటిదాకా విన్నాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలవి. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక ఈయల రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 2వ భాగం ప్రసారమవుతుంది. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: 싱글이 சினிமா பாட்டுல சந்தடே சந்தடி సృష్టిలో రంగుల పువ్వుల పూదోటలెన్నో, రంగుల ప్రపంచంలో తీరొక్క రంగులెన్నో. నవ్వుకు ఓ రంగు, పువ్వుకొక రంగు, ఆనందానికి ఒక రంగు, ఇంకా హాయికి ఒక రంగు. జూలపాటకు, అమ్మ అనురాగానికి, స్నేహానికి, ఆప్యాయతకు, అన్నింటికీ ఒక్కో రంగుల లోకం ఉంటుంది. అట్లనే సింగిడి హరివిల్లు సప్తవర్ణాలు సప్త రాగాల మేళవించి తీరొక్క గీత మాలికలతో మిమ్మల్ని అరేంచి ఆనందపరిచి ఒక్కో పాట అనుభూతిని ఆస్వాదించేలా పాటినిపించి ముచ్చటబెట్టి ఎన్నో సంగతులు చెప్పి రోజు మీకోసం సమయానికి పాటల తోరణమై ముస్తాబై సమయానికి సిద్ధంగా ఉంటుంది ఈ సింగిడి రంగుల హరివిల్లు సందడే సందడి. మరి కార్యక్రమాన్ని ఈ తొలి పాటతో షురూ చేసేద్దాం.
1: అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానే నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఎప్పటి నుంచి
1: నువ్వు చేసినావు కదా,
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనేలేదు, అందుకే చెప్పనేలేదు.
0: జూలియట్
1: రిటర్న్ గిఫ్ట్ ఉంది.

తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిల్ కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2300081 మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేసి మీ పసందైన పాటను అడగచ్చు. సరదాగా గుడిసెప్పు నాతో కబుర్లు పెట్టచ్చు. ఇంకా వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించాలనుకుంటే పంపించచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732 2950081. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. సావాపూర్ నుంచి దినేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో
1: మేడం.
0: హా, శుభోదయం దినేష్.
1: శుభోదయం మేడం.
0: ఎట్లున్నారు?
1: బాగున్నా మేడం.
0: ఎట్లా నడుస్తున్నాయి మీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది మనకు, రేపు మిరుగు పండుగ కూడా ఉంది, వర్షాలు పడే సూచనలు వచ్చేస్తున్నాయి, వర్షాకాలం వచ్చేసింది. మిరుగు పండుగ రేపటి నుంచి, రేపే కాబట్టి వర్షాలు రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఖరీఫ్ పంటలు మరి మీరు ఎట్లా ఏంటి, ఎట్లా ఏ అంటే ఎట్లా రెడీగా ఉన్నారు మరి?
1: అంటే దున్నుడైంది మేడం, రొట్టూరు గుట్టుడైంది, ఇక కొందరు కాదు వేసేయండి పనులు. కొన్ని వేసుకోవాలి, ఇక తాత్పరం పనులు చేసుకుంటే కొద్ది కొద్దిగా అయిపోతాయి మేడం.
0: అంతే
1: మళ్ళా దున్ని రోటర్ కొట్టినంటే తొగరి సోయాబీన్ పోతుంది మేడం.
0: అవును,
1: పంట ఉంటది అదేంటి మేడం, చూసుకుంటూ
0: మంచిగా మాట్లాడుతున్నారు మీరు. అసలు అచ్చమైన రైతుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే.
1: అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నాయి కదా మేడం పొలంలో తిరిగి.
0: మీరు చేన్లనే నడుచుకుంటా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే.
1: చేన్లను ఉన్నా మేడం ఇప్పుడు.
0: అరే బాబా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
1: అరటి వచ్చినాం.
0: ఏం చేసిండ్రు పొద్దున అరటికి?
1: ఇది మన జొన్న ఉంటుంది చూడు, మన జొన్న తీసిన కర్రలు.
0: జొన్న కట్టె
1: అది ఎరుతున్నాం మేడం కుప్పలు.
0: జొన్న కట్టె కుప్పలు పెట్టి ఏం చేస్తారు, వాటిని కాలుస్తారా, భూమిలో కలియ దున్నుతారా? దాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంటున్నారు కాల్చకుండా భూమిలో కలియ దున్నాలి అంటున్నారు కదా, దాని భూసారం పెరుగుతుంది అంటారు కదా.
1: అది కూడా కరెక్టే, దాన్ని మేడం ఏరుకుంటే మంచిగా అంటారు జొన్న కట్టె.
0: దొడ్డు దొడ్డు ఏరి పారేయాలి, మిగతా సన్న సన్నది మాత్రం భూమిలో కలియదున్నేసేయాలి. అదే మీ లెక్క ప్రకారం మీకుంటది కరెక్టే దినేష్ గారు. అంతే అంతే. మరి రేపటి పండుగ కదా, మిరుగు పండుగ తర్వాత ఎట్లా నడుస్తున్నది మరి మీ ఊర్లో, ఎట్లా చేసుకుంటారు పండుగ?
1: మా ఊర్లో పండుగ అంటే అందరు కలిసి మెలిసి చేస్తాం మేడం, చిన్న పెద్ద అవ్వాలి, చెల్లెలు అక్కలు బావలు అందరు
0: అందరు.
1: అవును మేడం,
0: ప్రతిరోజు పండగే మీకు. ఇది ఖరీఫ్ స్టార్ట్ అయిందంటే.
1: అవును మేడం, వర్షాకాలం స్టార్ట్ అంటే పండుగ,
0: ప్రతిరోజు పండగనే చేన్లో పోవుడు, ఎడ్లు ఎడ్ల బండి ఎక్కి పోవుడు, మంచిగా డబ్బా కట్టుకున్నాడు, చేన్ పని చేసుడు హాయిగా ఇప్పటి నుండి షురు.
1: అవును మేడం, పంట పండిస్తేనే కదా మనకు ఐదేళ్ళు నోట్ల పోయితే లేకుంటే పోదు కదా మేడం.
0: సై చెప్పిండ్రు మీరు, సై బాతే
1: అది జల్లండి కడుపు నిండి మేడం మనకది.
0: అదే అదే, మీ రైతన్న దయ వల్లనే కదా, మీ రైతన్న దయ వల్లనే మేము ఇంత ముద్ద తింటున్నామంటే అంత మీ దయనే.

0: అదే మరి మేడం, మరి అగ్రికల్చర్ అంటే దేనికి మరి? రైతు వెన్నుముక్క మేడం.
1: ఇది గోల్డ్ కల్చర్, అగ్రికల్చర్ అనేది ఒక గోల్డ్ కల్చర్ అన్న, మనకు అన్నం పెట్టే కల్చర్ అది. అదే అదే. ఓకే, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు దినేష్ గారు?
0: మహర్షి నుంచి రైతన్న పాట మేడం.
1: ఓకే, మహర్షి. ఓకే, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినేద్దామని. ఇట్లనే చేనుల పనులు హాయిగా చేసుకోండి, సంవత్సరం అంతా మస్తు కష్టపడి మంచి పంటను సాధించి మా అందరికి అన్నం పెట్టుండ్రి. మీరు కూడా కడుపు నిండా అన్నం తినుండ్రి, మనసు నిండా ఉండుండ్రి. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి.

0: అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇది సింగిడి కార్యక్రమం. ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో, మనం మాట్లాడేద్దాం మరి. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతుండ్రు? ఇది సింగిడి కార్యక్రమం, చెప్పండి. హలో
1: హలో,
0: ఓకే, చెప్పండి సుదర్శన్ గారు, ఎట్లున్నారు, మంచి ఉన్నారా? ఎండలు మంచిగానే తగ్గుతాయిగా, వర్షాకాలం కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మనం ఇప్పుడు మనసుని చల్లవరుచుకునే సమయం ఇది. అంతా మొత్తం భూమి అంతా ఇప్పుడు చల్లగైపోతుంది. ఒక్క వారం 10 రోజులల్లా ఎండ అంతా మాయమైపోతుంది. చెప్పండి మరి, ఇంకా ఏంటి సంగతులు?
1: ఏముంది మేడం, దేవత సినిమాలో ఒక పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా. ఏ పాట వింటారు?
1: ఎల్లు వరసే గోదావరి.
0: ఓకే ఓకే అండి, మీరు కూడా గోదావరి గట్టునే ఉంటారు కదా? అందుకే మీకు గోదావరి బాగా నాంతో ఉంటది నోళ్ళలో. ఓకే అండి, మీరు అడిగిన ఈరోజు దర్శకుడు మన ప్రొడ్యూసర్ రామానాయుడి జయంతి కూడా ఉంది. ఈ సినిమా దేవత సినిమా తను నిర్మించిండ్రు, అది మరి మీకోసం పాట ప్రసారం చేస్తున్నా, వినేద్దామండి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: థాంక్స్.

0: ஜா பபலா
1: ஃபைபால்
0: நடுவுல காமரா
1: ஃபைபால்
0: வரத புள்ளா
1: ஃபைபால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி ஃபைபால்
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
9: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంట్ మాజీ సభ్యుడుగా, ఇక ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా డి రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కూడా సంపాదించారు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించిన దగ్గుబాటి రామానాయుడిది ఈరోజు జయంతి. మూవీ మొఘల్గా ఈయన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అంతటితో ఆగకుండా నేటికి నిర్మాతగా ఆయన చాలా ఏళ్ళు తను నిర్మాతగా కొనసాగిండ్రు. వర్తమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచిండు. అంతేగాక తన సంపాదనలో ప్రధాన భాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్, ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగా రాణించిండ్రు. ఇతను 1999 బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ

అభ్యర్థిగా లోక్సభకు కూడా ఎన్నికైండు. 2004లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిండ్రు. ఇక 2010 సెప్టెంబర్ 9 భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18 హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తను మరణించిండ్రు.

డాక్టర్ డి రామానాయుడు జి రామినీడు దర్శకత్వంలో అనురాగం అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నాడు. తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964 లో

నిర్మించిండ్రు. ప్రేమ్ నగర్ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 21 మంది కొత్త దర్శకుల్ని, 6 హీరోయిల్ని తను పరిచయం చేసిండ్రు. ఇక పద్మభూషణ్ అవార్డు 2013 అందుకున్నారు. ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం 1999 అందుకున్నారు. 2010 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు రామానాయుడు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి. మీ పసందైన పాట కోసం 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఫోన్ చేయడానికి మా ఫోన్ నంబర్లు 2300081, ఒక నంబర్ అయితే 2950081, ఇది మరో నంబరు. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు. సరదాగా నాతో గుడిసేపు మాట్లాడచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. ఇక ఈ సింగిడి అయితే 10 గంటల దాకా మీకోసం సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ఫోన్ చేసి, ఎంత దూరం నుండైనా ఫోన్ చేసి మాతో మాట్లాడి మీ పసందైన పాట అడగచ్చు. ఇక ఉత్తరాల ద్వారా కూడా పాటని కోరవచ్చు. అయితే ఇవాళ ఉత్తరం ద్వారా పాటను కోరినరు కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి గ్రామం ప్రకాష్, శ్యామల, అశ్విన్, మన్విత్ వీళ్ళందరూ ఆయుధం చిత్రం నుండి ఒయిరాజా ఒయిరాజు గుండెల్లోనివే ఈ పాటను కోరిండు. తప్పకుండా అండి తిరుపతి.

గారు, మీ కుటుంబ సభ్యులందరి కోసం, మీరు అడిగిన వారందరి కోసం ఈ పాట నేను ప్రసారం చేస్తున్నాను. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా ఒకవేళ పాటను కోరాలి అనుకుంటే మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001 తెలంగాణ. ఈ చిరునామాకి ఉత్తరాలను పంపించి మీ పసందైన పాటను అడగొచ్చు.

0: जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: हे मल्ली स्कूल स्टार्ट अवुतुंदी,
3: पात स्कूल बैगलु चालु कदा, यूनिफॉर्म शूज ई संवत्सरं कूडा वाडोच्चुगा,
2: कानी सन्नी अन्नी कोत्तवे कावालंटुन्नाडु,
3: फीजुलु पैगा बुक्स अन्नी खर्चे।
4: मी पिल्लल चदुवु विषयंलो असलु कॉम्प्रोमाइज़ अवकंडी। इप्पुडु मणपुरम फिनान्स अंदिस्तोंदी एड्युकेशन कोसम स्पेशल गोल्ड लोन। कॉल 1800-420-2233।
5: సింగిడి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, కుసుమ మహారాష్ట్ర నుండి ఫోన్ చేసింది. హలో హలో
6: హలో మేడం,
5: నమస్తే అండి, చెప్పండి. చెప్పండి కదా, మరి మాట్లాడండి. హలో, మీ వాయిస్ ఏం వినిపించట్లేదండి. సరే ఇంకోసారి ప్రయత్నం చేయండి. ఈరోజు తన కుమారుడు కిరణ్ ఫోన్ చేసిండ్రు. మా అమ్మ కుసుమ బర్త్డే ఉంది, తన కోసం ఒక పాట ప్రసారం చేయండి. హమ్ సాత్ సాత్ హే చిత్రం నుంచి పాట ప్రసారం చేయండి అని కోరిండు. ఓకే అండి కిరణ్ గారు, మీ అమ్మ కోసం, మీ అందరి కోసం ఈ పాటను పుట్టినరోజు నాడు ప్రసారం చేస్తున్నాను. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు, పాట వినండి.

0: love you. I love you.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: సింగడి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. హలో.
6: హలో.
5: హలో, నమస్కారం. ఎవరు మాట్లాడుతుండ్రు? ఎక్కడ నుండి మాట్లాడుతుండ్రు? శుభోదయం, చెప్పండి. ఎక్కడ నుండి శ్రీకాంత్? ఓహో, లాండసాంగిలో వాతావరణం ఎట్లుంది మరి? ఎండలు తగ్గుతున్నాయి అనిపిస్తుందా?
6: వాతావరణం వేరేలాగా ఉన్నది మేడం. అప్పుడే మొగులు అవుతుంది,
5: ఈ మే నెలలో అట్లనే ఉంటది. ఉరుములు మెరుపులు వస్తుంటాయి, గాలి బాగా వీస్తూ ఉంటది. ఎందుకంటే వాతావరణం అనేది ఒక్కసారిగా మార్పు చెందుతూ ఉంటది కదా. ఋతుపవనాలు వచ్చే సమయానికి కొంచెం ఈదురుగాలులు అట్లాంటివి వస్తూ ఉంటాయి మే నెలలో. అంటే కొంచెం వింత వాతావరణం, అప్పుడే మొగులైపోతుంది, అప్పుడే వర్షం పడే సూచన వస్తుంది. కానీ వర్షం పడదు, తర్వాత గాలి బాగా వీచేస్తూ ఉంటది. ఈ వింత వాతావరణ పరిస్థితి అనేది ఖచ్చితంగా మే నెలలో మనం చూస్తూ ఉంటాం. చెప్పండి, ఇంకా ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యవసాయమేనా? ఎక్కడ వర్క్? ఏం వర్క్ చేస్తారు? ఓకే, మంచి నడుస్తుందా దుకాణం మరి? ఓకే, హోల్సేలా? మస్తు నడుస్తూ ఉంటది మరి మీరు మీది. ఓకే, ఏం ఎక్కడ నుండి సామాన్ అంతా ఎక్కడ నుండి తెచ్చుకుంటారు మీరు?
6: ఏజెన్సీల నుండి వస్తుంది మేడం. నంబర్ వన్ ముందు నుండి, ఇక సాగర్ డీబీల కంటే ముందు నుంచి ఆన్లైన్ మొత్తం.
5: ఓహో, ఏం ఏం షాప్ మీది?
6: జై జలారాం.
5: ఓకే ఓకే, సరే అండి. మరి ఇక వ్యవసాయం టైంకి, వ్యవసాయానికి ఎట్లా టైం కేటాయిస్తారు?
6: వ్యవసాయం అంటే మనకు ఎడ్లు ఇంత లేవు కదా మేడం. ఇక వర్క్ ఉన్నప్పుడు హాలిడే తీసుకున్నాడు ఒకరోజు చుట్టూగా అట్లా.
5: అచ్చా అచ్చా అచ్చా, మొత్తానికైతే ఇటు దుకాణం అటు వ్యవసాయం మంచిగా నడుస్తుంది కదా.
6: అవునవును.
5: ఓకే, చాలా సంతోషం. మరి ఏ పాట వినాలనుకుంటుండ్రు ఇవాళ?
6: బైకర్ మూవీ నుండి మేడం.
5: ఓకే, బేబీ గర్ల్ పాటనా? ప్రిటీ గర్ల్. ఓకే, పాట వినిపించేస్తున్నా, వినేద్దామని. ధన్యవాదాలండి శ్రీకాంత్ ఫోన్ చేసినందుకు.
6: థ్యాంక్ యూ.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: మామూలుగా మన ఆహారపు అలవాట్లల్లా జొన్న రొట్టెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. ఇక్కడ వాళ్ళు చాలా మంది రొట్టెలు తింటూ ఉంటారు. సాధారణంగా గోధుమ పిండి రొట్టెలే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ రాగి, జొన్న, మొక్కజొన్న, బాజరా వంటి ఇతర ధాన్యాలతో తయారు చేసే రొట్టెలు కూడా ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని పంచుతాయి.

అందుకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందించడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ప్రతి రొట్టె అందరికీ సమానంగా మేలు చేయదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, జీర్ణస్థితి, జీవన శైలిని బట్టి సరైన రొట్టెను ఎంచుకోవడం చాలా అవసరం. ఇక రాగి రొట్టె గురించి చెప్పుకుంటే, రాగి పిండితో తయారు చేసే రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఎముకలను బలపరచడంలో ఎక్కువగా సహాయపడుతుంటుంది. అట్లనే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండే భావన కలిగిస్తుంటుంది. అట్లనే జొన్న రొట్టె, ఇది జొన్న రొట్టె ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రసిద్ధి చెందింది. మన వైపు ఎక్కువ మంది దీన్ని తింటూ ఉంటారు. ఇది గ్లూటెన్ రహితమైన ధాన్యం కావడంతో జీర్ణానికి తేలికగా ఉంటుంది. ఇందులో అధికంగా ఉండే పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెరగకుండా సాయం చేస్తుంటుంది. అట్లనే మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలు కళ్ళ ఆరోగ్యం, చర్మకాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంటాయి. ఇవి గ్లూటెన్ రహితమైనవి కావడంతో జీర్ణక్రియకు కూడా అనుకూలంగా ఉంటాయి. అట్లా బాజ్రా లేదా సజ్జల పిండితో తయారు చేసే రొట్టెలో ఐరన్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే జీర్ణశక్తికి బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట బాజ్రా రొట్టెలు తినకుండా ఉండడం మంచిది. ఇక గోధుమ రొట్టె చాలామంది అందరూ తింటూ ఉంటారు. రోజువారీ ఆహారం ఇది అందరికీ. గోధుమ రొట్టెను రోజువారీ ఆహారంలో ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇందులో ఫైబర్, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉండడంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతుంటాయి. ఇక సాధారణంగా ఆరోగ్యవంతులైన వాళ్లకు ఇది మంచి ఎంపిక. అయితే ఐబిఎస్ లేదా సిలియక్ వ్యాధి ఉన్నోళ్ళు గోధుమ రొట్టెలను అధికంగా తీసుకోవడం వల్ల వాళ్ళలో జీర్ణ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఆరోగ్యానికి ఏ రొట్టెను తినాలి అది ఎంచుకొని దాన్ని సిద్ధం చేసుకొని తింటే మంచిది.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడీ కార్యక్రమం ఇది.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
0: ముక్తాపూర్ నుండి గంగాధర్ గారు, రిటైర్డ్ ఉద్యోగి, ఎస్ఎంఎస్ పంపించిండ్రు. వారి మనుమరాలు పుట్టినరోజు సందర్భంగా బంగారు కలలు చిత్రం నుంచి పుట్టినరోజు పాటను కోరుతున్నారు. ధన్యవాదాలండి గంగాధర్ గారు, మీరు ఎస్ఎంఎస్ ద్వారా పాటను కోరినందుకు. మీకోసం, మీ మనుమరాలి కోసం పాటను తప్పకుండా ప్రసారం చేస్తున్నాను. వినేసేయండి మరి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

మూడు రోజుల భారత్కు ఐదో తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ద విమానం సుఖోయ్ 57 అందించేందుకు రష్యా సిద్దంగా ఉందని ఆ దేశ అధ్యకుడు పుతిన్ అన్నారు. ఎస్యు 57 ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు సిద్దమని తెలిపారు. ఈ విమానాలు ఇరు దేశాలు ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు తమకు అభ్యంతరాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశ మొదటి మహిళా యుద్ద హెలికాప్టర్ పైలట్ మేజర్ అభిలాష బరాక్ ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు స్వీకరించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేతుల మీదుగా ఈ అవార్డు ఆమె అందుకున్నారు. నైరుతి రుతుపవనాలు గోవా కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల రెండు మూడు రోజుల్లో మహారాష్ట ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: అగర్ టైమ్ మేనేజ్మెంట్ సీఖ్ లీ ఔర్ సమయ కా ప్రొడక్టివ్ యూజ్ సీఖ్ లియా తో ఆప్ దేఖియే ఆప్ కభీ భీ ప్రెషర్ నహీ లగేగా, थकान नहीं लगेगी.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరాల నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చిన పాటలు వింటారు. ఆ సంవత్సరం మధ్యకాలంలో మీకు నచ్చిన పాట ఏదైనా మీరు వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి మాకొక వాట్సాప్ సందేశాన్ని

0: ఇప్పుడు వినండి అడవి నవల రచనా నేపథ్యం గురించి నవల రచయిత శ్రీ వసంతరావు దేశపాండేతో పరిచయం. పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ.
1: వసంతరావు దేశపాండే గారు
2: నమస్కారం అండి.
1: అడవి నవల అని పేరు వినగానే మీరే గుర్తుకొస్తారు. అయితే సాధారణంగా ఒక రచయిత నాలుగవ రచనను లేదా ఐదవదో చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మీరు రాసిన మొదటి నవల అనేది చాలా సంచలనం సృష్టించింది. అయితే ఈ సంచలనానికి వెనుక మీరు పడ్డటువంటి కృషి గురించి శ్రోతలకు చెప్తారా?
2: అడవి నవల రాయడం, అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించడం అనేది అందరికి తెలిసిన విషయమే. నవల రాయడానికి వెనక ఎక్కువగా ఉంది. 1970 వరకు పోయింది నాకు. ముఖ్యంగా అదలాబాద్ లైబ్రరీ గ్రంథాలయంలో ఉండే మొత్తం ఫిక్షన్, నాటకం, వ్యాసాలు ఈ మూడింటిని ఆల్మోస్ట్ చదవడం అయిపోయింది. అప్పుడే మార్కెట్లో వస్తున్న ఏ నవల వచ్చినా వెంటనే చదవడం అనేది ఒక హాబీగా డెవలప్ అయింది. అలా చదివి చదివి 1970 నుంచి ఒక కోరిక నేను రాయాలనే తపన మొదలైంది. రాయాలనే తపన రోజు రోజుకు ఏడాది ఏడాది గడుస్తుంటే నవల రాయాలి అనే కోరిక పెరుగుతూ పోయింది. ఏ పత్రికలో నవలల పోటీ వచ్చినా, ముఖ్యంగా స్వాతి భాష పత్రికలో దాని వెంట ఒక అనుబంధ నవల వచ్చేది. చదివినప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ రోజుల్లో దానికి అనుబంధ నవలకు రాసేవాళ్ళు, దానికి కూడా రాయాలనిపించేది. రాయాలని అనిపిస్తుంది గాని ఏం రాయాలో నాకు తెలియదు. ఎలా రాయాలనే దాని గురించి నాకు ఎలాంటి సందిగ్ధం లేదు. ఎలా రాయాలో నాకు తెలుసు, కానీ ఏం రాయాలనే దానికి నాకు ఇదమిద్దంగా తెలియకపోవడంతో ఒక 10 ఏళ్ళు నా అన్వేషణ. అయితే ఆ అన్వేషణ చివరికి 1981 ఏప్రిల్ 20 సాయంకాలం 8 గంటలకు, అప్పుడు ఎండాకాలం, నీటి కరువు ఆదిలాబాద్లో, బోరింగ్ దగ్గర నీళ్లు కొడుతూ ఉంటే ఆ పక్కనే రేడియోలోంచి బీబీసీ వార్తలు వస్తున్నాయి. మన స్టేషన్ కాదు, బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళ వార్తలు. ఇందిరవెల్లి కాల్పుల్ని వాళ్ళు వాడిన పదం ఏమిటంటే మరో జలియన్ వాళ్ళ బాగ్ ఉదంతం. ఇది నన్ను చాలా కల్లోలపరిచింది. మన జిల్లాలో మన పక్కన ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాంతంలో అదే గిరిజనుల మీద ఒక జలియన్ వాలా స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన ఒక మహత్తరమైన అతి క్రూరమైన ఘట్టం ఇక్కడ ఎట్లా జరిగింది, ఇది తెలుసుకోవాలనే క్రమంతో కాల్పులు దాని వెనుక ఉండేవి ఇవన్నీ తెలుసుకోవడంతో అప్పుడు ఏం రాయాలో నాకు చాలా స్పష్టం అయిపోయింది. ఇందిరవెల్లి కాల్పుల్లోని నేపథ్యాన్ని రాయాలి నవలని. నా శ్రమ నేను చేస్తూ ఉన్నా కానీ నాకు వెనుక నుంచి ఒక భయం, నా నవల ఎవరు వేసుకుంటారు? 350 పేజీలు రాసిన దాన్ని పబ్లిష్ చేసుకోవాలా? అప్పటి వరకు కథలు, వ్యాసాలు, కొన్ని కవిత్వాలు రాసిన ఇది ఉంది. అప్పటికీ భారతిలో నా కథలు, కవిత్వం, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. కానీ నవల అనేది నాకు కొత్త, నవలా రంగానికి నేను కొత్త కాబట్టి నా నవలని బహుశా ఎవరు స్వీకరించకపోవచ్చు అనే ఒక సంకోచంతో సుమారు 1 సంవత్సరం నేను దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోగలిగినా కానీ కలం బట్టి రాయలేదు.
1: అంటే ఇప్పుడు సాంకేతిక పరమైనటువంటి అంశాలు అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా సేకరించారు?
2: నేను మొట్టమొదట 1981 ఏప్రిల్ సంఘటన జరిగిన తర్వాత 21 నాడు మార్కెట్లో ఉండే అన్ని దినపత్రికలు నేను కొన్నా. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు అన్ని కొని అన్నింటినీ చదివి వాటి పేపర్ కట్టింగ్స్, ముఖ్యంగా వారం 10 రోజుల్లో వచ్చిన ఎడిటోరియల్స్, తర్వాత ఆ విషయం గురించి ప్రముఖుల స్పందన, ఇలాంటివన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నా. దాంతో నాకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది, ఇది మామూలు విషయం కాదు, ఇది అంత ఆషామాషిగా కాల్పులు జరిపినలో చనిపోయినలని అంత కాదు, దీని వెనక ఏదో గొప్ప నేపథ్యం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి, చెప్పాలి అనే క్రమంలో నేను కొంచెం అధ్యయనం కూడా చేయడం జరిగింది. కానీ నవల రాయడానికి నేను మొదలు పెట్టలే. ఇది ఒక పార్శ్వం అనుకుంటే, నవలలు చదువుతున్న క్రమంలో నన్ను బాగా విశేషంగా ఆకర్షించిన నవలలు విశాలాంధ్ర వాళ్ల నవలల పోటీలో వచ్చిన నవలలు. వాళ్ళు ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఒక 3 నవలలకు ప్రైజులు ఇచ్చేది. ఆ నవలలన్నీ కూడా చాలా వైవిధ్యంతో కూడి, ముఖ్యంగా ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నవి, శ్రామికుల జీవితంతో ముడిపడి ఉన్నవి, ఇలాంటి నవలలకి వాళ్ళు మంచి స్థానాన్ని కల్పించేది. అలాంటి నవలలు మామూలు పత్రికల్లో వచ్చేది కాదు, చాలా భిన్నమైనవి. వస్తువు చాలా భిన్నమైంది. అసలు చాలా మంది దీని మీద నవల రాయగలం అని అసలు ఆలోచించరు. అలాంటి వస్తువు నేను కొని వాళ్ళు నవల రాసేది. ఆ వేదిక చాలా సహజంగా అనిపించింది నాకు. ఇంకోవైపు ఏమి రాయాలో నాకు తెలిసింది, ఎలా రాయాలో నాకు ముందే తెలుసు, ఇప్పుడు ఎవరికి రాయాలో కూడా అర్థమైంది. కానీ ఒక సంకోచం, నాకన్నా ముందు ఎవరైనా రాస్తారేమో. ఇందరవెల్లి సంఘటన జరిగిన తర్వాత ఆ ఇందరవెల్లి ఒక యాత్రాస్థలం అయిపోయింది సంవత్సరం అంతా. ముఖ్యంగా నగరంలో ఉండేవాళ్లు, ఆంధ్రప్రదేశ్లో ఉండే యూనివర్సిటీ విద్యార్థులు, మెడికోసు మేధావులు, ఇక్కడెక్కడి నుంచో చాలా మంది ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి, రచయితలు కవులు అందరూ వచ్చిపోయేది. ఈ వార్తలు కూడా నేను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉన్నా. నాకేమిటంటే ఇంతమంది వచ్చి చూసిపోతుండ్రు కాబట్టి దీంట్లోంచి ఎవరైనా ఒకరు నవల రాస్తారేమో. అయితే ఏదో చెదురుముదురుగా కొన్ని కవిత్వాలు వచ్చినాయి ఆ సంఘటన మీద, వ్యాసాలు వచ్చినాయి. వ్యాసాలు నాకు ఉపయోగపడ్డాయి, కానీ నవల రాసే సాహసం గాని కథ రాసే సాహసం గాని ఎవరు చేయలేదు. సరిగ్గా ఒక సంవత్సరం 1982 ఏప్రిల్ తర్వాతకి ఎవరు రాయరు, నాకు రాయడానికి ఇంకా అడ్డంకి ఏమీ లేదు అని చెప్పి సరిగ్గా అప్పుడే 30 వరకే ఈ నవలల పోటీ లాస్ట్ డేట్. 20 కూర్చొని ఒక వారం రోజుల్లో నేను నవల రాసిన, ఓన్లీ 7 to 10 10 రోజులైంది రాసి విశాలాంధ్ర నవల పోటీకి పంపడం జరిగింది. నాకు ఏ భయం అయితే ఉందో ఆ భయమే నిజమైంది. నవల రాసిన తర్వాత నవల రాయడం మన ఇష్టం గాని దాన్ని పబ్లిష్ చేయడం అంత సులభం కాదు.
1: అంటే ఇప్పుడు వారం రోజుల లోపల ఒక చేదిరిగిన రచయిత రాయగలుగుతాడు
2: నాకు అంటే. ఇప్పుడు ఈ ఆ నవల రాసిన తర్వాత ఈ 25 అనుభవంలో చాలా మంది చాలా మెల్లగా రాస్తారని తెలిసింది. కథని కూడా మామూలు కథని కూడా వారం వారం రోజులు ముక్కలు ముక్కలుగా రాస్తారండి. నిజానికి కథ రాయడానికి ఒక సిట్టింగ్ కరెక్ట్, ఒక సిట్టింగ్ లో రాయాలి కథని. కవిత్వం అయినా కథ అయినా ఒక సిట్టింగ్ లో అయిపోవాలి. దాని తర్వాత ఏమైనా మెరుగులు అటో ఇటో ఎడిటింగ్ లాంటివి చేసుకుంటే వేరు, గాని నవలనిగా ఓ నెలల తరబడి రాస్తారని. కానీ నేను మాత్రం ఇప్పుడు నేను రాసిన కనీసం 5-6 నవలలు, ఏ నవలను కూడా నేను వారం రోజులు మించి రాయలేదు. అయితే ఒకటి, నేను రాస్తూ ఉన్నప్పుడు ఇక మిగతా ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు, కానీ నేను నా ఉద్యోగానికి సెలవు పెట్టి మిత్రమైన ఏ పనులు అసలు ఇంట్లోంచి కూడా బయటకు వెళ్లకుండా ఉదయం

0: అంటే వెళ్ళి లాడ్జ్ లో ఉండి, లేకపోతే ఇంకేదో గెస్ట్ హౌస్ ఇట్లా. అంటే మనము పత్రికలు వస్తే
1: మీరు చెప్పినట్టుగా అంటే ఆ ఇంట్లో రాయలేని వాతావరణం ఉన్న వాళ్ళు కొంచెం ప్రశాంతత ఉండాలా, కమ్యూనికేషన్ వేరే వాళ్ళు వస్తారని. కొంతమంది బయటకు పోయి రాయడం అనేది ఉంది, ముఖ్యంగా సినిమా రచయితలకు అలాంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక ప్రయత్నం కూడా నేను చేసిన ఒకసారి, ఇలా అంటే ఈ నవలకని కాదు కానీ తర్వాత ఇంకో నవల రాయడానికి నేను నిర్మల వెళ్లి తిరుమల లాడ్జిలో రూమ్ బుక్ చేసుకుని ఉంటే, అది ఎండాకాలం, సరే ఓ వారం రోజులు ఉండి నవల తీసుకుని బయటకు వెళ్దాం అనుకున్నాను నేను. ఓ 10 నిమిషాల తర్వాత చెప్పింది, సరే ఏసీ పనిచేయడం లేదు, ఎండాకాలం అంతా ఇలాగే ఉంటది అంటే, మళ్ళీ గంట సేపట్లోనే నేను లాడ్జి ఖాళీ చేసి బయటకు వచ్చేసిన. అంటే రాయలేదు నేను అలాంటి వెదర్ లో, ఎప్పుడు రాయలేదు, ఇంట్లోనే రాసేది. కానీ ఇంట్లో రాస్తున్నప్పుడే నేను ఇక ఒక ప్రత్యేకమైన వాతావరణం, వారం రోజులు ఒకటే మూడు ఉండాలి, అసలు
0: వాతావరణంతో పాటు మూడు ఉండాలి,
1: మూడు ఉంటది. అంటే మీరు తింటున్నా తిరుగుతున్నా ఏది చేస్తున్నా ఆ పాత్రలు ఆ సంభాషణలు ఆ వాతావరణం మనకు తెలియకుండా మనం వెంటాడుతూ ఉంటుంది.
0: రాయాలనే తపన ఉంటే
1: నేను దినమంతా రాసేది, రేపు రాసేది, రాత్రి మళ్ళీ ఆలోచించుకునేది, మళ్ళీ రెండవ రోజున ఇక రాస్తూ మళ్ళీ ఇంకా అది అంటే వేరే వాళ్ళని చాలా మందిని గమనించిన తర్వాత చాలా ఆలస్యంగా రాయడం, లెంతీగా రాస్తూ పోవడం, తర్వాత రాసిన దాన్ని మాటి మాటికి ఎడిట్ చేయడం, ఇలాంటి చాలా మంది నా మిత్రులు కూడా నాకు చెప్తుంటే విన్నా.
0: ఇప్పుడు వారం రోజులు కంప్లీట్ అయిందన్నారు కదా, కంప్లీట్ అయిన దాన్ని ఎడిటింగ్ కోసం మరి వారం రోజుల్లోనే ఎడిటింగ్ రాయడం అన్ని అది ఎట్లా సాధ్యమైంది?
1: ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను రాసిన దాన్ని నేను ఫేర్ చేసుకోలేదు. కొంచెం ఫేర్ చేయడం విషయంలో నాకంత కొంచెం బద్ధకమే అనుకోండి, ఆ పదం వాడొద్దేమో, రెండు మూడు సార్లు నన్ను ఆక్షేపించింది కొంతమంది పెద్దవాళ్ళు, నువ్వు బద్ధకం అనొద్దు అని. కానీ ఎందుకో మనం రాసింది మళ్ళీ మనం రాయడం, మనం రాసింది తిరిగి ఫేర్ చేయడం గత్యంతరం లేకపోతే ఓకే. గాని ముఖ్యంగా నాకు మా భార్య ఆమెకు చాలా ఓపిక, నాకు పూర్తిగా వ్యతిరేకం. ఆమె చాలా ఓపికగా నేను రాసింది రాసినట్టుగా ఫేర్ చేయడం. తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా సురభి మనోహరరావు అని, ఆయన కూడా మంచి కథారచయిత, కవిత్వం అన్నింటినీ ఫేర్ చేసేది.
0: ఇప్పుడు మీ ఆవిడకి ఏమన్నా సాహిత్య నేపథ్యం?
1: సాహిత్య నేపథ్యం ఏంది, ఉండాలంతే చదవడం.
0: అంతకుముందు వాళ్ళ ఇంట్లో?
1: అంతకుముందు లేదండి, మా పెళ్ళైన తర్వాత మంచి క్లాసికల్ లిటరేచర్, ఇది మంచి కవిత్వం, ఇది మంచి నవల, ఇది మంచి కథ అనుకునే వాటి అన్నింటినీ ఆమెతో చదివించడం, చదివి ఆనందించే ఆర్ద్రత ఆమెలో ఉంది. కానీ మాత్రం అసలు మనం ఊహించలేం, ఉదయం 9-10 గంటలకు కూర్చుంటే రాత్రి 12 అయినా వరుసగా రాస్తూనే పోయేది. అట్లా నేను రాయడం, ఆమె ఫేర్ చేయడం. ఇంకోటి నేను రాసిన వాక్యాన్ని అనేది లేదండి, ఇది నాకంటే అది మంచో చెడో కానీ నాకు అంతెందుకు. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఈ 3-4 నవలలు నేను తిరిగి మళ్ళీ రీప్రింట్ చేస్తున్న క్రమంలో జస్ట్ ఈ మధ్య నేను మళ్లీ పాత వాటిని మళ్లీ ఒకసారి ప్రూఫ్ రీడింగ్ కోసం చూసుకుంటే కూడా నేను ఎక్కడ ఫుల్ స్టాప్ కామా వాక్యం కూడా మార్చింది లేదు. అంటే అప్పుడు రాసింది 25 ఏళ్ల క్రితం రాసిన అడవిని కూడా నేను మళ్లీ ఇప్పుడు మార్చలేకపోయాను, అప్పుడు ఏదొచ్చిందో అంతేగా, అంతకన్నా బెటర్ నేను ఊహించలేను.
0: అంటే ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యమైంది అంటారు?
1: అది నేను చెప్పలేను. ఇప్పుడు కొంతమంది
0: రాయకపోవడం అనేది చాలా గొప్ప విషయం.
1: ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన కొంతమంది కవులకు ధార ఉందంట చూడండి,
0: కానీ అది కవిత్వానికి సాధ్యం అనిపిస్తుంది, చాలా విస్తారమైన
1: కవిత్వంలో సాధ్యం అనుకుంటే ప్రోజలో ఇంకా సాధ్యం. ఎందుకంటే కవిత్వంలో యతి ప్రాసలు గణాలు ఇవన్నిటినీ ఒక సర్కిల్లో నృత్యం చేసినట్టుగా ఉంటుంది, అలాంటిది మరి ప్రోజలో చాలా సింపుల్ కదా. నాకు వాళ్ళ ప్రతిభ ఎక్కువ అనిపిస్తుంది.
0: అంటే ఒకేసారి రాయడం అనేది విపరీతమైన అధ్యయనం వల్లనే సాధ్యమైంది అనిపిస్తుంది.
1: మేబీ కావచ్చు. అయితే ఒకటి కథను నేను ముందు అనుకొని రాయడం అట్లా కావచ్చు, లేదా ఒక కథని నేను చాలా రోజులు నా మనసులో దాన్ని మాటి మాటికి నేను అంతరంగంలో మననం చేసుకోవడము అట్లా కావచ్చు. అలా కాకుండా నేను ఏం రాస్తున్నానో తెలియకుండా వాక్యం మొదలుపెట్టి రేపేం రాస్తున్నా తెలియకుండా నాకు నేనే పాత్రలతోనే సమస్యను సృష్టించుకొని అంతే వేగంతో రాసిన నవల కూడా ఉంది, అనూయ్య. దానికి ఉదాహరణ అనూయ్య నవల. నేను మొదటి వాక్యం రాస్తున్నప్పుడు రెండవ వాక్యం ఏం రాస్తున్నా నాకే తెలియదు. నేను మనసులో అనుకున్న కథ వేరు, నేను దారి తప్పి రాసింది వేరు, అది ఇంకా రాయాల్సే ఉంది. అంటే ఇప్పుడు అదొకటే అట్లా వచ్చేస్తుంది అంతే. కానీ ఒకటి ఏది రాసినా

0: జరిగినాయి. వాళ్ళు ఏదో చేస్తారు అనే అపోహతోని, మరి వాళ్ళు ఏదో చేస్తారు అనే దానికి అంతకుముందు ఏం జరిగింది, ఏం జరిగింది అనే దానికి నేను వేసుకున్న స్కెచ్ ఏమిటంటే, వాళ్ల మీద చాలా మంది జులుం చేసిండ్లు. ఎవరెవరు? షావుకార్లు చేసిండ్లు, పోలీసు వాళ్ళు చేసిండ్లు, తర్వాత ఆబ్కారి వాళ్ళు చేసిండ్లు, ఫారెస్ట్ వాళ్ళు చేసిండ్లు, ప్రభుత్వ ఉద్యోగులు చేసిండ్లు, వాళ్ల రెవెన్యూ వాళ్ళు చేసిండ్లు. ఈ ఈ స్కెచ్ నాకు వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను చక్కగా మొత్తం ఎవరెవరు ఏముంది అవి రాసుకుంటున్నా, చాలా సులభం అయిపోయింది రాయడం. అలాంటి స్కెచ్ే తప్ప ఇంకా వేరే స్కెచ్ ఉండదండి. ఏది ఎవరైనా సరే ముందు రేఖామాత్రంగా ఏదైనా అనుకుంటే దాన్నిగా సీన్ల వారిగా డైలాగ్ వర్షన్ లో కన్వర్ట్ చేసుకుంటూ రాసుకుంటూ పోతుంటే చక్కగా రాయచ్చు.
1: అయితే ఇప్పుడు ఒకటేందంటే, ఇంత సంచలనాత్మకమైన నవల రాసింది కదా, అయితే అప్పుడు ఏ ఏ రచయిత నవల రాసిన సీరియల్ గా వచ్చేవి, వాళ్ళు కూడా సీరియల్ గానే వేసుకోవడానికి మొగ్గు చూపుతుండే. అయితే సొంతంగా మీకు వేసుకోవాలని ఒక ఆలోచన వచ్చిందా?
0: లేదు లేదు, సొంతంగా వేసుకోవడం లేదు. నేను ఎంతసేపు ఆ రోజుల్లో పోటీలకు రాయడము అనే ఉద్దేశంతోనే ఉన్న తప్ప నేను సొంతంగా వేసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే మార్కెట్ చేసుకోవడము, పత్రిక భావజాలానికి అనుగుణంగా మనం రాయడం, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి నేనైతే ఆ నవల రాస్తున్నప్పుడు సరే ఇదేదో మామూలు ప్రచురణకు స్వీకరిస్తే సరిపోతుంది, మనం రాసిన శ్రమకు ఫలితం వస్తుంది అనుకున్నా. కానీ నేను రాసిన నవల చతుర నవలల పోటీలో టాప్ ఇన్ టాప్. ఒక 120 నవలలు వాళ్ళు మంచి నవలల్ని పక్కన పెట్టి 120 నవలలు సెలెక్ట్ చేసి, ఆ 120 నవలల్ని మళ్లీ చదివి దాంట్లో నుంచి 20 తీసి, ఆ 20లోంచి మళ్లీ 13 తీసి, ఆ 13లో పెట్టినప్పుడు నా నవల ఒక్కటి ఒకవైపు, 12 నవలలు ఒకవైపు. ఇది అంటే నేను కాదు, అక్కడ ఎడిటోరియల్ బోర్డు నాతో, ఎడిటోరియల్ బోర్డు గాని, తర్వాత అక్కడ ఉండే ముఖ్యంగా మేధావులైన జడ్జెస్. మేధావులు ఎందుకంటున్నా అంటే ఆ నవలల పోటీని జడ్జ్ చేసింది ముగ్గురు వ్యక్తులు, దాంట్లో ఇద్దరు చాలా ప్రసిద్ధులు, ఒకరు కేతు విశ్వనాథ్ రెడ్డి, రెండవ ఆయన ప్రొఫెసర్ హరగోపాల్. నాకు సంతోషం ఏంటంటే అలాంటి జడ్జుల నిర్ణయంతో నాకు నా నవల గుర్తింపబడడం నాకు సంతోషం.
1: ఇప్పుడు 120 నవలల్లో మీ నవలనే మొదటి నవలగా సెలెక్ట్ కావడం వెనుక వస్తువు బలమా, మీ శైలి శిల్పమా, లేదా సమకాలీన సంఘటన?
0: మంచి ప్రశ్న అండి ఇది. అప్పటి వరకు ఎవరూ చెప్పని కొత్త వస్తువు నేను స్వీకరించిన. అసలు ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సాహిత్యం గురించి పెద్దగా రాసిన వాళ్ళు లేరు. కొంత అల్లంరాజే అప్పటి కొంత కృషి చేసిండు.
1: అంటే ఏం రాసిండు సార్?
0: ఆయన కొంచెం ఈ పల్లెటూరి వాళ్ల గురించి, వాళ్ల సాధక బాధకాల గురించి, ఊరు అనే నవల, మళ్ళీ పిలిచింది అంటే కొన్ని రాసినట్టు నాకు తెలుసు.
1: కొలిమంటి కుంతి కూడా
0: అప్పుడే వచ్చింది, ధారావాహికంగా సృజనలో వచ్చింది అది. పాఠకులకు చదివి వినిపించి ఆనందించే లెవెల్లో రాయబడిన నవలండి. సృజనలో వచ్చిన తర్వాత ఆ నవలని పల్లెటూరులో చాలా మంది చదువు వచ్చిన వాళ్ళు, రాని వాళ్లకు ఆ నవలను చదివి వినిపించేది. ఆ రకంగా నవల ప్రాచుర్యాన్ని పొందింది. అయితే గిరిజనుల మీద పూర్తి స్థాయిలో అంత డెప్త్కు వెళ్లి రాసిన నవల నేనే మొదట అనుకుంటున్నా. అంటే అంత విస్తృతంగా ఒక పల్లెటూరును, ఒక గిరిజన గూడాన్ని తీసుకుని 50 ఏళ్ల చరిత్రను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను 1982లో నా నవల రాసిన. నా నవల ప్రపంచానికి చేతుల్లోకి వచ్చింది 88, కానీ ఈ మధ్య కొమరం భీం వచ్చింది.
1: రాకముందు
0: నా నవల వెలుగులోకి రాకముందు కొమరం భీం వచ్చింది, అల్లం రాజయ్య సావు వచ్చింది. కానీ ఒకవేళ 81లోనే నా నవలకు వెలుగు చూడగలిగితే ఈ అల్లం రాజయ్య వీళ్లకన్నా ముందు నా నవలే ముందు వచ్చేది. నా మ్యాన్స్క్రిప్ట్ నేను 82 కంప్లీట్ చేసిన, అనేకమైన కారణాంతరం వలన అది 7 ఏళ్లు పట్టింది. ప్రచురణకర్త దొరకడం చాలా కష్టం అండి. ఒక మంచి నవల రాయడం ఒక ఎత్తు, దానికి తగిన వరుణ్ణి. మనం పాత పద్ధతిలో అనుకుంటే కావ్యం కన్య అనుకున్నాం కదా, కావ్యాన్ని కన్య అనుకుంటే ఆమెకు తగిన నేను అనుకుంటున్నా. నేను నవల రచయితని అయినప్పటికీ కూడా నా కావ్యాన్ని నేను కన్యగానే అనుకున్నా. ఎందుకంటే ఏదో ఇది ప్రచురణ కావాలనే ఉద్దేశంతోనే మొదట విశాలాంతరకు పంపిన, ఏదో సంబంధం కుదిరినట్టే కుదిరింది, మళ్లీ రిజెక్ట్ అయింది. మళ్లీ అక్కడి నుంచి దాని స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీకి పంపిన, వాళ్లకు అసలే నచ్చలే, తెలుసు వాళ్లకి ఇది నచ్చయని. దాని తర్వాత ఇంకో పత్రిక పంపిన, ఆ పత్రికా సంపాదకుడు

0: చాలా విఘ్నుడు, నాకు మిత్రుడు కూడా. కాని ఆ రోజుల్లో ఉండే ట్రెండ్, ఆ సంపాదకీయం, ఆ స్థానం ఆయనని విచిత్రంగా మాట్లాడించింది. ఈ నవలలో కొంత మసాలా పెట్టు, ప్రతి వారం ఎపిసోడ్ కి ఒక అద్భుతమైన మలుపు పెట్టు, అప్పుడు దీన్ని వేద్దాం, ఒక 8-10 వారాలు అన్నాడు. అయితే ఎందుకో నాకు అది చేయాలనిపించలే. సరిగ్గా వాళ్ళు ప్రింటింగ్ పేజీ ఎక్కడికి వస్తుందో అక్కడగా ఒక హఠాత్ మలుపుని పెట్టాలా, వచ్చే వారం ఎదురు చూసే అంత. ఆ టెక్నిక్ నేను చేయలేక నా నవలను నేను తెచ్చుకున్నా. దాని తర్వాత ఆ నవలని ఒకే ఒక పాఠకుడు పూర్తి స్థాయిలో చదివి నాకు చాలా ధైర్యాన్ని కలిగించాడు. ఆల్మోస్ట్ నేను అది అన్పబ్లిష్డ్ నావెల్ అంటే ఎవరికి చూపించడానికి కూడా నేను సిగ్గుపడేది. అలాంటి దశలో నిర్మల్లో ఒక సాహితీ మిత్రుడు, ఆంగ్లోపన్యాసకుడు పొత్తూరి సుబ్బారావు అని, తెలుగు ఇంగ్లీష్ రెండు సాహిత్యాల్ని అద్భుతంగా అధ్యయనం చేసిన వ్యక్తి, నాకు సాయంకాలం షికారు మిత్రుడు. ఏదో సందర్భవశంగా ఒకసారి ఇట్లా ఉంది అంటే, ఒకరోజు సినిమాకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు చెప్పిన ఇట్లా నవల రాసిన అంటే నేను చదువుతా అని చెప్పి ఆ మొదటి ఆట సినిమా తర్వాత మా ఇంటికి వచ్చి నవల తీసుకుని పోయి, సరే చదువుతాడు కదా అని ఇచ్చేసిన. ఆయన 3:30 ప్రాంతంలో రాత్రి ఇంటికి వచ్చి తలుపు, మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కాబట్టి వచ్చి తలుపు తడుతుంటే, ఏమిటి ఇంత మధ్యరాత్రి అంటే, నేను నవల చదివేసిన, అద్భుతంగా ఉంది, దాన్ని ఇప్పుడు ఇట్లా తలుపు కొట్టి చెప్తేనే కరెక్ట్, రేపు చెప్తే కుదరదు, రేపు సాయంకాలం వరకు ఆయే ఓపిక లేదు నాకు అన్నప్పుడు నాకు అప్పుడు మొదటి ఆశ, నేను రాసింది ఒక మంచి వస్తువే, దాంట్లో రీడబిలిటీ ఉంది. ముఖ్యంగా రీడబిలిటీ ఎందుకంటున్నా అంటే, 250-300 పేజీల నవల అచ్చమైన ఆదిలాబాద్ మాండలికంలో రాయబడ్డది. దాంట్లో రచయిత నెరేషన్ గాని పాత్రల నెరేషన్ గాని ఇవన్నీ కూడా ఆదిలాబాద్ మాండలికంలోనే ఉంటాయి.
1: అయితే అంత మాండలికంలో ఆయనకు అర్థమైందంటారు?
0: ఆయనకు అర్థం కావడం ఇక్కడ విశేషం కాదు, ఒక వ్యక్తే. నేను నవల్ల పోటీకి పంపినప్పుడు అక్కడ ఉండే మేధావులైన జడ్జెస్ కే అది అద్భుతంగా అర్థమైంది. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు మాండలికంలో ఉండే స్క్రిప్ట్ కే వాళ్ళు ఓకే చేసిండు.
1: మరి ఇప్పటికి కూడా అంటారు కదా తెలంగాణ భాష అర్థం కాదని, పూర్తి ఆదిలాబాద్ భాషలో రాసిన నవల అప్పుడు మరి ఎట్లా అర్థమై ఉండొచ్చు అంటే, ఇప్పుడు వీళ్ళన్న మాటలు ఒక రకంగా అబద్ధమే.
0: అబద్ధమే, 100%. అబద్ధమే,
1: ఎందుకంటే ఇప్పుడు ఆ జడ్జెస్ లో ఎవరు కూడా ఆదిలాబాద్ వాళ్ళు లేరు.
0: కాదు కాదు, ఎవరు ఆదిలాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న వాళ్ళు. ఒక జడ్జి కేతు విశ్వనాథ రెడ్డి కడపకు సంబంధించిన వ్యక్తి, హరగోపాల్ మన తెలంగాణ వాడు, ఇంకొక జడ్జి చనిపోయిన వ్యాస్ భార్య అరుణ వ్యాస్, వీళ్ళు 3 విభిన్నమైన ప్రాంతాలకు ఉన్నవాళ్ళు ఏకగ్రీవంగా నా నవలను ఆమోదించిండ్రు. అంటే ఇతివృత్తం చాలా ముఖ్యమండి, భాష కన్నా ఇతివృత్తం అనేది చాలా ముఖ్యం.
1: దాని వల్లనే ప్రఖ్యాతిగా వచ్చింది. అయితే ఇప్పుడు అడవి నవల చతుర మాసపత్రిక పోటీలో సెలెక్ట్ అయింది, సంతోషం. అయితే ఆ మాసపత్రిక దాంట్లో రావడానికి మీకేమైనా సాంకేతికమైన ఇబ్బందులు అంటే, మాసపత్రిక యాజమాన్యం నుంచి కానీ, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేదా మీకు దగ్గరున్న పాఠకులు అంటే అది పబ్లిష్ కాకముందు చదివిన పాఠకుల నుంచి ఏమన్నా మీకు అంటే ఇబ్బందులు కానీ, లేదా ఇంకా వేరే మీరు అనుకున్న దానికంటే అననుకూలమైన పరిస్థితులు కలిగినాయా?
0: దీన్ని నేను చాలా టోకీగా చెప్తాను మీకు. నవల రాయడానికి నాకు 7 రోజులు పట్టింది, నవల ప్రచురించుకోవడానికి దాని గుర్తింపు రావడానికి 7 ఏళ్లు పట్టింది, ఆ నవల తగిన రీతిలో వెలుగు చూడడానికి నా పరంగా 1 సంవత్సర కాలం పట్టింది.
1: దేశపాండే గారు, మీ నవల గురించి, మీ రాసిన నేపథ్యం గురించి, తర్వాత మీ నవలలో ఉన్నటువంటి వస్తువు, శిల్పం, ఇతివృత్తము, తర్వాత పాత్రలు, వాటి స్వభావం అన్నిటి గురించి మనం తెలుసుకుందాము. చివరిసారి ఒకటి ఏంటంటే, ఈ మధ్యన మీరు ఒక మంచి నవల తెలుగు పాఠకులకు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.
0: మంచి నవల అంటే నేను అనుకుంటున్నా, మనం ఎన్నో ఏళ్ల కళ తెలంగాణ, ఆ తెలంగాణ వచ్చింది. ఒక అదృష్టం ఏంటంటే, తెలంగాణలో వచ్చిన 2 ఉద్యమాలని చాలా దగ్గరగా చూసినాం. 1969-70లో వచ్చిన ఉద్యమంలో అప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నా, అప్పుడు మెచ్యూరిటీ ఉంది. మళ్ళీ 2వ మలయ ఉద్యమంలో కూడా చాలా దగ్గరగా చూడడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని కలగలిపి తెలంగాణ సాకారం అయ్యే వరకు జరిగిన సంఘర్షణ, దీన్ని నవలగా చెప్పాలనే ప్రయత్నం నేను చేస్తున్నా.
1: ఇప్పుడు అడవి నవల తర్వాత ఊరు రాసినట్టుగా ఇంత విస్తారమైన వస్తువు ఉంది వ్యవసాయ రంగం, ఈ భూమి గుండంగానే ఉంది కూడా,

0: పార్ట్ టూ కూడా
1: రాయొచ్చు. ఎప్పుడైతే మీరు దాంట్లో పర్యావరణం గురించి నేను పోలేదు, పర్యావరణము తర్వాత లో కాస్ట్ తో ఎట్లా చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా చూపించు, రెండో పార్ట్ కూడా దానికి రాయొచ్చు. ఒకవేళ వీలైతే రాయడానికి ప్రయత్నం
0: రాస్తారని రాసిస్తారు
1: తప్పకుండా.
0: నమస్కారం.
1: నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రచార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో అడవి నవల రచనా నేపథ్యం గురించి నవల రచయిత వసంతరావు దేశపాండేతో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: తొంభై ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324852, 0402324853, నెంబర్లు మరొకసారి 0402324085, 0402324853.
4: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. శుభోదయం, గుడ్ మార్నింగ్, ఆర్జే గారికి నమస్కారం అంటున్నారు. నమస్కారం అండి. అతడు చిత్రంలో అవును నిజం అనే పాటని వినిపించండి అంటున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి వీరు కోరుతున్నారు. వీరి కోసం కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. అలాగే మీరు వింటున్నారు అని నేను చెప్తుంటే వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారంటే రిప్లై, మేము వింటున్నాము, మా కోసం ఒక పాట వినిపించండి అని అంటున్నారు. కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు, వీరి కోసం అతడు మూవీ నుంచి అవును నిజం అనే పాటని కేకే సునీత ఆలపించారు. ఈ పాటని వారి కోసం ప్రసారం చేస్తున్నాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు 2000 నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మంచి మంచి హిట్ సాంగ్స్. అయితే నెక్స్ట్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసేద్దాం. 2004లో వచ్చిన చిత్రం వెంకీ పాట గోంగూర తోటకాడ. ఆ పాటను ప్రసారం చేయమని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మా గురించి ఒక మంచి సాంగ్ వినిపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి భిక్షపతి దుర్గయ్య మిత్రబృందం. గుడ్ మార్నింగ్ మేడం, మా పేరు చదవండి అని అడుగుతున్నారు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్. వీరి కోసం వెంకీ చిత్రం నుంచి పుష్పవనం కుప్పస్వామి కల్పన పాడిన పాట. సాహితీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణితో మీకున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఆకాశవాణి ప్రజా ప్రసారాల సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 అంటే సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతుంది. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలేంటి అంటే ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై అభినందనలు తెలపాలి అంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324082, అలాగే 0402324083 అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పుకోవచ్చు. నెంబర్లు మరొకసారి 0402324082, 0402324083.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005లో వచ్చిన ఛత్రపతి మూవీ నుండి గుండుసూది అనే పాటని వినిపించమంటున్నారు. కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, నా కోసం ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ఎడపల్లి మండలం జానకంపేట నుండి జగన్మోహన్. గుడ్ మార్నింగ్ స్టేషన్ డైరెక్టర్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, అభిజాన్, అవియ, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి, ఏదైనా పర్వాలేదు అంటున్నారు. అలాగే అంబాల శ్రీరాముల పల్లె హనుమకొండ జిల్లా నుంచి పద్మశాలి చేనేత సంఘం వారు కోరుతున్నారు. సమ్మయ్య, సుదర్శన్, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, తాటిపాముల మల్లేశం, గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం, కొల్లిపాక, మిన్ను, చింతకింది శ్రీను, ఇప్పులపల్లి శ్రీను, గంగాధర్, రమేష్, అలాగే రవీందర్, స్వరూప, వీరందరూ ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. ఛత్రపతి సినిమా నుండి ఎంఎం కీరవాణి సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్నారు జయం చిత్రం నుంచి తేజ ఆర్పి ఉషా పాడిన పాట, కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు విష్ణు యాదవ్, సునీల్ రాజ్ కుమార్ ఎయిర్పోర్ట్ బేగంపేట నుంచి. ఇదే పాటని ప్లే చేయడం జరుగుతుంది. నందిపేట్ ఫ్రమ్ వెంకటేష్. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు దుర్గాదేవి ఫ్రమ్ గుడ్లనర్వ. వీరికోసం ప్రసారం చేయడం జరుగుతుంది.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచి సామాన్యుల సొంతింటి కడ దూరం చేస్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంకోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ది నమోదు చేసిందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమాపేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత్ ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలు గుర్తించాలన్నారు. హర్ముజ్ జలసంధిలో నౌక రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన 4 ఇరాన్ డ్రోన్లను అమెరికా దళాలు కూల్చేశాయి. ఆ తర్వాత జలసంధి సమీపంలో గోరుక్ కేష్ ద్వీపంలో ఇరాన్ తీర ప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై

దాడి చేశాయి. యురాన్ యుద్దంతో లక్షలాది మంది ఆకలితో అలమటించవచ్చని ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ హెచ్చరించింది. అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత తీవ్రతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమాలియాలో అదనంగా 25 లక్షల మంది, ఆఫ్ఘనిస్తాన్లో 23 లక్షల మంది ప్రజలు ఆహార అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ తనతో ముఖాముఖి చర్చల కోసం చేసిన విజ్ఞప్తిని రష్యా అధ్యకుడు పుతిన్ తోసిపుచ్చారు. ముందుగా నిపుణులు, అధికారుల స్థాయిలో చర్చలు జరిగి ఒప్పందాలు కుదిరితేనే జెలెన్స్కీతో భేటీ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చెస్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచారు. టోర్నమెంట్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కేమర్పై విజయం సాధించారు. ఆ టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించారు. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత జట్టు 3-0 విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04 దాటి అలా అలా ముందుకు సాగుతోంది. మరి కాసేపట్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. స్టూడియో క్లాక్ లో సమయం 11:06 అవుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? కొందరికి సినిమా అంటే ఇష్టం, కొందరికి సినిమా అంటే పిచ్చి, కొందరికి సినిమా అంటే ప్రాణం. కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న వ్యక్తికి సినిమానే జీవితం, సినిమానే సర్వస్వం. భారతదేశంలో కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయాలన్నదే ఆయన సంకల్పం. ఒకటి రెండు భాషలు తప్ప అన్ని భాషల్లోనూ చిత్రాలు నిర్మించారాయన. స్వచ్ఛమైన తేట తెలుగు చిత్రాల నిర్మాత. ఆయన రాకతో తెలుగు సినిమా తీరుమారింది, కథకు ఊపిరొచ్చింది, దర్శకత్వానికి జీవం వచ్చింది, నిర్మాతకి అర్థం మారింది, ప్రేక్షకుడికి మంచి సినిమా చూశాం అన్న అనుభూతిని మిగిల్చింది. అందుకే సినిమా మీద ఆయనకున్న అపార ప్రేమ శతాధిక చిత్రాలు నిర్మించేలా చేసింది, ఒక స్టూడియోకి అధినేతను కూడా చేసింది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేర్చింది.

ఈరోజు ఆ మూవీ మొఘల్ జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయిలో ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన నిర్మించిన మొదటి సినిమాలోని పాటను వినిపిస్తాను. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉండాలి. గుర్తుపట్టండి, నాకు వాట్సాప్ ద్వారా మీరు ఆయన ఎవరో కూడా పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్ గా గుర్తుపడతారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ పవన్తో.

0: ఈ పాటలో చెప్పినట్టుగా తెలిసిందిలే తెలిసిందిలే, ఆ పేరు మాకు తెలిసిందిలే అంటూ చాలామంది శ్రోతలు కరెక్ట్గా పంపించారు. మూవీ మొఘల్ అనగానే తప్పకుండా గుర్తొచ్చే పేరు అది. ఎవరు మర్చిపోగలరు చెప్పండి ఆయన్ని? మూవీ మొఘల్ మనకు ఒక్కరే, ఆయన ఎవరు మరి కాసేపట్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం

0: విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: పదకొండు గంటల 12 నిమిషాలు దాటి సమయం అలా అలా ముందుకు సాగుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మూవీ మొఘల్ జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం అనుకున్నాం కదా. ఎస్, ఆయనే దగ్గుబాటి రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. అందరి నిర్మాతల్లా కాకుండా మన రామానాయుడు గారు ఎందుకంత స్పెషల్, ఆయనకే ఎందుకంత గుర్తింపు? నిర్మాత అనగానే వెంటనే ఠక్కున గుర్తొచ్చే పేరు రామానాయుడు గారు. మరి ఎందుకు ఆయనకు అంత గుర్తింపు వచ్చిందంటే, కథను నమ్ముకున్న వారికి తిరుగులేదు సినిమా ఇండస్ట్రీలో, కృషిని నమ్ముకున్న వారికి ఎదురే లేదు జీవితంలో. అదే మన నాయుడు గారి సక్సెస్ ఫార్ములా. మరి ఈరోజు ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన నిర్మించిన చిత్రాల్లోని పాటలు వింటూ ఆనందిద్దాం. ఆ వీణుల విందైన సంగీతాన్ని ఆస్వాదిద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మా ప్రియమైన శ్రోతలందరికీ ముఖ్య గమనిక, ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 అంటే ఈ సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాల్ని మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను కూడా మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. 040 ఎస్టీడీ కోడ్ జత చేయండి, 2324 0852, మరొక నెంబరు 040 2324 0853. జూన్ 8 ఆ 3 సమయాల్లో ఆకాశవాణి శబ్ద తరంగాలపై మీ గొంతును కూడా వినిపించండి. ఆకాశవాణి 90 సంవత్సరాల సంబురంలో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొనండి.
1: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.
0: స్టూడియో క్లాక్ సమయం 11:21 దాటింది. రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన సినిమాల్లోని అద్భుతమైన పాటలు వింటూ ఆనందిస్తున్నాం కదా. మరి రామానాయుడు గారు అంటేనే వెంటనే గుర్తొచ్చే పేరు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. 137 చిత్రాలు, పెద్ద స్టూడియో, 100 మంది వర్కర్లు. ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ తెరపై కనిపించేవే. అయితే 50 ఏళ్లలో ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు వెళ్లారు, కానీ నిలకడగా ఉండగలిగిన వారిలో రామానాయుడు గారు ఒకరు. ఆయనలాగా అలుపు సొలుపు అనేది లేకుండా ప్రయాణం చేసిన వారిలాగా మరెవ్వరూ లేరు అనడం

తల వంచిన చోటే ఎత్తుకుని చూపిస్తా అని ప్రతిజ్ఞ చేశారు. రాముడు భీముడు తర్వాత, ప్రేమ్ నగర్ సినిమా తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు, శిఖరం అంత ఎత్తుకెదిగారు. దట్ ఈజ్ రామానాయుడు గారు. మాట్లాడుకుందాం ఇంకా గుర్తుకొస్తున్నాయో రామానాయుడు గారి సినీ ప్రయాణం గురించి. అందుకన్నా ముందు ప్రేమ్ నగర్ సినిమా నుంచి ఒక మంచి పాట వస్తోంది, వింటూ ఆనందించండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: गुर्तु कुस्तुनाई गो रेट्रो विद आकाशवाणी तेलुगु.
5: లెవెన్ 35 అవుతోంది. స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో డాక్టర్ డి రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలోని వండర్ఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. రామానాయుడు గారు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో పుట్టారు. మూవీ మొఘల్ గా ఎదిగిన నాయుడు గారి సినీ కెరీర్ ఏమీ పూలపాన్పు కాదు. ఆయన ప్రారంభం కెరీర్ ప్రారంభమైనప్పుడు అపశకునాలు అనుమానపు చూపుల మధ్య మొదలైంది. ఎందుకంటే ఎంతో మంది రిజెక్ట్ చేసి మూలన పడేసిన కథకి దుమ్ము దులిపారు రామానాయుడు గారు. యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా, అసలు రామానాయుడు గారు హీరోగా ట్రై చేద్దామని ఇండస్ట్రీకి వచ్చారంట. అయితే ఆయన పుట్టింది రీజనబుల్లీ రిచ్ ఫ్యామిలీలోనే. చిన్నప్పటి నుంచి పెద్ద కష్టాలు లేవు. యాజ్ యూజువల్గా చిన్నప్పుడు సినిమా పిచ్చున్న వాళ్ళకి చదువు అబ్బదు అంటారు కదా. అలాగే నాయుడు గారు కూడా అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యారు, వెంటనే మెడ్రాస్ చేరుకున్నారు. అయితే ఆ బ్లడ్లోనే ఉంది బిజినెస్ అన్నది. సో ఆయన సక్సెస్ కాకపోవడంతో ప్రొడక్షన్ సైడ్ మళ్ళారు. తర్వాత రాముడు భీముడు సినిమాని NTR డ్యూయల్ రోల్లో ప్రొడ్యూస్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. అలా ఫస్ట్ సక్సెస్తో సమాధానం చెప్పారు నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఫ్లాపులు లాసులు రామానాయుడు గారికి సవాల్ విసిరాయి. 6 ఏళ్లలో 12 లక్షల రూపాయలు పోయాయి. అంటే 60స్లో 12 లక్షలు అంటే చాలా చాలా చాలా పెద్ద అమౌంట్ అది. అదే ఇంకొకరైతే మాత్రం మూటాముళ్ళ సర్దుకుని వెళ్ళిపోయేవారు, మనకెందుకు వచ్చిన సినిమాలలో బాబు ఇవని. కానీ అక్కడ ఉన్నది ఎవరు, రామానాయుడు గారు. ఆయన జగమొండి. సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగే మనోనిబ్బరం రామానాయుడు గారిది. మరి తర్వాత ఆయన సినీ జర్నీ ఎలా కొనసాగింది, మూవీ మొఘల్ స్థానంలో ఆయన ఎలా కూర్చోబెట్టింది మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయో. అందుకన్నా ముందు సోగ్గాడు సినిమాలోంచి మంచి పాట వస్తుంది. స్టే ట్యూన్డ్.
6: కొండలవాడ వెంకటేశ ఒరయు ఎంత పని చేశా.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:42 స్టూడియో క్లాక్ లో డాక్టర్ జి రామానాయుడు గారి సినీ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ వారి జయంతి సందర్భంగా. అయితే రూపాయలున్నంత మాత్రాన రూపాయి నోటు మీద ఉన్న అన్ని భాషల్లోనూ సినిమా తీయాలని రూల్ ఉందా చెప్పండి? ఎంత గొప్ప ఎయిమ్ ఉంటే తప్ప అలాంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు చెప్పండి? అలా తీయాలి అంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, సినిమాను ప్రేమించాలి, సినిమానే శ్వాసించాలి, ఆరాధించాలి. అనుక్షణం, నిరంతరం, దాని గురించి

తపించాలి. ఆలోచన అంతా సినిమానే అయి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే 24 crafts ఒకరి వైపే చూపిస్తాయి, ఒకరి గురించే చెప్తాయి. ఆయనే డాక్టర్ డి రామానాయుడు. అలాగే భారతదేశంలో ఏ భాషను అడిగినా ఆయన సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అందుకే సినిమా చరిత్రలో కొన్ని మైల్ స్టోన్స్ ని సెట్ చేశారు రామానాయుడు గారు. అలా ట్రెండ్ సెట్టర్ కూడా అయ్యారు. సినిమా అంతా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక ముందే రామానాయుడు స్టూడియోస్ లో రీరికార్డింగ్ సదుపాయాన్ని హైదరాబాద్ లో ముందుగా టేబుల్ చేసింది మన రామానాయుడు గారే ఆయన స్టూడియోస్ లోనే. ఇంకా మాట్లాడుకుందాం, ఆయన నిర్మించిన ఒక అద్భుతమైన సినిమా ఉంది, ఫ్యామిలీ సినిమాస్ కూడా చాలా పెట్టింది పేరు. అలాగే 94లో వచ్చిన తోడి కోడళ్ళు అనే సినిమాలో రాజ్ కోటి గారి కంపోజ్ చేసిన ఒక వండర్ఫుల్ సాంగ్ వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
2: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: 11:51 స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయిలో రామానాయుడు గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం ఆయన జయంతి సందర్భంగా. రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా నిర్మించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాను కదా. అయితే అడపాదడప ఫ్లాప్స్ కూడా పలకరించాయి. ఆయన వరుస హిట్లు సినిమాలు ఏమి తీయలేదు, బట్ స్టేబుల్ గా నిలదొక్కున్నారు ఆయన సినీ ఇండస్ట్రీలో. అది తర్వాత ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడ్డారు, అందుకే మూవీ మొగల్ అవ్వగలిగారు. తర్వాత వచ్చిన హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఏవి ఆయన తలకెక్కించుకోలేదు. వచ్చిన డబ్బుని మళ్లీ తిరిగి సినిమాల్లోనే పెట్టి ద గ్రేట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. రికార్డులు క్రియేట్ చేశాయి ఆయన తీసిన సినిమాలు. రాముడు, భీముడు, సోగ్గాడు, జీవన తరంగాలు, సెక్రటరీ, ఆహాన పెళ్లంట, బొబ్బిల్ రాజా, దేవత, కథానాయకుడు, కూలీ నెంబర్ 1, ఇంద్రుడు, చంద్రుడు, తాజ్ మహల్, ప్రేమ ఖైదీ, ప్రేమించుకుందావురా, కలిసున్నావురా, ప్రేమించు, గణేష్, ప్రేయస్ రావే, బెండప్పారావు ఆర్ఎంపి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు ఎంతకీ తరగదు. ఆయన పెద్ద కొడుకు సురేష్ బాబు గారు నిర్మాతగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తుంటే చిన్న కొడుకు వెంకటేష్ దాదాపు 90కి పైగా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి టాలీవుడ్ లో ద గ్రేట్ హీరోగా నిరూపించుకున్నారు.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: సెవెన్ అవుతోంది. ఇక రామానాయుడు గారి గురించి మనం ముక్తాయింపు ఇవ్వాల్సి వస్తే, రామానాయుడు గారు అడపాదడప నటుడుగా కూడా వెండితెర మీద కనబడ్డారు. తనలో ఉన్న నటుడిని సాటిస్ఫై చేసుకున్నారు. జీవితాన్ని కాచి వడపోసిన వాళ్లు విజేతలుగా మిగులుతారు, కానీ సినిమాను కాచి వడపోసిన వాళ్లు మూవీ మొఘల్ గా నిలిచిపోతారు. ఆ ఖ్యాతి కేవలం రామానాయుడు గారికే దక్కింది. వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టి వ్యవస్థగా మారడం అంటే అంత సులభం కాదు. అందుకే తెలుగు సినిమా పుస్తకం ఒక ప్రత్యేక అధ్యాయం ఆయన సొంతం తెలుగు సినిమా పుస్తకంలో. ఇక ఆయన్ను వరించిన అవార్డుల విషయానికి వస్తే, 2013లో పద్మభూషణ్, 2010లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2003లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు, ఇక ఉత్తమ చిత్రాలకు ఫిలింఫేర్లు, నందులు, జాతీయ పురస్కారాలు కూడా ఎన్నో ఎన్నెన్నో. ఆయన మన మధ్య లేకున్నా ఆయన తీసిన సినిమాలు నిత్యం

0: Okay.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలుగా వస్తోంది. ఇప్పుడు వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 12:05. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
2: 2324058.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:08 అవుతోంది స్టూడియో క్లాక్ లో కరెక్ట్ గా టైం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి టైంతో పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు ఎలాగైతే టైం పరిగెడుతుందో అప్పుడే గంట గడిచిపోయిందా అనిపిస్తోంది నాకు. అంత ఫాస్ట్ గా పరిగెడుతోంది అనమాట. ఏదో తెలియని టెన్షన్తో లైఫ్ గడిపేస్తూ ఉంటాం కదా. సాయంత్రం అయ్యేసరికి అబ్బా ఇవాళ కూడా పని అవ్వలేదే అని ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్ని కొంచెం స్మార్ట్గా, ఇంకొంచెం కూల్గా మార్చుకోవడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ మనం మాట్లాడుకుందాం. 1:10 వరకు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: దడా సినిమా నుంచి సాంగ్ విన్నారు. జస్ప్రీత్ జాజ్ సుచిత్ర పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర మా ప్రియమైన శ్రోతలందరికీ ముఖ్య గమనిక. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్లీ ఒక్కసారి చెప్తున్నాను, 7:30 నుంచి 8 మధ్యలో, తర్వాత 12:40 నుంచి 1:10 వరకు, మళ్లీ 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ ప్రయాణాన్ని, మీ మధుర జ్ఞాపకాలని, ప్రతిరోజు రేడియోతో మీకున్న అనుబంధాన్ని, అలాగే మన ఆకాశవాణి 90 ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085252, అలాగే మరొక నెంబరు 0400 2324085353. నేరుగా మాకు ఫోన్ చేయండి, మీ అనుభవాలను పంచుకోండి, శబ్ద తరంగాలపై మీ గొంతును వినండి, ఆకాశవాణిని ఆశీర్వదించండి. గమనిక విన్నారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: అవుతోంది స్టూడియో క్లాక్ లో. నేను ఆర్జే పవన్, చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇవాళ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి, అలాగే టైం మేనేజ్మెంట్ గురించి, కంపారిజన్ హ్యాబిట్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మన లైఫ్ని స్మార్ట్గా, కూల్గా మార్చుకోవడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తానన్నాను కదా. అయితే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో, ఏదాగినా టైం ఆగదు, పరిగెత్తే కాలంతో పాటు మనం కూడా స్మార్ట్గా ఎలా అడుగు వేయాలి, పక్క వాళ్లతో మనల్ని మనం పోల్చుకోకుండా మనలోని బెస్ట్ వర్షన్ని ఎలా బయటికి తీయాలి,

అలాగే మంచి అలవాట్లను పెంపొందించుకుని చిన్న చిన్న మార్పులతో మన ఫ్యూచర్ని ఎలా మార్చుకోవచ్చు వంటి అమూల్యమైనటువంటి జీవన సూత్రాల గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. మరి అవేంటో తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో టైం మేనేజ్మెంట్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ కంపారిజన్, ఇవి మూడు లైఫ్ లో అధిగమిస్తే బ్యూటిఫుల్ లైఫ్ మన సొంతం అవుతుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాబట్టి. అయితే సమస్య ఎక్కడ మొదలైందో ఫస్ట్ ఆలోచించాలి. దానికి అసలు బేస్ ఏంటి, మూల కారణం ఏంటి అని తెలుసుకోవాలి. అవి రెండు తెలిస్తే పరిష్కారం దొరికినట్లే. పెద్ద సమస్య అని చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అలాగే ఒకే దారిలో కాకుండా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇఫ్ అండ్ ఇఫ్ నాట్స్, ఇంకోలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ అసలు వెంటనే రంగంలోకి దూకకుండా మనం ప్రీ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంటాం కదా మనం టెక్నికల్ పరిభాషలో, అలాగే కూర్చుని ఆలోచించి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి బేరీజ్ వేసుకుని సమస్యని అన్నింటినీ విశ్లేషించుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని అమలుపరచడం ద్వారా ప్రాబ్లం సాల్వింగ్ సులువు అవుతుందనే విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఉండేది 24 గంటలే కదా, అంబానీకి ఉండేది 24 గంటలే, అలాగే వేరే ఒక పూట గడవని వ్యక్తికి ఉండేది కూడా అదే 24 గంటలు. కానీ కొందరు మాత్రం ఆ సమయంలో కొండంత పనిని పూర్తి చేస్తారు, మరికొందరు ఏం చేస్తారు, అరే అప్పుడే సాయంత్రం అయిపోయిందా అంటారు. తేడా ఎక్కడుందంటే పని చేయడంలో కాదు, సమయాన్ని మేనేజ్ చేయడంలో. అవును, టైం అనేది ఎవ్వరి కోసం ఆగదని నేను చెప్పాను కదా, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే దానికన్నా మించినటువంటి సక్సెస్ ఇంకోటి ఉండదు. టైం కోసం మనం పనిచేస్తే అది మన కోసం పనిచేస్తుంది. మన చేతిలో ఉన్న కాలాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కొన్ని సింపుల్ టిప్స్ గురించి కూడా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు పివిఎన్ఎస్ రోహిత్ సత్యయామిని పాడిన కీరవాణి గారి కాంబినేషన్లో కొండపొలం సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినేద్దామా? స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ది నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: భారత్ 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా ఉస్మే భీ భారత్ కి గ్రోత్ 7.8% రహీ హై ఔర్ యే దునియా మే తేజ్ గతి సే ఆగే బఢ్నే వాలీ బడీ ఇకానమీ హై.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 7 జూన్ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్, భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
2: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్పూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్ సర్వే 9వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయడం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కడ్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభే ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగనేని రమేష్ను ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈరోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో రోజు జరిగే పురుషుల అండర్-19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: చైతన్య స్ఫూర్తిలో ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే టైం మేనేజ్మెంట్, కంపారిజన్ హ్యాబిట్స్, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైఫ్లో వేటిని ఎలా అధిగమించాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి, అనవసరంగా విషయాల్ని కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా ఎట్లా పరిష్కరించుకోవచ్చు, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఉదయాన్నే లేదా ముందు రోజు రాత్రే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీ మైండ్ని రిలాక్స్గా ఉంచుతుంది. అంటే మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మీ ముందు, మీరేం చేయాలి ఆ రోజు అన్నది. కాబట్టి సగం టెన్షన్ తగ్గిపోతుందంట అలా చేయడం వల్ల. ఏది అత్యవసరం, ఏది ముఖ్యం అనేది సెగ్రిగేట్ చేసుకుని, విభజించుకుని ముఖ్యమైన

పనులను మొదట పూర్తి చేయాలి, ఒకేసారి రెండు మూడు పనులు పెట్టేసుకుని ఏది చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అది చేయాలి అనుకుంటూ కన్ఫ్యూజన్ లో ఆ మొత్తం కలగా పులగం చేసేసుకుని ఇంకొంచెం ఇబ్బందిని ఎత్తింది తెచ్చి పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఒకే పని ఒకే టైంలో చేయాలి, అలా అన్ని కలిపి చేయకుండా. ఏది సవ్యంగా అవ్వదు కదా అలా చేస్తే. ఒక సమయంలో ఒకే పని మీద ఫోకస్ చేయాలి, మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం, వేసుకున్న ప్లాన్ కి అనుగుణంగా పనులను పూర్తి చేసుకోవడంలోనే సద్వినియోగ విజయం దాగి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అలాగే మన లైఫ్ లో మనకి తెలియకుండానే మనం చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పడి పడి లేచే మనసు సినిమా నుంచి పాట విన్నారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజిషన్ లో, కృష్ణకాంత్ సాహిత్యం, అర్మాన్ మాలిక్ సింధూరి విశాల్ పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ June 7th, సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ, పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు.

ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.

0: 12:49 స్టూడియో క్లాక్ లో. ఇందాక నేను సాంగ్ ముందు చెప్పాను కదా, మన లైఫ్ లో మనకి తెలియకుండానే మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటని. అదేంటంటే మనల్ని మనం పక్క వాళ్ళతో పోల్చుకోవడం, కంపారిజన్. ఎదుటివారి జీతం, జీవితం, వారి ఇల్లు, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, అలాగే అబ్బా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కదా అంటూ మనల్లో మనం కుమిలిపోతూ ఉంటాం. వాళ్ళెందుకు అంత హ్యాపీగా ఉన్నారు, నేనెందుకు లేను, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని దేవుడి మీద నెప్పన్నట్టేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఏమి చేయం, కూర్చున్న చోటు నుంచి కదలం, కానీ దేవుడు మనకు అన్ని ఇచ్చేయాలని కోరుకుంటాం. కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ కంపారిజన్ అనే ట్రాప్ నుండి బయటపడి మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో, మన ఎదుగుదలపై ఎలా ఫోకస్ చేయాలో కొన్ని పవర్ఫుల్ టిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదేంటంటే మనల్ని మనం పక్కవారికి ఏముందో చూడడం మానేసి మీకేముందో, వాళ్ళకన్నా మీరెందులో గొప్పో మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. వాటిని గుర్తు చేసుకోండి. ఇతరులతో కాకుండా నిన్నటితో మీరు పోటీ పడాలి. అంటే నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఇంకొంచెం ఎంత మెరుగయ్యాను, నిన్న ఏం సాధించాను, నిన్న సాధించిన దానికన్నా ఇంకొంచెం 1% అయినా ఎక్కువ సాధించానా లేదా. సో సెల్ఫ్ పోటీ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. నిన్నటి కంటే ఈరోజు మీరు ఎంత మెరుగ్గా ఉన్నారో చూసుకోండి. మీకున్న స్కిల్స్ ఏంటో గుర్తించండి, వాటిని మెరుగుపరచుకోండి. మీ స్నేహితుడికి సమస్య వస్తే ఎంత ఓదార్పుగా వాళ్ళతో మాట్లాడతారు, అలాగే మనతో మనం అంతే ప్రేమగా పాజిటివ్గా మాట్లాడుకోవడం ద్వారా ఈ కంపారిజన్ నుండి బయటపడవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక కారణంతోనే ఈ భూమి మీదకు వస్తాం, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. కానీ పక్క వాళ్లలో లేనిది మనలో ఉంటుంది, మనలో ఉన్నది పక్క వాళ్లలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ప్రేమించుకోవాలి. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారతాయి. మరి అవేంటి మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: మనం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. చంద్రబోస్ గారి సాహిత్యం, అనూప్ రూబెన్స్ కంపోజిషన్ లో, శ్రేయ ఘోషాల్, అశ్విన్, హరి పాడిన పాటది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ట్వెల్వ్ 58 అవుతుంది స్టూడియో క్లాక్ లో. చైతన్య స్ఫూర్తిలో కంపారిజన్, అలాగే సక్సెస్ అవ్వాలి అంటే మనం మన టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అలాగే పర్సనల్ లైఫ్ లో మనం చేయాల్సిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయని చెప్పుకున్నాం కదా. ఆ అలవాట్లే మన తలరాతని మారుస్తాయి అంటారు పెద్దలు. కాబట్టి అవసరమైతే పెద్దవాళ్ల సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళ అనుభవం ముందు మనం చాలా చిన్నవాళ్ళం కాబట్టి, వాళ్ళు మన ఫేజ్ అంతా దాటి వచ్చారు కాబట్టి వాళ్ళిచ్చే సలహాలు కూడా ఒక్కొక్కసారి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. అండ్ మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనులే మనల్ని ఒక విజేతగానో లేక ఒక సామాన్యుడుగానో నిలబడతాయి. స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, అందరికీ 24 గంటలే ఉంటాయి, కానీ ఆ 24 గంటల్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు అన్న దాని మీదే నీ సక్సెస్ కొలమానం ఆధారపడి ఉంటుంది. మంచి అలవాట్లు ఎలా అలవర్చుకోవాలి, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలో కూడా తెలుసుకుందాం. చెడు అలవాట్లను ప్రేరేపించే వ్యక్తులకి లేదా పరిస్థితులకి దూరంగా ఉండాలి. కొంతమంది ఉంటారు మనం ఏం చేసినా నెగిటివిటీని మనలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది అవ్వదురా, నీతోనే ఎక్కడైతుంది, వదిలేసేయి అనే వాళ్ళకి చాలా వరకు దూరంగా ఉండాలి. పరిస్థితులకు దూరంగా ఉంటూ సానుకూల దృక్పథం ఉన్న వారితో స్నేహం చేయండి. లైక్ మైండెడ్ పీపుల్తో స్నేహం చేస్తే ఖచ్చితంగా మీలో పాజిటివిటీ ఉంటుంది. రోజు అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేయడం, చిన్న చిన్న లక్ష్యాలని పూర్తి చేయడం ద్వారా క్రమంగా ఒక కొత్త అలవాటును అలవర్చుకోవచ్చు అనే విషయాలను కూడా తెలుసుకోవాలి మనం. సమస్యల నుండి పారిపోకండి, వాటిని ఎదుర్కోండి అన్న స్వామి వివేకానంద మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ధైర్యంతో ముందడుగేయాలి. రేపు చేసే పనులు ఇప్పుడే చేసి సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యాల వైపు సాగాలి. మనకి చిన్నప్పుడు కబీర్ దోహేలు చదువుకున్నాం కదా, కల్ కరేసో ఆజ్కల్ ఆజ్ కరేసో ఆ పల్మే పరళయ ఆజాయిగా బాహురీ కరేగే కబ్ అని, అలాంటివన్నీ ఇప్పుడు మనం ప్రాక్టీస్లో పెట్టాలన్నమాట. కాబట్టి ఇతరులతో పోల్చుకోకండి, మనలోని ప్రతిభను గుర్తించండి. మంచి అలవాట్లే ఉత్తమ భవిష్యత్తును నిర్మిస్తాయని, నిర్ణయిస్తాయనే విషయాన్ని గ్రహించండి. తద్వారా మెరుగైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందుతామనే విషయాల్ని లైఫ్లో అర్థం చేసుకుని ముందుకు సాగితే మన లైఫ్ హ్యాపీగా, హెల్దీగా, పీస్ఫుల్గా ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి లైఫ్లో? నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ పీస్ కదా. హాయిగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా జీవితం ప్రశాంతంగా ఉంటే దాన్ని మించినటువంటి స్వర్గం ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మనం అధిగమించి మన లైఫ్ని ఎలా స్టేబుల్గా, సెటిల్డ్గా మలుచుకోవచ్చో ఒక్కసారి కూర్చుని ఆలోచించండి, మీకే సమాధానం దొరుకుతుంది. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: టక్ జగదీష్ సినిమా నుంచి వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం కదా, అర్మాన్ మాలిక్ హరిణి ఇవ్వటూరి పాడిన పాట అది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, థమన్ ఎస్ఎస్ సంగీతం.
1: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
2: ఆకాశవాణి 9 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భాగస్వామ్యాన్ని కూడా కోరుతోంది ఆకాశవాణి వివిధ భారతి. జూన్ 8వ తారీఖున సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఆ రోజు 3 సార్లు ఉంటుంది. ఏ సమయంలో అంటారా, ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402240852, అలాగే మరొక నెంబరు 2324085. మరి సోమవారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి. మీ అనుభవాలు ఈ 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంపై మాట్లాడండి. అలాగే మీరు ఎంతకాలంగా వివిధ భారతి వింటున్నారో, అలాగే శబ్ద తరంగాలపై మీ గొంతును విని ఆనందించండి. అలాగే నిత్యం మన వివిధ భారతిలో వచ్చే సంగీతాన్ని ఆస్వాదించండి. గమనిక విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో 100,000 ఇళ్లు నిర్మించనుంది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటలకు రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉజ్జాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ కు కోహెడ ఫ్రూట్ మార్కెట్ లో సదుపాయాలు కల్పిస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల పాటు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి జడ్చర్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రశేఖరరావు హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. దీంతో పాలమూరు జిల్లా భూములకు సాగునీరు రాలేదని, ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. 10 ఏళ్లలో కాళేశ్వరం కోసం 100,000 కోట్లు ఖర్చు చేశారు కానీ ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వలస బతుకులు పోవాలంటే పిల్లల్ని చక్కగా చదివించాలని, చదువు ఒకటే జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. రాష్టంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్యూర్ పరిధిలోని నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా 100,000 ఇళ్లు నిర్మించనుంది. ఈ పథకంలో ఆడబిడ్డలని లబ్ది చేకూరుస్తూ వారి పేరు మీదనే ఇంటి పట్టాలు అందించనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట వ్యాప్తంగా మొత్తం 350,000 ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని మంత్రి తెలియజేశారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలను అమాంతం పెంచి సామాన్యుల సొంతింటి కలను దూరం చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని భూమి ధరల పెంపు మరింతగా దెబ్బతీస్తుందని రామచంద్రరావు విమర్శించారు. పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి కూడా పెంపును వర్తింపచేయడం తగదన్నారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి చెప్పారు. వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో, దేశంలో, రాష్టంలో జరుగుతున్న పరిణామాలను, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకోవడానికి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి ప్రదర్శన కొనసాగుతోంది. థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శన రేపు ముగుస్తుంది. పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ స్థానిక కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాత్రి కరీంనగర్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ నిధులతో నూతనంగా ఆధునికీకరించిన ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు, టీపీసీసీ అధ్యకుడు పాల్గొన్నారు. సుడాకు నిధులతో నిర్మించు తలపెట్టిన నైట్ ఫుడ్ కోర్టు కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ములుగులో సీఆర్ఆర్ 2025-26 నిధులతో పలు అభివృద్ది పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 163 నుంచి ఎరుకలవాడ వరకు 6,50,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులను చేపడతారు. ఎస్సీ కాలనీ వరకు 5,75,00,000 వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు కూడా చేపట్టనున్నారు. ములుగు టౌన్ తూర్పు భాగంలో 5,95,00,000 వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ
1: సీసీ రోడ్ రావడం జరిగింది, ముఖ్యంగా దళితవాడలో. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు పట్టణాభివృద్ది కోసం దాదాపుగా 50,00,000 తోటి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ నుంచి మరి అటు ఎస్సీ కాలనీ వరకు దాదాపుగా 5,95,00,000, 6,00,00,000 వరకు ఈ యొక్క వాడ రోడ్ల అభివృద్ది కోసము నిధులు ఇవ్వడం జరిగింది.
0: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింగరావు తెలియజేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలకు లోడింగ్ చేసే ప్రక్రియను జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ రజనీకాంత్ తో కలిసి నరసింగరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: నిన్న సాయంత్రము రాత్రి కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ రూరల్ అర్బన్ కొత్తపల్లి మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో బస్సులు పాక్షికంగా దర్శనాయి. ఈ రోజు కాంటలు పెట్టేసి వేగవంతం చేసి సంబంధిత బాడి మిల్లులకు షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఈ 3 మండలాలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నాము. దర్శన వడ్లు కూడా గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నది. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కోరుతున్నాము.
0: సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తులు ఎబోలా లేదని నిర్ధారణ అయింది. 35 వ్యక్తికి తొలుత ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఇటీవల సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి అతనికి చికిత్స అందించారు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపగా రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాలోని పోచారామడవల్లో బర్డ్ వాక్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మన్సు నగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్సు నగేష్,
3: ఉదయం ప్రాతకాలం నందు పక్షుల కిరకిర రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి, సాదాబైనామా, ఇతర భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదాబైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతిపై తహసీల్దారులు, సర్వేయర్లు, కలెక్టరేట్కు చెందిన సంబంధిత శాఖల సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పనకు అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విశేషాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 10 బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరా మేళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ విమర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు షో టైమ్. షో టైమ్ 1:20 to 2 మధ్యలో మనం షో టైంలో ప్రతిరోజు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఆన్సర్స్ పంపిస్తారు, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా మనం చదవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవాళ షో టైం కూడా రెడీగా ఉంది, ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధమైపోండి. చాలా మంది శ్రోతలు రెడీగానే ఉన్నారు, నాకు ఆల్రెడీ మెసేజెస్ కూడా పంపిస్తున్నారు, నాకు ఎప్పుడో వెల్కమ్ చెప్పేస్తారు షో టైం కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా. ఇంకా లేట్ చేయకుండా షో టైం స్టార్ట్ చేస్తాను, అయితే ఒక సాంగ్ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా వచ్చే శ్రోతలు ఎవరైనా కూడా జాయిన్ అవుతారేమో చూద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చెట్టు కింద ప్లీడర్ సినిమా నుంచి పాట విన్నారు. ఇళయరాజా గారి కంపోజిషన్ లో వెన్నెల కంటి గారి సాహిత్యం, బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఎస్, షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది 1:27:25 స్టూడియో క్లాక్ లో. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. శ్రోతలందరూ కూడా రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మీ మీ ఆయుధాలు, అదే మీ స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని ఆన్సర్స్ అందించడానికి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చనే. ఫిలిం క్వశ్చన్ కూడా ఉంది. ఫిలిం క్వశ్చన్స్ లేవా సార్ ఇవాళ అని మన శ్రోతలు మెసేజ్ పెట్టారు. ఉంది, తర్వాత అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది. జాగ్రత్తగా వినండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీ ఆన్సర్. బట్ ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. ఫస్ట్ ఒక ఆన్సర్ పంపించేసి మళ్ళా కరెక్ట్ గా సాంగ్ అయిపోయే టైంలో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే ఆన్సర్ పంపితే అట్లాంటివి నేను తీసుకోను. ఏదైనా ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం, ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ ఉంది, దాని పేరు కాలభైరవ. వినే ఉంటారు మీరు ఎక్కువగా. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబడింది? ప్రశ్న మరోసారి, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఎస్ స్టూడియో క్లాక్ లో 1:34 అవుతోంది. షో టైం వింటున్నారు. షో టైం లో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను చాలా మంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది అని అడిగాను నేను. చాలా మంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఫాస్ట్ గా వాళ్ళ పేర్లు చదివేద్దాం. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోల నుండి పంపించారు. తర్వాత పట్లావత్తు పద్మావతి, శిల్ప వెంకట్ చెంచల్గూడ నుంచి, రవికుమార్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, పృథ్వీకుమార్ భీమ్గల్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్ గుర్తు నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, షేర్ల వెంకటేష్ సుగుణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగ మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జాపా భూమేశ్వర్ గారు వెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ వేదవతి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హనుమాన్ టేకడి హైదరాబాద్ నుంచి, దోమకొండ విజయ్ కుమార్ గారు, జక్రాన్పల్లి నుంచి అఖిల అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీతేజ మేడిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తోట సతీష్ గారు పొతంగల్ నిజామాబాద్ నుంచి, జోగులంబ గద్వాల్ జిల్లా నుంచి, ఆనందరావు ప్రదీప్ కుమార్ నల్లబోతుల జ్ఞానేశ్వర్, అండ్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పోర్చుగల్, యూరోపియన్ కంట్రీ అయిన పోర్చుగల్లో ఈ కాలభైరవ అనే ఫైటర్ జెట్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. తర్వాత దాన్ని ప్రస్తుతం ఏఐ ఆధారితంగా అది నడుస్తుందన్నమాట. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచేటువంటి ఫైటర్ జెట్ పోర్చుగల్లో మ్యానుఫ్యాక్చర్ అయింది.

0: అనుమానాస్పదం మూవీ నుంచి సాంగ్ విన్నారు. శ్రేయ ఘోషల్, విజయ్ యేసుదాస్ పాడింది. వేటూరి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సంబంధించింది ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, వెరీ రీసెంట్ గా, చాలా రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా పేరేంటి? వెరీ రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి, దాని డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఆ సినిమా ఏదో నాకు పంపించండి. 0402324085252 అనే నెంబర్ మీద స్టేట్ షో టైం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో.

0: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి బప్పిలహరి కంపోజిషన్ లో బాలుగారు చిత్రగారు పాడారు, రచన భువన చంద్ర.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: షో టైం వింటున్నారు. షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, వెరీ రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారి సినిమా ఏది అని అడిగాను. 70% కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివిద్దాం. గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. పానుగంటి రవికుమార్ అండ్ ఫ్యామిలీ బీహెచ్ఎల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎన్ మూర్తి రాణి గారు సూరారం నుంచి, దస్తగిరి సంధ్య గారు కడప నుంచి, పున్నా వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, కాళ్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, సంతోష్ సుప్రియ గారు బౌరంపేట్ నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి తర్వాత మనకి ఆన్సర్ పంపించారు. శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గంగోత్రి ఏంటండి బాబు, గంగోత్రి 2003లో వచ్చింది. కాకతీయ పాషా వరంగల్ నుంచి, సంతోష్ కుమార్ యాప్రాల్ నుంచి, షానీ గారు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి, కె ఆనందరావు ప్రదీప్ కుమార్ నల్లబోతు, జ్ఞానేశ్వర్ గారు రూప కావచ్చులు నడబాబు సార్ కావచ్చు అని కొంతమంది పెట్టారు. తర్వాత జాపా భూమేశ్వర్ గారు వెల్లూళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. జూన్ 4, 1976 అంటే మొన్నటికి సరిగ్గా 50 సంవత్సరాలు అయింది రిలీజ్ అయ్యి. ఆ సినిమా ఏంటంటే, సినిమా పేరు జ్యోతి. మురళీమోహన్ గారు హీరోగా, జయసుధ హీరోయిన్ గా, గిరిబాబు కృష్ణకుమారి గారు ఇతర పాత్రలు పోషించిన సినిమా. ఈ సినిమాకి క్రాంతికుమార్ గారు నిర్మాత, కె చక్రవర్తి గారు సంగీతం అందించారు.

థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా నేను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన ఆన్సర్ ఇది. నీతి ఆయోగ్ ఇంతకుముందు మనం ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళం, తర్వాత నీతి ఆయోగ్ గా పేరు మార్చుకుందది. నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం, అంటే అక్కడ అల్లం పంట బాగా ఎక్కువగా పండుతుంది, అల్లానికి రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మెషిన్ ఇటీవల ప్రారంభించింది? నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడి జింజర్ క్యాపిటల్ గా ప్రకటించబడి సుమారు 190 కోట్ల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ అనే ప్రాజెక్ట్ ని ఇటీవల ప్రారంభించింది. క్లూ ఇస్తాను, చిన్న రాష్ట్రం అది. ఆన్సర్ పంపించండి, టైం ఎక్కువ లేదు కాబట్టి. చిన్న పాట వేసేసి మళ్ళీ వచ్చేస్తాను, స్టే ట్యూన్డ్.

సాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో 154 అవుతోంది. షో టైమ్ లో లాస్ట్ క్వశ్చన్ గా తీసుకుందాం మనం. నీతి ఆయోగ్ చేత భారతదేశపు అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ ను ఇటీవల ప్రారంభించింది అని అడిగాను. మన శ్రోతలందరూ దాదాపు కరెక్ట్ ఆన్సర్సే పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు నేను నేమ్స్ ఎక్కువ మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే కొత్త శ్రోతలు మూడింటికి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ మూడో ప్రశ్నగా తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు చదవని వాళ్ల పేర్లు చదవడానికి నేను ఎక్కువగా ట్రై చేస్తున్నాను. ఎంఎం శాస్త్రి గారు, సుగంధి కార్తిక్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రాణిమూర్తి గారు సూరారం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, దమ్మోజ్ వెంకటాచారి గారు చిత్రియాల నుంచి, కే ఆనందరావు అండ్ ఫ్యామిలీ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, మాడబోయిన సత్యనారాయణ గారు డొంకేశ్వర్ నుంచి, వాణి లింబాద్రి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మేడిపల్లి నుంచి శ్రీతేజ శ్రీరామ్ గారు, జక్రాన్పల్ నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెమ్మాని గ్రామం నార్కట్పల్ నుంచి పున్నా వెంకటేశం హేమలత, పద్మావతి గారు కిస్మత్ పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భువనగిరి అర్బన్ నుంచి కొండా యాదగిరి శాంత గారు, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, తర్వాత సూరారం నుంచి ఎస్ రాణిమూర్తి గారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బల్కంపేట నుంచి రాము గారు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మనకి ఇన్ టైంలోనే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీళ్ళు ముగ్గురు. మూడు ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాబట్టి, సిరికొండ నుంచి తల్లాగీత రాజలింగం వృషాలి గారు, కృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్ మిజోరం రాష్ట్రం. మిజోరం రాష్ట్రాన్ని అల్లం రాజధానిగా ప్రకటించబడింది నీతి ఆయోగ్ చేత. ఈ రాష్ట్రానికి సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ ఇటీవల ప్రారంభించిందనమాట. సో మనకి అక్కడ మిజోరంలో ఎక్కువగా అల్లం సాగు చేస్తారు. అల్లం సాగు మీద ఆధారపడి చాలా కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తూ ఉంటాయన్నమాట. మరి ఇది వాళ్ళది షో టైం. షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ, మనం గెలిచామా లేదా మన పేరు చదివారా లేదా, అంటే ప్రతిరోజు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు మీరు, బట్ ఒక్కొక్కసారి వచ్చిన స్పీడ్లో మీ ఆన్సర్ మిస్ అవుతుంది. మనకి టైం లిమిట్ కూడా ఉంది కాబట్టి, సో సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ నేను చదవడానికి ప్రయత్నించాను. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేషన్ ఇస్ ద గ్రేట్ థింగ్ కదా. కాబట్టి ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: రాజకుమారుడు సినిమా నుంచి బాలుగారు చిత్రగారు పాడిన వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం. మణి శర్మ గారి కంపోజిషన్ లో వేటూరు గారి సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 2:32 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో టైం. శక్తిశీలిలో ఫెఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. గాడ్ మదర్ ఆఫ్ ఏఐ గా ఖ్యాతికెక్కిన ఫెఫేలి గారి గురించి. ఫెఫేలి గారు 1976లో చైనాలో జన్మించారు. లీకి 15 సంవత్సరాలున్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అంతా చైనా నుంచి న్యూజెర్సీకి షిఫ్ట్ అయిపోయింది. అసలే వలస వచ్చిన కుటుంబం, అన్నీ సర్దుకోవాలంటే టైం పడుతుంది కదా. అలా ఎకానమికల్గా ఇబ్బంది ఉండడం వల్ల లీ కూడా వాళ్ళ నాన్నగారి డ్రై క్లీనింగ్ షాప్లో చదువుకుంటూనే నాన్నగారికి సహాయం చేస్తున్నట్టుగా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ లీకి. స్పేస్ అంటే ఏంటి, అసలు మేధస్సు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అన్నీ నేర్చుకుంటూ ఉండేవారనమాట. ఫిజిక్స్ మీద అపారమైన ఆసక్తి ఉండడం కూడా తనని అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు టర్న్ అవ్వడానికి, అలాగే మెషిన్స్ గురించి నేర్చుకుంటూ ఇలా ఎన్నో క్వశ్చన్స్లో ఆవిడ చాలా చాలా సాధన చేసి అవన్నీ కూడా కలగలిపి పిహెచ్డి చేసేలాగా చేశాయంట లీని. ఇక 2010వ సంవత్సరం, ఆ టైంలో కంప్యూటర్లో పరిశోధన రంగం ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధ పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు అందరి దృష్టి డేటా కన్నా కూడా అల్గోరిథమ్స్ మీదే ఉన్నా అవి సరిగ్గా పనిచేసేవి కాదంట. మరి ఆ సమయంలో లీ అల్గోరిథమ్స్ ని దాటి సైకాలజీ లింగ్విస్టిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారట. మనిషి ఎలా నేర్చుకుంటున్నాడు, మెయిన్ గా దీని మీద డిపెండ్ అవుతున్నాడు, దేని మీద డిపెండ్ అవుతున్నాడు, అందరితో మాట్లాడుతూ ఎదుటి వారిని చూస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండే కదా అని ఆలోచించారంట లీ. ఇదే విషయం కొందరు సీనియర్స్ కి చెప్తే సింపుల్ గా కొట్టిపారేశారట. ఇంపాసిబుల్ అని కూడా అన్నారట. మరి సక్సెస్ అయిందని మనం అర్థమవుతుంది కానీ మరి ఎలాగానే తెలియదు కదా. కాబట్టి లీ చేసిన కృషి ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ కొత్తగా కనుక్కున్న కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీల్లో మనం మాట్లాడుకుందాం. బట్ అందుకన్నా ముందు ఒక మంచి సాంగ్ విందాం. చంద్రలేఖ సినిమా నుంచి మీ అందరి కోసం రాజేష్ సుజాత పాడిన సిరివెన్నెల గారి గీతం, సంగీతం సందీప్ చౌత. స్టే ట్యూన్డ్.

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
3: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
5: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఫెఫేలి, గాడ్ మదర్ ఆఫ్ ఫెయి గా పేరు తెచ్చుకున్న స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అలా ప్రపోజల్స్ ని వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. దాన్ని ప్రూవ్ చేయడం కోసం తను లీ ఏం చేశారంటే ఇమేజ్ నెట్ అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఎవరేమన్నా ప్రూవ్ చేయగలగాలనే గట్టి నిర్భయంతో వెనకడుగు వేయకుండా ఏదైనా సాధించాలి అనుకున్నారు. అందుకోసం లీ ఏం చేశారంటే కొందరు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుని 1,50,00,000 ఇమేజెస్ ని 22,000 విభాగాలుగా డివైడ్ చేసి ఈ ఇమేజ్ నెట్ ని ఏర్పాటు చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ఇమేజెస్ లేదా ఫొటోస్ అనేవి కంప్యూటర్స్ కి అర్థమయ్యేలా చెయ్యటం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ అదే కదా. మనం ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఇస్తే ఇక హ్యూమన్ బ్రెయిన్ తో సమానంగా దాదాపు దగ్గరగా చేయగలిగే ప్రావీణ్యమే కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపిస్తోంది. ఇమేజ్ నెట్ లేదా ఎలెక్స్ నెట్ పనితీరు చూశాకనే కంప్యూటర్ టెకీస్లకి డీప్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. LLMS అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేశారు జెఫ్రీ హింటన్ గారు. జెఫ్రీ హింటన్ ని మనం గాడ్ ఫాదర్ ఆఫ్ AI అని పిలుస్తాం. సో ఈ LLM ని డెవలప్ చేసిన తర్వాత AIలో కీలకమైన మలుపుకి కారణమైందని చెప్పాలి. అలా లీ చేసిన ఈ ఇమేజ్ నెట్ ప్రాజెక్ట్ తర్వాత ఆవిడ పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరిగిపోయాయి. తర్వాత తను చేసిన హార్డ్ వర్క్ ఖచ్చితంగా తనకి పేరు తీసుకొచ్చి పెట్టింది. స్వయంగా ఆవిడని గాడ్ మదర్ ఆఫ్ AIగా పిలవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి. ఇంకా మాట్లాడుకుందాం ఓ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
6: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 to 4:00 మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అల్లుడు గారు వచ్చారు సినిమా నుంచి పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం గానం ఎంఎం కీరవాణి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలిలో ఫెఫెలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా ఖ్యాతికెక్కిన. అండ్ లీ ప్రస్తుతం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఎథికల్ టెక్నాలజీ, నైతిక సాంకేతికత మీద ఎన్నో ప్రసంగాలు కూడా చేశారు ఆమె. ఇంకా ఐక్యరాజ్య సమితి సైంటిఫిక్ ప్రోగ్రెస్ బోర్డులో సభ్యురాలు కూడా. ఒక స్టార్టప్కి ప్రస్తుతం కోఫౌండర్ సీఈఓగా కూడా ఉన్నారు. అది స్టార్ట్ చేసిన ఏడాదిలోనే సుమారు 9,000 కోట్ల విలువకు చేరుకుందంట. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎక్కడ విన్నా ఏఐ వల్ల చాలామంది భయపడుతోంది. ఏంటంటే జాబ్స్ చిక్కుల్లో పడతాయేమో, మొత్తం ఏఐ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే వాట్ నెక్స్ట్ అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు ప్రస్తుతం చాలామంది. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంత పెద్ద బజ్ వర్డ్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు ఈ ఏఐ అనేది. ఇప్పుడు ఆ స్టార్టప్ ఏఐని దాటిపోయిందంట, ఏది లీగర్ స్టార్ట్ చేసింది. మరి ఏఐని మించింది ఇంకేముంది అనే కదా మీ సందేహం. అదేంటో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దొంగోడు సినిమా నుంచి సాంగ్ విన్నారు. భాషాశ్రీ సాహిత్యం, విద్యాసాగర్ కంపోజిషన్ లో కార్తీక్ స్వర్ణలత గారు పాడిన పాట అది.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలిలో ఫెఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నెక్స్ట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా దాటేసి ఇప్పుడు స్పేషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ వర్క్ చేస్తున్నారు. అంటే ఏఐని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుతున్నాం. ఏది నిజం ఏది అబద్ధం అనేది కనుక్కోవడం చాలా కష్టం. అది బాగా దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏది రియల్ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పగలుగుతారు. అయితే ఏఐ చూస్తూనే మనం అబ్బా ఓ అంటున్నాం, మరి దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఏఐకి వాయిస్ ఉంది కదా అని దాన్ని నిజం అనుకోవడానికి వీల్లేదు. ఏఐకి వాయిస్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ ఉంది కానీ ఫండమెంటల్స్ లేవు. కానీ ఈ ఎస్ఐ ఏదైతే ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ప్రాదేశిక మేధస్సు అలా కాదంట, నిజమైన వర్చువల్ వర్క్ క్రియేట్ చేయడం ఎంత బాగుంటుందో కదా, అప్పుడు మనల్ని అందులో లీనమయ్యేలా చేస్తుందట. అప్పుడు ఎడ్యుకేషన్, మెడికల్, టెక్నాలజీ ఫీల్డ్స్ ఇలా ఇంకా బాగా డెవలప్ అవుతాయి. అండ్ లీ కష్టపడుతున్న ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వినడమే కానీ దాని మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి అది ఒకవేళ సక్సెస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాటేసి మరి అది క్రియేట్ చేసే వండర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. వాళ్ళ ప్రయోగాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వరకు కరెక్టే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన మోరల్స్ మర్చిపోకూడదు. మనం మనుషులం, మరమనుషులం కాదు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాడ్ మదర్ అయిన ఫెఫేలి గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినా ఆవిడ సక్సెస్ సాధించాలి, శక్తిశీలిగా నిలబడాలని ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇది ఇవాళ శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: శ్రోతలకి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. రేడియోతో మీకున్న అనుబంధాన్ని మాకు చెప్పొచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు 7:30 నుంచి ఉదయం 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలని, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనల్ని మాతో పంచుకోండి.

ఇక్కడ 0402324852 అలాగే మరొక నెంబర్ 2324085353. మరి జూన్ 8వ తారీఖున ఆకాశవాణితో ఫోన్లో మాట్లాడండి, నేను చెప్పిన సమయాల్లో, అలాగే మీ వాయిస్ని నేరుగా వినిపించండి. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని పంచుకోండి. గమనిక విన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పొద్దుమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలు మీరు 100.2 MHz ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ అని AIR మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషం కావస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమం షురు అవుతుంది. 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఎవరు గొప్ప అనే కథలను వింటారు. యువవాణి కార్యక్రమంలో 5:45 ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూర్కు చెందిన మోనికతో ముచ్చట, అట్లనే వందే మాతరం శ్రీనివాస్ పాడిన యోజన గీతం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మాటలతో పాటలతో మిమ్మల్ని అలరించి ఈ కార్యక్రమానికి వెంటనే ఫోన్లు చేసుడు షురు చేయండి. మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటది. నచ్చిన పాటల కోసం వెంటనే ఫోన్లు చేసుడు, అట్లనే అందరు మెచ్చే ముచ్చట్లని చెప్పుడు షురు చేయండి. ఇప్పుడైతే మీకోసం ఆర్య చిత్రం నుండి ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: कानूनी सहायता टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింహరాశి చిత్రం నుండి సత్యభామ అనే పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల మాట చెప్పునరి పాట అయినరి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు సింహరాశి చిత్రం నుండి పాట వస్తుంది, విందాం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మీటింగ్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి. కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో.
5: హలో,
4: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి, నా పేరు మౌనిక.
4: ఏం చేస్తుంటారు మౌనిక? గృహిణియా? పిల్లలు ఎంతమంది?
5: ఇద్దరు పాపలు.
4: ఇద్దరు. మరి ఎండాకాలం సుట్టీలు ఎట్లున్నది మరి ఇంట్లో? గోలా
5: ఫుల్ గోలా గోలా.
4: ఎక్కడికన్నా వెళ్ళిండ్రా మరి?
5: మొన్న పుష్కరాలు, అంటే పుష్కరాలకు వెళ్ళామండి. కాళేశ్వరం.
4: కాళేశ్వరమా? ఎట్లా జరుగుతున్నాయి పుష్కరాలు?
5: చాలా మంచి జరిగాయండి.
4: ఎంతమంది వెళ్ళారు మీరు?
5: బస్ ట్రావెల్ తీసుకెళ్ళినాం.
4: మస్తు. అందరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అవునా?
5: విలేజ్ వాళ్ళందరం వెళ్ళినాం.
4: అందరు కలిసి వెళ్ళిండ్ర అన్నట్టు? అక్కడ భక్తుల రద్దీ బాగుండేనా?
5: అంటే గాడ్సును బట్టి ఉండే, మిడిల్ మేము వెళ్ళింది.
4: అవునవును,
5: పర్లేదు.
4: ఒక రోజులో వెళ్ళి వచ్చేసిండ్రా?
5: మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వచ్చేసాం.
4: ఈవినింగ్ ఒక రోజుతో అంటే వేసవి సెలవులను ఇట్లా వేసిండ్రన్నట్టు?
5: అట్లా అయింది.
4: చెప్పండి మరి, ఏ పాట విందామని చేసిండ్రు?
5: సాంగ్, పెద్ద సినిమాది.
4: పెద్ద సినిమా నుంచి? తప్పకుండా అండి. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, మనల హుషారు శక్తి అనేది రోజంతా ఒకే తీరు ఉండదు. అందుకని రోజంతా ఒకే రకంగా పనిచేయాలని కూడా అనుకోవద్దు. హుషారు ఓపిక ఎక్కువగా ఉండే పొద్దుగల్లటి నుంచి అట్లనే పగడదాకా ఏవైనా కష్టమైన పనులు కానీ, ఎక్కువగా ఆలోచించే పనులు కానీ, మనం ఎక్కువగా ఏకాగ్రత చూపించాల్సిన పనులు ఉంటే పూర్తి చేసుకోవాలా, అట్లనే పగటి సంధి రాత్రి వరకు తేలికగా ఉండేటి, అంటే మనం తొందరగా చేసేటి, ఎక్కువ శ్రమ అవసరం లేని పనులు చేసుకుంటే ఆ రోజును మనం అనుకున్న పనులన్నీ చేసి పూర్తి చేయగలుగుతాం. అందుకనే మనలో శక్తిని, మనలో ఓపికను బట్టి పనులు అనేటి, అంటే ఏ రోజు ఏ ఇయ్యల ఎప్పటి వరకు ఏ పనిని పూర్తి చేయాలనేది ముందుగానే అనుకొని చేస్తే ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఆ పనిని ఆ రోజు పూర్తి చేయగలుగుతాం. మాట చెప్పునరీ, పాటైనరీ కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇప్పుడు వీసా చిత్రం నుండి పాటను విందాం.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు మాట చెప్పుని రీ పాట ఇనుండ్రీ కార్యక్రమంలో చివరగా హాయ్ నాన్న చిత్రం నుండి పాటను విందాం.

మీరు విన్న ఈ పాటతో ఎల్టీ మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుమట్ల 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవనోళ్ళు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని అడిగి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

కతిందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఎవరు గొప్ప అనే కథలను వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కొత్త కొత్త కథలు, నీతి కథలు, విజ్ఞానం, వినోదం పంచే ఎన్నో తీర్ల కథలను వినొచ్చు ఈ కార్యక్రమంలో. పిల్లలకు కథలంటే మస్తు ఇష్టం ఉంటుంది. మంచి కథలు చెప్పేటోళ్ళుంటే కుసున్న దగ్గర నుండి కదలకుండా కథలు వింటారు. అందుకనే వెంటనే 100.2 ఎఫ్ఎంని ట్యూన్ చేసి మంచి కథల్ని మీ పిల్లలకు వినిపించండి. మరి ఇయాల్టి కథలు ఇందల్లి సిద్ధమేనా? ముందుగల్లిందాం. అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథ. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. కథ చెప్తారు టి శ్రవంతి.
2: శివానంద స్వామి అనే పండితుడు తన గురుకులంలో శిష్యులకు శాస్త్ర విద్యలతో పాటు లౌకిక జ్ఞానం కూడా అలవడేలా విద్యాబోధన చేస్తుండేటోడు. ఎన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినా జీవిత గమనంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని ప్రశాంత జీవనం సాగించాలంటే అందుకు లౌకిక జ్ఞానం ముఖ్య అవసరం అని ఆయన దృఢ విశ్వాసం. ఒకనాటి సూర్యోదయం వేళ అరణ్యంలో వైద్యానికి ఉపకరించే మూలికలు సేకరించతందుకు ఆయన ముగ్గురు శిష్యులతో బయలుదేరిండు. వాళ్లలో ఇద్దరు ఆ మధ్యనే గురుకులంలో చేరిన విద్యార్థులు. శివానందస్వామి వెనుకగా నడుస్తున్న శిష్యుల్లో కొత్తగా చేరిన శిష్యుడొకడు ఆయనను, స్వామి, వారం రోజుల క్రితం నేనడిగినప్పుడు జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడి మధ్య ఉండే భేదాన్ని తరువాత చెప్తామన్నారు అన్నాడు. దానికి శివానందస్వామి జవాబివ్వలేదు. కాని చాలా కాలంగా గురుకులంలో ఉంటున్న శిష్యుడు ఆ ప్రశ్నించిన వాణ్ణి కోప్పడుతున్నట్టుగా చిన్న గొంతుతో, గురువుగారికి ఎప్పుడేం చెప్పాలో తెలియదనుకుంటున్నావా? ఇక ఊరుకో అన్నాడు. అందుకు కొత్తగా చేరిన శిష్యుల్లోని రెండవ వాడు, గురువుగారు మనకు అనేక విషయాల గురించి వివరంగా బోధిస్తుంటారు. ఆ కారణంగా అప్పుడప్పుడు మనం వెలువరించే సంశయాలకు ఆయన సంశయ నివృత్తి చేయడం మర్చిపోయి ఉండొచ్చు కదా అన్నాడు. అసలు సంగతేంటంటే శివానందస్వామి అతి ముఖ్యమైన కొన్ని జీవిత సమస్యలను తన శిష్యులకు సాధ్యమైనంతవరకు ప్రత్యక్ష ఉదాహరణల ద్వారానే విపులంగా తెలియజెపుతూ ఉంటాడు. గురు శిష్యులు అరణ్యంలో అక్కడా ఇక్కడా ఎతికి కొన్ని వనమూలికలను సేకరించేసరికి మధ్యాహ్న సమయం అయ్యింది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని గురుకులానికి బయలుదేరదామని చెట్టు నీడలో కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి దాపులనున్న ఒక చెట్టు దగ్గరకు ముగ్గురు బాటసారులు వచ్చిండ్రు. వాళ్ల భుజాల నుంచి బరువైన పెద్ద సంచులు వేళ్లాడుతూ ఉన్నవి. ముగ్గురు నడివయసు వాళ్ళు. వాళ్లు సంచులను నేలమీద పెట్టి చుట్టూ ఒకసారి కలియజూసిండ్రు. వాళ్లలో ఒకడు పక్కనే ఒక చెట్టు కింద ఉన్న పెద్ద పుట్టం చూసి భయపడుతున్న వాడిలా ముఖం పెట్టి, చూసావా ఆ చెట్టు కింద పుట్టను? అది పాముల పుట్ట. మనం అలా కాస్త కునుకుపట్టి కళ్ళు మూసామో ఏదో ఒక పాము వచ్చి కాటేసి తీరుతుంది. మనం నిద్రమాని కాపలా కూర్చోగలమా అన్నాడు. దానికి మరొక బాటసారి, మనం ముగ్గురం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. అంత పామంటూ వస్తే ముగ్గుర ఉన్నాగా సునాయాసంగా చంపేయొచ్చు అన్నాడు సంచిలోంచి దుప్పటి తీసి కింద పరుస్తూ. ఊహూ, ఎన్నైనా చెప్పండి, నేనిక్కడ వడుకోను, ముందుకు పోయి కాస్త మంచి చోటు చూసుకుంటాను అన్నాడు అక్కడి నుంచి కదలబోతూ మొదటి

0: బాటసారి. అప్పటి వరకు మౌనంగా ఉన్న మూడో బాటసారి, తొందరపడకు, అరణ్యంలో ఎక్కడా మంచి చోటు, ప్రమాదం లేనిది అనేది ఉండదు. ఉన్నంతలో తక్కువ ప్రమాదం అనుకున్న చోటు చూసి విశ్రమించాలి అన్నాడు. పాములు కరవడం తక్కువ ప్రమాదం అంటావా అన్నాడు మొదటి బాటసారి హేళనగా. నేననేది అది కాదు, ఆ పుట్ట పాముల పుట్ట కాదని నా ఉద్దేశం అన్నాడు మూడో బాటసారి. బహుబాగా చెప్పావు, కంటికి అలా పాముల పుట్ట కనబడుతూ ఉంటే కాదంటావేమిటి, ఈ అద్వైతం ఎప్పుడు నేర్చావు అన్నాడు కసురుతూ మొదటి బాటసారి. ఆ మాటలకు మూడో బాటసారి చిన్నగా నవ్వి, శాంతం శాంతం, నేను చెప్పేది విను, ప్రతీ పుట్టలోనూ పాములుండవనేది అనుభవ జ్ఞానం, అది తప్పక చీమల పుట్టే అయ్యుంటది అన్నాడు. ఈ జవాబుకు రెండవ బాటసారి ఆశ్చర్యపోతూ, ఏమిటేమిటి, అది పాముల పుట్ట కాదని ఎలా చెప్పగలవు అని ప్రశ్నించిండు. అయితే వినండి, ఆ పుట్ట ఉన్న చెట్టుపైనే ఎన్నో పక్షులు గూలుగట్టినై, అవి కూడా మనలాగే ముందు రక్షణ చూసుకుంటాయి. ప్రకృతిలో ప్రతీ ప్రాణికి ప్రాణభయం ఉంటుంది కదా, అది నిజంగానే పాముల పుట్ట అయితే ఆ చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టి పిల్లలను పొదగవు అంటూ మూడో బాటసారి సంచిలోంచి దుప్పటి తీసి నేల మీద పరిచి పడుకున్నాడు. ఈ జరిగిన సంభాషణంతా శివానందస్వామితో పాటు ముగ్గురు శిష్యులు విన్నారు. ఆయన తన కొత్త శిష్యుడితో, నీకు ఈ ముగ్గురి బాటసారుల్లో ఎవరు జ్ఞాని, అజ్ఞాని, మూర్ఖుడు అన్న విషయం అర్థమైందనుకుంటాను అన్నాడు. అర్థం కాలేదు స్వామి అన్నాడు వినయంగా శిష్యుడు. తర్వాత ఆయన మిగతా ఇద్దరు శిష్యుల వైపు తిరిగి, ఆ సంగతి మీకైనా అర్థమైందా అని అడిగిండు. వాళ్ళు అర్థం కాలేదని తలూపిండ్రు. అప్పుడు శివానందస్వామి వాళ్లకు ఇలా వివరించి చెప్పిండు, పాములొస్తే చంపచ్చు, ఇంతమందిమి లేము అన్నవాడు మూర్ఖుడు, నిద్రలో ఉన్నప్పుడు పాము కాటు వేస్తే ఎంతమంది ఉన్నా నిష్ప్రయోజనం, ఇంకా ఆస్త ముందుకు పోయి మంచి చోటు చూసుకొని పడుకుంటానన్నవాడు అజ్ఞాని, అసలు ప్రమాదం ఉన్నదో లేదో, ఒకవేళ ఉంటే ఆ ప్రమాదం ఏపాటిదో అని తర్కించలేనివాడు. ఇక జ్ఞాని ఎవరో మీరు గ్రహించే ఉంటారు. ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూ మేలు కీడులను వితర్కించి ప్రమాద పరిస్థితులను అధిగమించేవాడే జ్ఞాని. మీరు కూడా ఆ జ్ఞానిలాగా మీ శాస్త్ర విజ్ఞానానికి లౌకిక వ్యవహార జ్ఞానాలను మేళవించగలిగితే జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖప్రదంగా సాగిపోతుంది.
1: ఇప్పటి వరకు అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథను విన్నారు. రచన ఆగెల్ల వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్పినారు టి శ్రవంతి.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
1: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఎవరు గొప్ప కథను విందాం. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు ఎం వాణి.
3: అమరావతి నగర సమీపంలోని అడవిలో జంతువులన్నీ నీటి కొరకు ఎగువ ప్రాంతానికి నడవసాగాయి. కొంత దూరం ప్రయాణం చేసిన అనంతరం, ఏనుగు తాత, మా అందరిలో నువ్వు పెద్దవాడివి, అనుభవశాలివి, ప్రయాణంలో అలసట తెలియకుండా ఏదైనా నీతి కథ చెప్పు అన్నాడు గుర్రం మామ. జంతువులన్నింటినీ మర్రి చెట్టు కింద సమావేశపరిచి సామెతలేని ఆమె తనని ఇట్లు అన్నట్లు మీ అందరికీ ఈరోజు సామెతలతో కూడిన కథ చెబుతున్నాను, వినండి. ఒక వనంలో వర్షం కురవడంతో అక్కడి మొక్కలు చెట్లు అన్నీ ఆనందంతో పరవశంతో మాట్లాడసాగాయి. ఇల్లు అలకగానే పండగ అవుతుందా, నేను లేకుండా వంట అవుతుందా అన్నది కరివేపాకు చెట్టు. గాలిలో మేడలు కట్టినట్లు గొప్పలు చెప్పకు, నేను లేనిదే భోజనమే చేయలేరు అన్నది అరటి ఆకు. అందుకే భోజనం తర్వాత శంఖంలో పోస్తేగాని తీర్థంగాదు అని, నన్ను తింటేగాని పంక్తి భోజనం పూర్తిగాదు అన్నది తమలపాకు. అందుకే నిన్ను కసా మిసా నమిలి తుపుక్కున ఉమ్ముతారు. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని, నా విలువ మీకు తెలియదు, తోరణంగా నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు తెలుసా అన్నది మామిడాకు. తిక్కలోడు తిరునాళ్లకు పోతే ఎక్కాదిగా సరిపోయిందంట, అలా ఉన్నాయి మీ మాటలు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు చెట్లలో నా స్థానం ప్రత్యేకమైనది. మండే ఎండల్లోనూ ఆయుర్వేదంలోనూ నాకు నేనే సాటి అన్నది వేప చెట్టు. నీలాంటివాడే కింద పడినా నాదే పైచేయి అన్నాడట. కాకులు గూడు కట్టుకోవడానికి నువ్వు పనికి వస్తావు, మంత్రాలకు చింతకాయలు రాల్తాయా, అయినా నాకంటే ఆరోగ్యప్రదాయని ఎవరున్నారు అన్నది ద్రాక్షగుత్తి. సరేలే, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ఊరికే రాలేదు. అలానే పువ్వుల వాసన దారానికి అబ్బినట్లు జగమంతా నా పరిమళం మెచ్చుతారు, పూజలో ప్రథమస్థానం నాదే అన్నది మల్లెమొక్క. తెల్లవారక ముందే తీసి వీధిలోకి విసురుతారు, నీదేం గొప్ప. చాదస్తపోడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడులా. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఉలక పోసుకున్నట్లుగా ఉంది నీ నీతి కథ. మానవాళికి నేనే అమృతాన్ని అన్నది మామిడి పండు. తమ్ముళ్ళు, పెద్దల మాట చద్దిమూట అని గమనించండి. కలిసి ఉంటే కలదు సుఖం అని మనందరం గొప్పవాళ్లమే, మానవాళి శ్రేయస్సుకే జన్మించాము. మన విలువ గుర్తించని మనిషి మనల్ని కొట్టివేస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు, తాను తీసిన గోతిలో తనే పడతాడు. మన అందరితో పూజలు అందుకునే తులసి మొక్క చాలా గొప్పది. గోరంత దీపం కొండంత వెలుగు అని అందుకే అంటారు అన్నది మర్రి చెట్టు.
4: కాళ్ళు లేవు కథకు, చెవులు లేవు ముంతకు, పదండి
3: అన్నది పిల్లరామచిలక. జంతువులన్నీ తమ ప్రయాణం సాగించాయి.
1: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఎవరు గొప్ప అనే కథను విన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్పినరు ఎం బాణి. ఇంతటితో ఇయాల్టి కథిందాం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఈ కథలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా యువవాణి, యువజనుల కార్యక్రమం. ప్రతిభావంతులైన యువతి యువకుల విజయాలు, వారి అనుభవాలు, నైపుణ్యాల గురించి ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమం ఇది. ఇయాల్టి యువవాణి కార్యక్రమంలో ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూర్కు చెందిన మౌనికతో ముచ్చట, ఇంకా వందే మాతరం శ్రీనివాస్ పాడిన యువజన గీతం వింటారు.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
9: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: శ్రోతలు, యువవాణి కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి. ఉట్నూర్కు చెందిన మోనికతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి.
10: హాయ్ రా.
11: హాయ్ అక్క.
10: ఏం పేరు నీది?
11: మౌనిక.
10: మౌనిక, ఇప్పుడు ఆర్మీలో చేస్తున్నా అన్నావు, ఏం చేస్తున్నావు దాని గురించి చెప్పు.
11: ఆర్మీలో ఇప్పుడు ప్రెసెంట్ నేను ట్రైనింగ్ లో ఉన్నా.
10: మరి ఆర్మీ ట్రైనింగ్ లో ఉన్నా అంటున్నావు కదా, మరి ఆర్మీలోకి అసలు ఎలా వెళ్ళావు, ఎలా చదువుకున్నావు?
11: ఇప్పుడు 10th బేస్ పైన ఇంటర్ బేస్ పైన మనకి ఎగ్జామ్ ఉంటది. ఇంటర్ అయిపోయిన వెంటనే డిగ్రీలో జాయిన్ అయిన వెంటనే మనకి ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా ఉన్నదని చెప్పి తెలిసింది. ఎగ్జామ్ రాయగానే దాంట్లో మెరిట్ వైజ్ మెరిట్ లో వచ్చానమాట. రాగానే అక్కడ నుంచి మళ్ళా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశారు వరంగల్ లో. మళ్ళా అక్కడ ఎగ్జామ్ రాసి ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అన్నింటిలో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. మళ్ళా బీబీనగర్ భువనగిరిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా సెల్ఫ్ ఇంటర్వ్యూ ఉండే, మెడికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ అవన్నీట్లో క్వాలిఫై అయిన తర్వాత అక్కడ నాకు సీట్ వచ్చింది. ఇట్లా
10: ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నువ్వు ఆర్మీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం?
11: ప్రెసెంట్ 1.5 ఇయర్ అవుతుంది.
10: 1.5 ఇయర్ నుంచి చేస్తున్నావు. మరి ఇప్పుడు మీది ప్రాపర్ ఎక్కడ, ఊట్నూరా?
11: లేదు, ప్రాపర్ మాది వెస్ట్ గోదావరి. డాడీ జాబ్ కోసం అని మేము ఉట్నూరు వచ్చాం అనమాట. అక్కడ నుంచి నేను మంచిర్యాలలో జాయిన్ అయ్యాను ఇట్లా డిగ్రీ చేద్దామని. అక్కడి నుంచి నాకు ఈ ఛాన్స్ వచ్చింది. అట్లా
10: మంచిర్యాలలో డిగ్రీ చేస్తుండగా నీకు ఈ
11: ఆఫర్ వచ్చింది.
10: మరి ఇప్పుడు చాలా దూరం వెళ్ళావు ఇప్పుడు అమ్మ వాళ్ళకి, ఊట్నూరు నుంచి అక్కడికి చాలా దూరం కదా, ఎట్లా హాస్టల్ ఉండడమా?
11: హాస్టల్లోనే, హాస్టల్ అనేది చాలా.
10: నువ్వేనా వాళ్ళే మొత్తం చూసుకుంటారా?
11: మొత్తం వాళ్ళదే. చాలా బాగుంది ఫుడ్ కానీ అన్ని బాగుంటాయి. మాకు ట్రైనింగ్ ఇచ్చే సార్స్ కూడా అంటే జవాన్స్ అనమాట, వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు. మా కోసం అక్కడ ఒక మేజర్ మేడం అని ఉషా శర్మ మేడం ఒక మేడం ఉంటారు, ఆ మేడం ద్వారా మేము ట్రైనింగ్ అవుతున్నాం.
10: దాదాపు ఎంతమంది ఉంటారు మీరు నేర్చుకునే వాళ్ళ ఆర్మీలో?
11: మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట, ఆర్మీ గర్ల్స్ ది ఉమెన్స్ ది అనమాట. ఫస్ట్ బ్యాచ్ మాది.
10: అంటే మీరు చేయడమే ఫస్ట్ బ్యాచ్?
11: మా నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు బ్యాచ్ అనమాట. అది మేము టోటల్ 120 మెంబర్స్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ మళ్ళా వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక 170 ఉన్నారు, మేము 120.
10: అంటే ఇప్పుడు నీతో చేసే వాళ్ళు దాదాపు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా?
11: మేము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కళ్ళు ఉన్నాం, అట్లా డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాం. ఒక 5 మెంబర్స్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి, అట్లా మొత్తం ఓవరాల్ తెలంగాణ నుంచి మమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకున్నారు. 1800 మెంబర్స్ లోకి వెళ్ళి అట్లా 120 వచ్చాం లాస్ట్ కి ఫిల్టర్ చేసి.
10: అంటే అక్కడ ట్రైనింగ్ తీసుకోగా అంటే పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని తీసేస్తా.
11: 3 స్క్రీనింగ్ టెస్ట్ జరిగినాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినాం. మళ్ళా ఎగ్జామ్స్, 3 ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి అట్లా మొత్తం అంతా 1800 లోకి వెళ్ళి 120 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. అంటే మాకు ఇట్లా ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి, నెక్స్ట్ SSB అని చెప్పేసి, CDS, AFCAT అని చెప్పేసి ఇట్లా ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి. దానికి మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు అనమాట. మాకు డిఫెన్స్ క్లాసెస్ అని సెపరేట్ గా జరుగుతూ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ కోసం చేస్తారు. నావీ, పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఆర్మీ ఈ 4 రంగాల్లో దేంట్లో అన్న ఏదో ఒక గ్రూప్ లోకి సెలెక్ట్ చేసి మమ్మల్ని పంపిస్తారు దాంట్లోకి.
10: అంటే అందులో
11: ఫిట్ ఉంటాం అనేది చూసి వాళ్ళు.
10: నువ్వు దేంట్లోకి వెళ్ళాలని నీకు ఉంది?
11: నాకు ఆర్మీలోకి వెళ్ళాలని ఉంది.
10: మీకు
11: ఆర్మీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది.
10: మరి ఇప్పుడు ఆర్మీ అంటే పోలీస్ రంగం అంటేనే ఎక్కువ శాతం మగవాళ్ళే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మరి ఒక యువతిగా నువ్వు వెళ్ళి ఆర్మీలో చెయ్యాలి అనుకుంటున్నావు, ఎలా అనిపిస్తుంది? నువ్వు అనుకున్నావా ఇంతకు ముందు ఇందులోకి వెళ్ళాలి చెయ్యాలి అని?
11: ఇంతకు ముందు ఎప్పుడు అనుకోలేదు పోలీసులోకి వెళ్దాము అని ఇట్లా అనుకున్నా. గానీ తర్వాత మళ్ళా ఆర్మీలో ఛాన్స్ రాగానే ఓకే ఆర్మీనే కదా, సరే చేద్దాం. మనం మొత్తం వరల్డ్ కి మొత్తం సర్వ్ చేసినట్టు ఉంటది, అందరు మన గురించి మంచిగా చెప్పుకుంటారు అన్నట్టు అట్లా అనుకుని ఆర్మీలోకి జాయిన్.
10: దాదాపు మీరు పోలీస్ రంగం అంటే అది ఇది కొద్దిగా దగ్గర సంబంధం,
11: దగ్గర దగ్గర సంబంధం అన్నట్టే. ఇదైతే మొత్తం అందరికి కదా అట్లా అన్నట్టు.
10: మరి నువ్వు ఇలా ఆర్మీలో సెలెక్ట్ అయ్యావు, ఇట్లా బయటకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నావు, మరి కుటుంబ సభ్యులు ఏమన్నా అన్నారా మరి అంత దూరం వెళ్ళడం ఎందుకు, లేకుంటే వెళ్ళమన్నారా, ఎలా ఉంది సపోర్ట్ అనేది?
11: ఏమనలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇట్లా రావడం తోటి. సరేరా ఎట్లా అయినా గానీ ఇప్పుడు పోలీస్ అంటే ఇంటి వరకే సరిపోతుంది, కానీ ఇట్లా అయితే మొత్తం వరల్డ్ వైజ్ చూసుకుంటాం కదా, అందరూ మనల్ని తలుచుకుంటూ ఉంటారు ఎప్పటికైనా గానీ, అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి మనం అన్నట్టు. అట్లానే
10: అమ్మ నాన్న వాళ్ళు కూడా
11: సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు, అందుకని అక్కడికి వెళ్ళడం జరిగింది.
10: మరి ఇప్పుడు ఈ ఆర్మీలోకి వెళ్ళక ముందు నువ్వు ఇంటర్ గానీ 10th గానీ ఎక్కడ చదివావు, నీ విద్యాభ్యాసం అనేది ఎలా జరిగింది?
11: నేను 10th ఇంటర్ ఉట్టూరులో చదివాను, పులాజీబాబా స్కూల్ ఇంకా కాలేజ్ లో. నేను ఎప్పటి చిన్నప్పటి నుంచి కూడా మెరిట్ స్టూడెంటే, 10th లో 9.5 వచ్చినాయి, ఇంటర్ లో 9.30, ఎప్పటి మొత్తం అంతా 9 లోనే ఉన్నా.
10: ప్రాపర్ ఇక్కడ కాదు ఆంధ్ర అన్నారు, ఊర్నూరుకు వచ్చామన్నారు, అంటే నానా ఉద్యోగం పరంగా వచ్చామన్నారు. మరి ఎప్పుడన్నా వెళ్తుంటారా?

0: ఆంధ్రాకి ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి ఆంధ్ర వెళ్ళి వస్తూ ఉంటాం మేము.
1: ఎక్కడ నీకు మంచి అనిపిస్తుంది చెప్పు, ఆంధ్ర మీ తాతయ్య వాళ్ళు అక్కడ వెళ్ళడం మంచి అనిపిస్తుందా? ఇక్కడ ఊట్నూరు ఆదిలాబాద్ అంటే వాతావరణం అనేది ఏడ మంచి అనిపిస్తుంది
0: అంటే ఇక్కడ వెళ్తే అక్కడే అలవాటు పడిపోతూ ఉంటాం మేము అట్లా అని చెప్పేసి. ఊట్నూరు అంతే ఇష్టం అట్లా అని ఆంధ్ర కూడా అంతే ఇష్టం మాకు.
1: అంటే మీకు ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏమన్నా తేడా అనిపిస్తుంది
0: అంటే ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్ని ఆంధ్ర సైడే చాలా వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి, అక్కడ చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు.
1: ఎక్కువగా నీకు నచ్చిన ఫుడ్ ఏంటి ఆంధ్రలో?
0: కాజా పూతరేకులు
1: అవి అక్కడ బాగా
0: స్వీట్స్ అని.
1: అక్కడ నుంచి మీరు వచ్చేటప్పుడు ఇక్కడ తెచ్చుకుంటారా?
0: తీసుకొస్తాం అందరికి, మా ఆంధ్ర స్పెషల్ అని చెప్పేసి అందరికి ఇస్తూ ఉంటాం మేము.
1: మరి ఇక్కడ నీకు తెలంగాణలో నచ్చిన ఫుడ్?
0: బూరెలు అంటే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా నువ్వుల పొడేసి ఇట్లా ఇట్లా చాలా కొన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ టేస్ట్ ఇక్కడనే నచ్చుతుంది, అక్కడ టేస్ట్ అక్కడే ఉంటుంది.
1: అంటే రెండు బానే ఉంటాయి.
0: మరి
1: ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉండి చదువుకున్నావు కదా, ఇప్పుడు ఆర్మీకి ట్రైనింగ్ కి వెళ్తున్నావు, 1.5 ఇయర్ అవుతుంది, ఎప్పుడన్నా అనిపించిందా మరి అమ్మ వాళ్ళకి దూరంగా వెళ్ళినా మరి ఎలా అని చెప్పి అలా బాధ అనేది అనిపించలేదా?
0: అంటే అసలు మాకు అక్కడ టైమే ఉండదు, మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 11 వరకు అయ్యా ఒకటే ట్రైనింగ్ లోనే ఉంటాం మేము. ఒక 1 మినిట్ కూడా మాకు అసలు ఛాన్స్ ఇవ్వరు ఇట్లా ఖాళీగా ఉండడానికి. మా బిజీలో మేమే షెడ్యూల్ లోనే ఉంటాం, ఎప్పుడన్నా సండే ఎప్పుడన్నా ఆలోచిస్తే మమ్మీ వాళ్ళకి ఎప్పుడైనా కాల్ చేసి ఎట్లా ఉన్నారు బాగున్నారా అంతే. ఫోన్స్ కూడా మాకు ఎలా లేదు, అక్కడ ఫోన్ మాట్లాడడానికి కూడా ఉండదు, ఎప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వస్తూ ఉంటది అట్లా.
1: అవకాశం వచ్చింది కాబట్టి
0: అంతే, ఇక కంపల్సరీ ఇక అక్కడ ఉండాలి, మన గురించి మనం ఆలోచించుకుని అక్కడ ఉండడం అవుతుంది. మళ్ళీ ఎట్లన్నా జాబ్ కొట్టుకుని మంచి ఫ్యూచర్ ఉంటది అక్కడ ఉంటే అన్నట్టు ఇక పేరెంట్స్ గురించి ఎక్కువ అంటే ఆలోచించాం మేము.
1: ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నావు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తావు? మీకు హాలిడేస్ అనేది ఎప్పుడెప్పుడు?
0: హాలిడేస్ అంటే దసరాకి సంక్రాంతికి ఇస్తూ ఉంటారు అంతే. సమ్మర్ హాలిడేస్ అంటే ఒక 5 డేస్ 6 డేస్ అట్లా ఇస్తారు. హాలిడేస్ అనేవి ఎక్కువ ఉండవు,
1: తక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు నీతో పాటు అక్కడ స్నేహితులు ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎలా పరిచయం అయ్యారు? అంటే నువ్వు కొత్తగా వెళ్ళినప్పుడు నువ్వు కొత్త వాళ్ళు కొత్తనే, అంటే ఎలా అడ్జస్ట్ అయ్యారు, ఎలా పరిచయం చేస్తారు?
0: ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక ఏదైనా కానీ మేము 120 మంది అక్కడ అట్లా అని చెప్పేసి అందరం ఇక ఒకటే దగ్గర ఉండడం మంచిగా, అందరూ కూడా చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు ఫస్ట్ లో. ఎవరికి అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కాబట్టి ఎవరు కూడా మన దగ్గరికి పేరెంట్స్ అనేది రాలేరు, అందుకని చెప్పేసి మాది మేమే సర్దుకుపోవడం ప్రతిది ఏదన్నా కానీ, మాది మేమే హెల్ప్ చేసుకోవడం ఏదన్నా కానీ అట్లా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినాం అందరం, బానే ఉన్నాం. ఇప్పుడైతే ప్రెసెంట్ ఓకే హ్యాపీగా ఉన్నాం అందరం.
1: ఇప్పుడు ఎట్లా ఇంకెన్ని రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది?
0: ఇంకొక 1 ఇయర్ ఉంది మాకు, 1 ఇయర్ అయిపోతే అయిపోతుంది, తర్వాత ఈ లోపు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి జాబ్ వస్తుంది తర్వాత.
1: ట్రైనింగ్ బట్టి జాబ్ అనేది
0: వస్తుంది.
1: సంతోషం, మీరు ఒక ఆర్మీకి వెళ్లి ట్రైనింగ్ తీసుకుని ఇంకా కొన్ని రోజులలో జాబ్ పర్పస్ కూడా జాబ్ పొందాలని అనుకుంటున్నారు, అలాగే మీకు జాబ్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే మరి ఇప్పుడు పొద్దున్నే 4 గంటలకు లేసి రాత్రి 11-12 వరకు మేము అలాగే ట్రైనింగ్ లో ఉంటామంటావు, మరి సినిమాలు చూడడం అనేది ఎలా చూస్తుంటావు అప్పుడప్పుడు?
0: చూస్తూ ఉంటాం మేము ఎవ్రీ సెకండ్ సాటర్డే. ఎవ్రీ సాటర్డే మాకు ఇట్లా 3-5 మూవీస్ అని లేకపోతే నైట్ లో గానీ మూవీ అనేది పెడతారు మాకు, సండే మాత్రం ఫ్రీగా వదిలేస్తారు మాకు.
1: అలా సినిమాలు వాళ్ళు చూపించుంటారు?
0: చూస్తుంటాం.
1: మరి అలా సినిమాలు చూడటమే కాకుండా బయటకు వెళ్ళడం అనేది కూడా ఉంటుందా ఏదన్నా స్పెషల్ ప్లేస్ ల
0: మాకు ఇట్లా కొన్ని ఇట్లా కొన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు మాకు ఇట్లా ట్రైనింగ్ ద్వారా. మొన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ ఇట్లా తీసుకువెళ్ళారు, దిండిగల్ హైదరాబాద్ లో ఉంది అక్కడికి, ప్లస్ మళ్ళా గోల్కొండ ఫోర్ట్ అని ఇట్లా కొన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు మాకు రిఫ్రెష్మెంట్ కోసం.
1: మరి ఇప్పుడు మీరు 10వ తరగతి ఇంటర్ చదివిన అన్నారు, డిగ్రీ చేయంగా ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది, మరి ఈ చదువుకి ఆర్మీ చదువుకి తేడా అనేది ఏమన్నా ఉన్నదా?
0: అంటే నేను ఇప్పుడు డిగ్రీ కూడా చదువుతున్నా ప్లస్ మళ్ళా ఇది ఆర్మీ కూడా చేస్తున్నా. ఆర్మీ అంటే ఇక మొత్తం కొంచెం ఎంతైనా టఫ్ ఏ ఉంటది, అది అన్ని ఎదుర్కొని ఇక మనం చేసుకుంటూ. అక్కడ కూడా మనకి ఒక మేజర్ మేడం అని ఉంటారు, ఉషా మేడం అని, ఆవిడ మనకి ఎగ్జామ్ అనేది ఎట్లా ఎదుర్కోవాలి, ఇంటర్వ్యూస్ అనేది వాళ్ళు ఎట్లా చేస్తారు, మనం ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, లెక్చరర్స్ అనేది ఎట్లా చెప్పాలి, స్టేజ్ ఫియర్ అనేది ఎట్లా పోవాలి, అట్లాంటివన్నీ మనకి ఆర్మీ క్లాసెస్ లో నేర్పిస్తూ ఉంటారు.
1: సరే మరి నువ్వు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది నీకు ఆర్మీకి వెళ్ళి చదవడము, దీని ద్వారా నీకు ఒక మంచి భవిష్యత్ అనేది ఉంటది. నీ లెక్కనే వేరే యువత కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు ఏ చదివినా ఏ ఉద్యోగం రావాలి అన్న, ఒక విజయం సాధించాలి అన్న, మరి అసలు ఎలా ఉంటే యువత మంచి విజయాలు సాధించవచ్చు అంట, నీ ఉద్దేశం ఏంటి?
0: మనం ఫస్ట్ ఎప్పుడైనా గానీ డేర్ గా ఉండాలి, డేర్ గా ఉండి ఏదైనా మనం సాధించగలుగుతాం అని అంటే తప్పకుండా ఎవరైనా ముందటికి వెళ్ళగలుగుతారు. ప్లస్ మళ్ళీ మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. చాలా మంది పేరెంట్స్ ఎట్లా అంటే

0: ఏ అమ్మో ఆర్మీనా వద్దు, అదైపోతారు ఇదైపోతారు అని చెప్పేసి చాలా ఇది చేస్తూ ఉంటారు. ఫస్ట్ సగం పేరెంట్స్ ఏ వద్దనేస్తారు, తర్వాత మనలో కూడా చాలా భయం అది ఇది ఉంటది. సో ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి, తర్వాత మనం భయం అనేది ఉండద్దు.
1: అంటే మనం ఏది చేసినా గానీ భయం అనేది ఉండద్దు,
0: అట్లా మనం ముందుకెళ్తే ఏదైనా గానీ మనం సాధించగలుగుతాం.
1: సంతోషం, చాలా చక్కగా మాట్లాడావు. నువ్వు చేసే ఇప్పుడు ట్రైనింగ్ గురించి గానీ ఇంట్లో గురించి గానీ నీ ఫీలింగ్స్ అన్ని మాతో పంచుకున్నావు. అడగంగానే ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఇప్పటిదాకా ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూరుకు చెందిన మోనికతో జీ గంగామణి పెట్టిన ముచ్చటను విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం వందే మాతరం శ్రీనివాస్ పాడిన యువజన గీతం.

0: संस्कृति और पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत ने कहा कि पिछले 12 वर्षों में भारत की सौर ऊर्जा क्षमता 2.8 गीगावाट से बढ़कर 155 गीगावाट हो गई है। श्री शेखावत ने कहा कि हर घर और हर खेत को ऊर्जा का केंद्र बनाने के संकल्प के साथ भारत 500 गीगावाट नवीकरणीय ऊर्जा क्षमता के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है। रेल मंत्री अश्विनी वैष्णव ने कहा है कि पश्चिम बंगाल में लंबे समय से लंबित रेलवे परियोजनाओं का समाधान होने से राज्य में रेलवे अवसंरचना विकास के एक नए युग की शुरुआत होगी। कोलकाता के नबन्ना में श्री वैष्णव ने बताया कि वर्ष 2026-27 के रेल बजट में पश्चिम बंगाल के लिए 14,205 करोड़ रुपए आवंटित किए गए हैं। रेल मंत्री ने अगले 5 वर्षों में कोलकाता मेट्रो के लिए 60 नई रेलगाड़ियों को शुरू करने की घोषणा की। भारतीय जनता पार्टी के अध्यक्ष नितिन नवीन झारखंड के 2 दिन के दौरे पर आज रांची पहुंचे। उन्होंने कहा कि झारखंड उनकी जन्मस्थली और दूसरा घर है। केंद्रीय मंत्री अन्नपूर्णा देवी और पार्टी के अन्य पदाधिकारियों तथा कार्यकर्ताओं ने श्री नवीन की यात्रा को संगठन के लिए महत्वपूर्ण बताया। केंद्र सरकार ने कानूनी माप प्रणाली के अंतर्गत खाद्य तेलों के लिए मानक पैकिंग लागू की है। इससे बाजार में अधिक पारदर्शिता और एकरूपता आएगी। उपभोक्ता कार्य विभाग ने खाद्य तेलों और घी की शुद्ध मात्रा तथा मानक पैक आकार निर्धारित करने संबंधी मानक संचालन प्रक्रिया में संशोधन किया है। स्वीकृत पैक आकार 200 ग्राम, 500 ग्राम, 1 से 5 किलो, 15 और 20 किलो है। न्यू चंडीगढ़ में भारत और अफगानिस्तान के बीच एकमात्र टेस्ट मैच के पहले दिन का खेल समाप्त होने तक भारत ने 3 विकेट पर 368 रन बना लिए हैं। कप्तान शुभमन गिल 103 और ऋषभ पंत 50 रन बनाकर क्रीज पर मौजूद हैं। केएल राहुल ने भी 100 रन की पारी खेली। जापान में भारतीय अंडर 18 पुरुष टीम ने एशिया कप हॉकी टूर्नामेंट जीत लिया है। फाइनल में भारत ने जापान को 4-1 से हराया। आशीष तानीपूटी ने 3 और कप्तान केतन कुशवाहा ने 1 गोल किया। प्रधानमंत्री नरेंद्र मोदी ने भारतीय हॉकी टीम को बधाई दी है। श्री मोदी ने कहा कि टीम ने पूरे टूर्नामेंट में असाधारण कौशल और टीम वर्क का प्रदर्शन किया। प्रधानमंत्री ने अंडर 18 एशिया कप में कांस्य पदक जीतने पर भारतीय महिला टीम को भी बधाई दी है। मौसम विभाग ने केरलम और माही में कल तक मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। पश्चिम बंगाल के तराई वाले क्षेत्रों, तेलंगाना, कोंकण, गोवा, मध्य महाराष्ट्र, रायलसीमा, अंडमान और निकोबार द्वीप समूह तथा लक्षद्वीप में भी आज ऐसी ही स्थिति बनी रहने की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని.

0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఇవాళ ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా, అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్ కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చెంపావతి బుర్రకథ 4వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ తత్వాలు 2వ భాగం 6:45 ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇవాళ రాత్రి 7:15 భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి సోనాల మండలం చింతల్పూరి గ్రామానికి చెందిన కాంబ్లే బాలాజీతో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 2వ భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు వింటారు. షామ్హే గజల్ కార్యక్రమంలో రాత్రి 9:45 డి మురళీకృష్ణ పాడిన గజల్లు 2వ భాగం ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో నామ రామాయణము, ఇంకా కొన్ని క్రైస్తవ భక్తి గీతాలను వింటారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:15 ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 3వ భాగం, ఇంకా తెలుగు జానపద సాహిత్యంలో వీరగాథలు వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగం ఇంటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో గొర్రెలు మేకలలో మాసిచ్చి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట, ఇంకా విత్తన నిల్వలో పురుగు పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసన్నతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడ్లో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈ రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉద్యాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్కు కోహెడ ఫ్రూట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్

0: రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కవాడీగూడలోని సీజీఓ టవర్స్ లో నిర్వహించిన యోగా సన్నాహక సమాపేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలాగా కృషి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. యోగా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో కాలనీల్లో యోగా చేయాలని, ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్టంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చేంబర్లో తెలంగాణ రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా ఇసుక లభ్యత నిర్వహణ, ఆదాయ వృద్దికి అవకాశాలు, వ్యవస్థలో చేపట్టవలసిన సంస్కరణలపై ఈ సమాపేశంలో సమగ్రంగా చర్చించారు. ఇసుక నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పారదర్శకత పాటించాలని, లారీల కదలికలను రాకపోకలను నిరంతరం పర్యవేక్షించేలాగా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకేటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ సాగుతుందని, చివరి వ్యక్తి వరకు అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 140,000 కొర్రమీను చేప పిల్లలను సిద్దం చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, నిరంతరం విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. మెడికల్ క్యాంపులు, సీపీఆర్ బృందాలు, ఫైర్ ఇంజన్లు సిద్దం చేయాలని కూడా మంత్రి సూచించారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల సంసిద్దతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయు, ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన మంత్రి ప్రారంభానికి ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటుపై సమీక్షించారు. నీటి సరఫరా, విద్యుత్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పోచంపల్లి థ్రెడ్ వస్త్ర ప్రదర్శనను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను తిలకించి చేనేత వర్తకులతో ముచ్చటించారు. పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ఢిల్లీలోని సహచర ఎంపీలకు, కేంద్ర మంత్రులకు పోచంపల్లి శాలువాలను బహుకరించి భూటాన్ పోచంపల్లి చేనేత వస్త్రాల గొప్పతనాన్ని వివరించేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో చెత్తను 4 రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రామన్నపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ,
1: ఫస్ట్ మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మోరీలు క్లీన్ అయిపోవాలి. కానీ ప్లాస్టిక్ కవర్ వేయడం అవి వేయద్దు, అది మీ బాధ్యత. ప్రతి ఒక్క ఇంట్లో, షాప్ లో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో మన చెత్తకి 4 రకాలు సెగ్రిగేట్ చేయాలి. ఆ వెహికల్ వచ్చినప్పుడు మీరు సెపరేట్ ఇవ్వండి, కలెక్ట్ చేసి మన సెగ్రిగేషన్ లో తీసుకువెళ్లడం, అక్కడ ప్రాపర్ గా ప్రాసెస్ చేయడం.
0: రాష్ట ప్రభుత్వం మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ద ప్రాతిపదికన తక్షణమే ఒడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నారాయణరావుపేట మండలానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య గుండెపోటుతో మృతి చెందగా, ఈరోజు హరీష్ రావు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం వల్లే రైతు కనకయ్య ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆరోపించారు. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డులో దాదాపు 45 రోజుల పాటు కొనుగోలు చేయకుండా ఆలస్యం చేశారని, ఇటీవల కురిసిన వర్షాలకు ఆ వడ్లన్నీ తడిసిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి

0: జిల్లా కేంద్రంలోని పాత డిఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ఆయన ఈ రోజు తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వన్యప్రాణులు పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం వినయ్ నాయక్ అన్నారు. ఈ రోజు ముత్తారం మండలంలో బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నుండి ప్రస్తుత కాంగ్రెస్ పాలన వరకు సుమారు 14,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నూతన బీఎల్ఓలతో ఆమె సమీక్షా సమాపేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం గ్రామం సమీపంలోని భీమలింగేశ్వర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన భీమలింగాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన పంటలతో పాటు కందులు, కూరగాయలు, బంతిపూల వంటి అంతర పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు దుగ్గొండిలో చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అమలవుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు కారుకొండ రామవరంలో జరిగిన గ్రామసభలో తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేస్తారు. రాష్టంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మన పురాణాలు తెలుగు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం ఇయాల్టి మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ 4వ భాగం వింటారు.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఇది మనయాస మనవాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మన పురాణాలు కార్యక్రమాన్ని వింటున్నారు. పురాణం అంటే గతం, గడిచిన కాలంలో గొప్ప సంఘటనలు, పురాణాలు, ఇతిహాసాలు, దేవతల చరిత్రలు, చరిత్రలో నిలిచిపోయే ఎన్నో తీర్ల కథలను జానపద కళాకారులు ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగజింగం కథ, మందహెచ్చుల కథ వంటి జానపద కళారూపాల్లో ప్రదర్శిస్తుంటారు. అలాంటి పురాణ కథాగానాలను ఆకాశవాణి అదలబా శ్రోతలకు వినిపిస్తున్న కార్యక్రమమే మన పురాణాలు. ఇయ్యల విందాం చంపావతి బుర్రకథ 4వ భాగం.

అమ్మని నాయన సేతు సేతు కట్టేసుకొని సేతు తల కింద పెట్టుకొని ఆయుధగా నిద్రపోతుంది అయ్యా చంపావతి. చంపావతి ఏనా నిద్రపోతున్నాడు, కంట దాకా పండనిచ్చాడు. ఆమె తెలుండి తెలుండి పన్నది కదా, ఒక్కడసారి నిద్ర అంటింది. చంపావతి చంపావతి అని చెప్పి ఎంత ఊరినా గానీ లేస్తలేదు. ఎంత ఊరినా లేవకపోతే మరి ఏనాడైతే ముడి కట్టేసుకున్నదో ఆ కట్నం ముడి ఊడదీసిండు. ఆయన సేతు తల తీసుకొని సౌకర్య సేతు నరకచ్చిన చూడు, ఆ సౌకర్య సేతుకున్ను ఈ శంపవతి సేతుకు మళ్ళా మూడేసిండు. మూడేసి ఆమె తలలే పట్టి మళ్ళా తల కింద ఆ సేతుని పెట్టి మేడ దిగి అవ తల్లి వద్ద వెళ్ళిపోయారా పిల్లవాడు. ఏనాడైతే వెళ్ళిపోయినాడు ఆ తల్లి శంపవతి తెల్ల.

0: అయ్యా కొరసత్తు రాజా, నీ బిడ్డ దొరక పట్టింది.
1: వాళ్ళని
0: ఒక దొంగని
1: దొంగని దొరక పట్టిందంటే నా వల్ల కాకుండా నా బిడ్డ తోటైంది కదా.
0: పట్టిండు
1: పట్టవగలు చూసి అటువంటి మూడు ముళ్ళ పొద్దేసి తలా నరుకుతాయి.
0: కూర అనుకు
1: ఏంటిరా
0: చేతు
1: చేతు నరుకుపోయిండ.
0: మరి ఏం చేద్దాం? మరి
1: మహామంత్రి
0: అయ్యా ఏం చేద్దాం?
1: దొరికిన దొంగ చూడని దొరక పట్టుకున్నది నా బిడ్డ యొక్క ధైర్యవంతురాలి. వాడు పిరిగి వాడే చేతు నరుకుని పోయిండు. పోయిన వాడు ఎక్కడ పోరే మన ఊళ్ళోనే ఉంటాడు. చేతులను కూడా దొంగ అన్ని కూడా.

0: చేతి లేని వారు తిరుగుతాడు
1: అదే దొంగ
0: అని ఆనాడు ఒక పన్నెండు పదాలు కలదిరుతున్నారు. తిరుకుండ కోమట
1: సౌకర్యానికి
0: వచ్చిద్దమ్మ ఒక బీడు అడుక్కున్నాం, బీడు అడుక్కోసరి ఒక బీడు పట్టి మన ఇంటికి పోదామా అని సౌకర్యానికి వచ్చి ఓ ఈ బుజ్జం సౌకర్యే ఓ సౌకర్య ఒక బీడి మాకు బీడి
2: నా చేతి అయిందని నేను మొత్తుకుంటే నీకు ఇంకా బీడీలు ఇయ్యాలి ఇక్కడికి వెళ్ళి
0: నీ చేతి అయింది అబ్బా ప్యాంకాడు మా దొరసం దగ్గరికి వచ్చిన నువ్వే నీ పేరు సేదు కాదంట నీ తల్లి బీరకాయంట నీ తల్లి
2: పొట్టకాడు
0: నాడు నాడు
2: నా సౌకర్యం తోలుకొని గలగల గలగల రానే వచ్చిండు
1: తోలుకొచ్చిన ఈ సౌకర్యం రాత్రి నీ బిడ్డ దగ్గరికి వచ్చి
2: సౌకర్యం
0: అయ్యా
2: నా ఊళ్ళో ఉండి నా పప్పు తింటూ నా ఉప్పు తింటూ నువ్వు నాకన్యాయం చేస్తావురా అర్ధరాత్రి నా బిడ్డ దగ్గరికి పోతావా నా బిడ్డ నిన్ను దొరకబడితే నువ్వు చేతిలో కొని వెళ్ళొస్తావా
0: అయ్యా
2: కొరలంగా నీ పానందిస్తాయిగా అని కత్తి శత పట్టిండు రాజు.
0: కత్తి శత పట్టి సౌకారయ్యా ఏమండి ఏడుస్తున్నాడు
2: అవును
0: అయ్యా మా రాజా ఒక్కని బిడ్డ వద్దకు రాలేదు నేను ఒక్క మురుకుడు ఒక్క వర్ధనాథన్ల చిన్న వద్దకచ్చి బీడి కట్ట అక్కడ పడిండు బీడి కట్ట అక్కడ పడితే అని బీడి కట్ట ఒక్క రాదన్న 100 రూపాయలు సామాన్ కొంటే ఇస్తన్నా అడుగు 100 రూపాయలు ముందు ఇచ్చిండు గల్లలేసుకున్నా బీడి కట్ట అక్కడ పిచ్చిన చేతులు అగ్గుంజిండు గుజ్జి నా జబ్బలకు చేతు
2: చెప్పేచ్చిండు బిడ్డ చంపావతి నాయన అచ్చిన సౌక చూడతే నీ మేడకచ్చిన వాడు ఈ సౌకర్యేనా
0: చిన్నప్పుడు కాంచి ఇన్ని పుట్టినాడు ఇన్ని వెరిండు సౌకర్య అని మొక్కన తెలియదా కానీ ఇడు కాదు
2: ఇడుగాడు
0: కనాడు ఎన్నమ్మ దొరక్కున్నాడు
2: గాడగాడ దొంగ

0: నన్ను మోసం చేసింది కాక నా బిడ్డని కూడా మోసం చేసే. మరి దొరకబట్టిందారో అని పేరన్న గట్టిగా అడిగినావు అమ్మా.
1: నానా ఆయన చేతి దొరకబట్టాను చూడబట్టిన నేను.
0: ఊరు అడుతా ఊళ్ళో పోయి ఆయన దొరకబట్టాడు నరికేద్దాం మనం ఇప్పుడు తీసుకొచ్చి
1: కోసేద్దాం.
0: ఊరు ఆరకాయే
1: ఆరక తల్లేమో బీరకాయ తన్నేమో పొట్లకాయ ఆయన పేరు సేదు
0: బిడ్డ. ఊరు పేరు కాయగూరల పేరు ఉంటదా?
1: అంటే వాళ్ళు పేరు చెప్పిండు నానా చెప్పి రాసుకున్నా.
0: బిడ్డ నువ్వు నమ్మినావు?
1: నమ్మినా.
0: నువ్వెంత తెలియ
1: నమ్ముకున్నా బాబు.
0: బిడ్డ ఆరకాయ అంటే నాయన చూడవతే మోసం చేసిండు బిడ్డ. నీ చోలల్ల నాయన పువ్వు పెట్టిండు.
1: అమ్మో నా బాబు,
0: నన్ను మోసం చేసింది కాక నిన్ను మోసం చేసిండు. మన నువ్వు నిండు గర్భవతివి. నువ్వు నిండు గర్భవతి బిడ్డది మాయ మాయ. రేపట్ల కొడుకు నాయన మనమడు మనమరాలైతే అవో ప్రజల చీయబడరయ్యా. నీకు మనమడు పుట్టిండు. నీ అల్లుడేడంటే నేను ఏమానే.

నీ అల్లుడేడంటే ఏమని చెప్పుకోవాలా నేను? ఎంత మోసమాయ బిడ్డ, సిలకట ముఖము చిన్నవైంది, అంసటి ముఖం వాలిపాయ, రాజాతి రాదు కొలుచుత రాదుకు. బిడ్డ అయ్యను నా నీ ముఖం నాకు చూపించకని చెప్పి మేళ్ళకు తోలేసిండు. తోలేసే వరకు రాజు సింతకాంతుడే రాజ్యం వెళ్తున్నాడు. ఇక తిట్లం ఉంది. ఆ తల్లికి గంటలు గడిల క్షణములు దినములు నిండి నాయన. ఆ తల్లి గర్భాన పిండం జలం ఇచ్చేటప్పుడు

బలబల తెల్లారుగా కరకర పొద్దెల్లగా తల్లి గర్భను చెప్పిన వాడు జలవించరా దైవమా జలవించండు. సీకటి అంటే చిన్న దీపం, ఆకలికి బంగారు పత్మి, చూడ పొడవగో చంద్రుడు గాయకో జగన్ జ్యోతి మేరపు సుఖ సమానము, ఆగుళ్ళ వర్జన కాంతి, సుఖంలో చంద్రుడి కాంతి.

0: వాడు వారం రోజులు అవ్వ నాయా నా నీవు నేను వరకు రాగవా, 21 రోజు వచ్చింది, 21 రోజు పేరు పెట్టమని బిడ్డ ఎంతో
1: బతిమిలాడుతుంది.
0: బతిమిలాడితే తండ్రి పెడతాడా?
1: పేరు పెట్టాడు,
0: నాకు అల్లుడే లేడు, నా బిడ్డ గర్భాన కుమారుడు. మరి రాజులు వచ్చి అడుగుతే నీ అల్లుడిని ఎక్కడికి చూపించాలా? మరి పేరు పెడితే నాకేమన్నా ఉంటది ఇల్వా?
1: ఏముండదు
0: బిడ్డ, నీ పేరు పెట్టా, నీ కొడుకు నుంచి చూడ అని రాజు సింతాకాంతుడై రాజ్యం వెళ్తున్నాడు.

0: బయట ఆడిన పిల్లవాడు బదర్వట్టుకో తిరగవట్టే, ఇకాకంటే తాతారి దగ్గరికి రావట్టే. తాత అని చెప్పేస్తే నాయన ప్రజాతి రాదు విద్యుత్ పోతున్నది ఆ చూసమంది ఏమంటున్నారు, అయ్యా నీ కల్లుడు లేదు కానీ నీ బిడ్డగా మన కుమారుడు జలించి నీ అల్లుడు ఎటువేయండి అయ్యా అని అడగవట్రి. మనమడు ఎక్కడ కానీ చెప్పనవట్రి. రాజు చెప్పదం అంటే నోటి మాట
1: లేకుంటే
0: ఇజ్జత్ కాదా. అవ నాయనా సింత కాంతుడే కలిగుండు. ఒకనాడు ఏమంటాడు, ఏమి రా నా బిడ్డ మీద మన పడిపోనద్దన్న కొద్ది పందెం కట్టాను. అవ పందెంలో ఎంత మంది మరణమాయిరి. శివరికి నాయన దొరికిండయ్యా మొండితో ఒక రాసిన లెక్క.
2: చేతిలో
0: ఆడు దొరికే వాడు వచ్చిన వాడు నా బిడ్డకేం గర్భత అయిపోయా కుమానుడు ఉట్టే మనమడు పుట్టే మన దొంగనేమో దొరకపాయ. ఇక పందెం అద్దు ఏమద్దు నా బిడ్డకు ఓళ్ళని ఒక్కలని పెళ్లి చేస్తాయి.

0: ఏ రాజు నా లెంకచ్చ నీకు పెళ్లి ఎత్త బిడ్డ, పెళ్లి చేసుకుని అత్తవారింటికి పోతావా బిడ్డ చంపావతి.
1: నానా, ఆ నాడిగట్టిన ప్రతికి లోపడ నీకు ఎవరు దొరకలేదు.
0: ఎట్లా మరి?
1: అట్టట్లా వేసుకోను. నన్ను జయించే రాజెత్తి, నన్ను ప్రేమించిన ఒక రాజెత్తి, నా కొడుకుని 100 మందిని సభలో ఇప్పుడు వదిలిపెడతా. నా కొడుకు ఎవరు పోయి సంకల కూర్చుంటాడు? ఆర్యనై నా

0: నానా గొలుసు
1: అంటే ఊరు ఉత్తరం రాసి
0: ఊరు ఉత్తరం
1: రాజులు రప్పించి రాజులు మన రాజకీయ పైన కూర్చుండబెట్టి నీ కొడుకును మాత్రం సభలో ఇడిసి పెడతావు. ఇడిసి పెడితే పోయి నీ కొడుకు ఓళ్ళ సంఖ్యలు కూర్చుండడో అతనే నీ పడతానా?
0: అతనే పడతా.
2: ఉల్ల కాపుల కరణాల పట్ల బ్రాహ్మణులు వేద పండితులు వజల వచ్చిన కోమటి బామని తెలుగు నేకం సాగర మంగళి కుమ్మరి కమ్మరి ప్రతి కులములో మగవాళ్ళందరూ నాట వంట యూడవుతా ఊరిలో నల్ల ఇల్లు వడి కూసుండాలా కూసున్న దాంట్లో నాయన పబ్లిక్లో నా కొడుకును వదిలిపెడతా. నేను నా కొడుకును వదిలిపెడితే కొడుకు ఎవరి సంఖ్యలో కూర్చుంటే వాళ్ళే నా భర్త ఈ రాజ్యానికి రాజు అని చెప్పన్నది చంపవతి. ఓహో బిడ్డ చంపవతి, కాపుల కరణాల ప్రతి కులమును కూసుండమంటావు గాని వాళ్ళ దగ్గర పోయి నీ కొడుకు కూసుంటే అల్లనే హద్దు బిడ్డ నా మాట నేను ఒక రాజు లెంక నీకు లగ్గం చేస్తా. నువ్వు కట్టిన పందెం పక్కన
0: ఆనాడు కట్టిన పందెం నేనే, ఈనాడు కట్టిన పందెం నేనే. ఆడినకెళ్తా ఓడినకెళ్తా. నా కొడుకు పుట్టిడు కదా, నా కొడుకు ఎవరి దగ్గర పోయి కూసుంటాడు వారిని పెళ్లి చేస్తాను.

0: మాటలో లేని బ్రాహ్మణ లేరు. తెలుగు నాయనా ప్రతి కులములో ఒక్క ఓళ్ళ లైనాళ్ళకే నిలబడి ఉన్నారు. కుసున్న వారు ఉన్నారు.
1: తమ్ముడా,
0: మరి పిల్లవల్ల కావాల్సిందేంది?
1: పిల్లలకాయడిది గిలకలు
0: ఒకటి,
1: బిస్కెట్లు
0: రెండు,
1: చక్కెర పొడిగలు
0: మూడు,
1: జిలేబులు
0: నాలుగు,
1: చేపలు
0: ఐదు,
1: సంతూరు
0: అవును,
1: అంగుర్లు ఇవన్నీ తీసుకపోతే ఆ పండ్లు ఇస్తాడు, మన చేతులకి అత్తాడు. అప్పుడు ఆ శంభవతి మన పెళ్లి చేసుకోవచ్చు.
0: ఆ వస్తువులు చూసి మన దగ్గరికి వచ్చి మన దగ్గర కూర్చుంటే శంభవతి మనకు పెళ్లి, ఈ ఊరుకు
1: రాజులు మనం
0: అని ఆట వస్తువులని తెచ్చుకొని లైన్ లో పడి కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, నిలబడే వాళ్ళు
2: నిలబడ్డారు.
0: ఆ మాట తెలిసిందయ్యా పగడంపు రాజుకు, మీరా శంభవతి వద్దకు పోయిన వాణ్ణి నేనే. ఆ ఒక పిండము జలవించింది నా గర్భానికి. ఆ పిండం ఎవరిదనుకున్నారు? నా కుమారుడు. నా కుమారుడై ఉండి పది మందిని వదిలిపెడితే ఎవరి సంఖ్యలో కూర్చుంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు శంభవతి. మరి ఎవరి రక్తం వాళ్ళకైతుంది, ఓళ్ళ బిందు వాళ్ళకైతుంది? మరి నా వద్దకు వస్తాడా? మరి ఓళ్ళ సంఖ్యలో కూర్చుంటాడు, చూస్తా మరి అని ఈ రూపం ఉంటే బాగుండదిగా అని తన కూడా చేశాం.

వసింపులంగి తొడుక్కున్నాడు, ఎట్టుకలని చిక్కరి చిక్కరి చేసుకున్నాడు. అటువంటి ఎవడపోతే బెల్లెల్లు మీద ఎల్లుకుంటే జువ్వున ఈగలాల్తున్నాయి. ఒక సిప్ప తీసుకొని సిప్పల కొన్ని పేలాలు పోసుకొని అందరి దాటి లాస్ట్ కు ఒక పెంట, ఆ పెంట పోంద

పిల్లవాడిని వదిలిపెట్టింది. వదిలిపెడితే పిల్లవాడు మందిలా తిరుగుతున్నాడు. కాపుల లైను, కర్రల లైను, బట్టల లైను, బ్రాహ్మణ లైన్ లైన్లు దాటుకుంటా పోతున్నాడు. పోతుంటే బుగ్గలు చూపిస్తున్నారు. అటువంటి ఆట బొమ్మల వాట వస్తువులు చూపిస్తున్నాడు. ఎంత చూపించినా అందరిని నూకేసుకుంటా, దొబ్బేసుకుంటా, దొబ్బేసుకుంటా ఆ పెంట మీదకి వచ్చి పగడంపు రాదు కూసున్న తన తొడ పైన ఆ చిన్న కూసున్నాడే పిల్లవాడు. పిల్లవాడి కుడి తొడ పైన ఎరుగుస్తున్నాడు. ఎవరి రక్తము గాళ్ళకైతుంది, ఎవరి బిందో వాళ్ళకైతుంది. వచ్చిన పిల్లవాడిని ఎడమ శంప కొట్టి కుడి శంప ముద్దు పెట్టిండు. కుడి శంప కొట్టి ఎడమ శంప ముద్దు పెట్టి పిల్లవాడిని సంకలెత్తుకొని కన్న తల్లి వద్దకు తెచ్చానమ్మా.

0: తెంపవతి కుమారుడు నా గర్భాన జలవించిన వాడు, ఈ పిల్లలకి స్నానం చెప్పం పోయు, ఇప్పుడే రాజు వద్ద కోతానిగా.
1: వచ్చిన పిల్లవానికి స్నానం పోసింది, అంగులు వేసింది, ఇవన్నా మా భర్తనగా భర్త నా మనవడు అనుకుంటాయి అని సకాలం దూసి బొట్టు పెట్టింది. దూసి బొట్టు పెట్టి ఆనాడు ఒక్క తండ్రి గారు వచ్చి బంగారు పట్టకుల మంచం తీసుకొచ్చి బడి పెట్టింది. అమ్మ కొడుక మరి వెన తీసుకుని ఎడుకోదాం.
0: నాయన్న అటువంటి తండ్రి తెచ్చిన వస్తువులని తీసుకొని కన్న కొడుకుని ఎత్తుకొని రాజ్యసభకు చేరుకున్నాడు. రాజా చూడబోతే నీ ఇంటికి వచ్చిన వాడిని పిల్లవాడు నా కన్న

0: దైవాన్ని కాదు సేతు కొట్టుకపోలే నేను.
1: మరే
0: అవ నా తండ్రి, నేను నీ బిడ్డ వద్దకు పందెం కలిసడానికి వచ్చాము. నీ బిడ్డ చేతుల్లో నా తండ్రి సిక్కుపడిపోయినాడు. అయ్యో నా తండ్రి యొక్క ఆడదాని చేతులు చేస్తే మంచి ఉండదు కొడక, కొయ్యరని చెప్పి నా తండ్రి సెలవిస్తే నా తండ్రి తల కోసుకపోయినా. అటువంటి మీరు ఏవే కార్యక్రమం చేసిన అన్ని నేను చేసిన మీకు తెలియకుండా. అటువంటి గుల తక్కువ మనమ దేశం కట్టుకుని వచ్చిన బూర్ది జిల్లా కలిపిన మరి నీ బిడ్డ వద్ద తెలివి జాగ్రత్త చేసిన ఆ గర్భవతి నాకైంది, పిల్లవాడు జలవించిండు. అటువంటి చూడబోతే నీ బిడ్డ శంపవతితో నేను ప్రేమించిన వాడిని నేనే. ఈ పిల్లవాడు నా కన్న కొడుక అయ్యా గొలసుత రాజా.
2: ఓ మామగారు
0: బిడ్డ పందెం కట్టిన మాట నిజమే గానీ దొంగ చూడని దొరకబట్టలే. బిడ్డ చంపవతి, నువ్వు పందెం కట్టిన మాట నిజమే గానీ నువ్వు దొంగ చూడని దొరకబట్టలే. ఎంత చేసినా గాని ఈ రాజే గెలిచాడు.
1: రాజే గెలిచాడు.
0: అంగే దండం పెట్టమని చెప్పన్నాడు కన్న తండ్రి.
1: ఆనాడు ఒక్క చంపవతి నాదా.

0: నాగపానేశ్వర పుస్తక పుణ్య పురుషుల పూసల ధర మా తలద నీడ రక్షించేడు నా కురుసుబొమ్మల కుక్కుమ బొట్టు నా తల మీద బంగారు బొట్టు. ఇలా ఎన్ని మోసం చేసినా ఎన్ని ఒక్క పొట్టగా చెప్పినా బీరుగా చెప్పిన చెప్పినా మోసగించినట్టే నీ చేతికి ఓడినవా ఓడిపోయినా
1: ఓడినవా అన్నప్పుడు ఆ చూడతన్న గొలుసరా చూశాడయ్యా ఈయన డెక్కయ్యను గాని ఒకరింటి బిడ్డేనా ఆడబిడ్డ కాదు నీ ఇంటి బిడ్డనే అవు నీ అన్న మాట తప్ప పని ఒక పెళ్లి చేస్తానని చెప్పి ఆ నలసుత పట్నము లోపల శంపవతి కును పగడంపు రాదుకు అల్లు తురుపునా ఆగొట్టే రే తుంగవాసరే
0: రామా రామా తురుపున ఒట్టి రే తుంగవాసరే రామా రామా.
1: అటువంటి కుమారుడు జన్మించింది కదా కుమారుడు నిద్రలో ప్రేమిస్తే అటువంటి గర్భానికి వచ్చిన కొడుకు నీలంగిరాదని పేరు పెట్టాడు కొడుకు ఉట్టి తండ్రి పెళ్లి చేశాడు. అవ తురుపున

0: నా బిడ్డనికి పెళ్లికిచ్చాను. మరి నేనేమన్నా పెళ్ళాడాలా నా ఊరు పటాభిషేకం? ఈ రాజాతవుతనేదని చెప్పి ఊరు పటాభిషేకం కట్టిండు. ఆ ఊరు పటాభిషేకం కట్టుకొని కొడుకు నీలంగి రాదు, తల్లి రాసకుమార్త, భార్య చంపవతి, మామకు యువత నాకు గొలుసుత మారాదు.
1: మీ రాజ్యం మీరు ఉంచుకోండి.
0: అత్తరువ పుణ్యవతి, అవ నాయన మీ పట్నం మీకే ఉండని, మరి నా సొంత గ్రామం ఉన్నది రుక్మంగిరి పట్నం. ఆ పట్నానికి రెండింటికి నేను అధికారం ఉన్నాయి. రాజ్యం దేశం వెళ్తాను, బాధపడకే.

0: మంగళంగల కాలింగ దారితో భార్యని తల్లిని దోలుకొని కొడుకుని లింగిరాజుని పట్టుకొని రాజా పగడంపు రాజు అగో రుక్మంగిరి పట్నం వచ్చారా దేవా.
1: రుక్మంగిరి పట్నం చేరుకున్నాడే
0: అక్కడికి వచ్చి ధర్మ పట్టాభిషేకం కట్టుకొని అటువంటి ధర్మ పెళ్లిలు పుణ్య లగ్నాలు చేస్తున్నాడు. అన్నదాన వసదాన కానిక దాన గోగుదానం చేస్తున్నాడు. అటు అత్తగారి పట్నము, ఇక్కడ తన గ్రామం, రెండు పట్టణాలకు అధికారుడై ధర్మరాజ్యం వెళ్తున్నాడే. చెంపవతి పగడంపు రాదు కథ నాలుగో భాగం సమాపతి. మరి కథ చెప్పిన వాళ్ళు నిర్మల్ జిల్లా గాంధీనగర్ బూదర్పేట్ శ్రీ రాములు కడమచి కిషాన్ కడెం గంగారావు.

0: ఇప్పటి వరకు నిర్మల్ జిల్లా గాంధీనగర్కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ నాలుగవ భాగం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: పోలీస్?
6: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
6: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
6: డిజిటల్ అరెస్ట్?
5: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
6: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
6: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
6: హాయ్.
8: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఇది ఇయాల్టీ మన పురాణాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో మావాల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని పాటలు, ఇంకా జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన గజ్జల గంగమ్మ బృందం పాడిన శబరమ్మ పాటలను వింటారు.
9: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంగన్వాడీకి ఆసరా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో జరిగిన కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ కె లెనిన్. రీసైకిల్ చేసిన టెట్రాప్యాక్ కార్టన్లతో తయారు చేసిన ఫర్నిచర్ ను విజయ డైరీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధరమడుగు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి ఉచితంగా అందజేశారు. సుమారు 150,000 రూపాయల విలువ చేసే ఈ ఫర్నిచర్ లో చిన్నపిల్లలు కూర్చునే బల్లలు, కుర్చీలు, అలాగే అంగన్వాడీ టీచర్ కోసం ఓ కుర్చీ, బల్ల, అల్మారా ఉన్నాయి. శనివారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు గ్రామస్తుల సమక్షంలో వీటిని అంగన్వాడీ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఫర్నిచర్ ప్రత్యేకతలను గురించి వివరించారు.
10: ఈ రోజు టెట్రాప్యాక్ సంస్థ సహకారంతో విజయ డైరీ ద్వారా ధరమడుగు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఆరోగ్యలక్ష్మి పాల యొక్క ప్యాకెట్లు, ఖాళీ ప్యాకెట్ల ద్వారా తయారు చేసిన టేబుళ్లు, కుర్చీల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. స్విట్జర్లాండ్ సంస్థకు చెందిన టెట్రాప్యాక్ సంస్థ వారి యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా విజయ డైరీ

0: తో సుమారు 30 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మన యొక్క విజయ డైరీ చైర్మన్ గారైన అమిత్ రెడ్డి గారు, ఎండి గారు చంద్రశేఖర్ రెడ్డి యొక్క విజ్ఞప్తి మేరకు ఉత్తర భారతదేశానికి పరిమితమైన ఈ సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కొన్ని అంగన్వాడీ పాఠశాలలకు ఇవ్వాలని సంకల్పించగా అందులో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని మన యొక్క గుడిహత్నూర్ మండలము ధర్మడుగు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి దాదాపుగా 2 లక్షల విలువైన ఈ వస్తువులను అంగన్వాడికి సంబంధించిన టీచర్కు కావలసిన టేబుల్ కుర్చీ, అదేవిధంగా ఒక అల్మారా, పిల్లలకు కావలసిన టేబుల్ కుర్చీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క తెలంగాణలో విజయ డైరీ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 20 లక్షల లీటర్ల పాల యొక్క సరఫరా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య లక్ష్మి పేర అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఈ పాలు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది. టెట్రాప్యాక్ పాలంటే సుమారుగా 120 లీటర్ల వరకు పాలను వేడి చేసి చల్లార్చి అదొక మంచి సురక్షితమైన పరిస్థితుల్లో ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ప్యాకింగ్ మెటీరియల్ ను టెట్రాప్యాక్ అనే సంస్థ మాత్రమే సరఫరా చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఇదే సంస్థ సరఫరా చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క టెట్రాప్యాక్ సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ వాడిన తర్వాత, పాలు వాడిన తర్వాత మిగిలిపోయిన ఆ యొక్క ప్యాకింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని వ్యర్థం చేయకుండా దాని నుంచి అద్భుతమైన ఈ విధమైన వస్తువులను తయారు చేసి అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఒక మంచి సౌకర్యవంతమైన పరిస్థితుల్లో దాని మీద కూర్చొని చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీచర్లకు కూడా మరి మన యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న అరకొర వసతుల దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాన్ని తెలంగాణలో మొట్టమొదటిగా ఆదిలాబాద్ జిల్లాలో మనం ప్రారంభించడం జరిగింది. రాబో రోజుల్లో మరొక రాష్టంలోని 25 అంగన్వాడీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తీసుకోవడం జరుగుతుంది. త్వరలో మరి నల్గొండ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, ములుగు జిల్లాలో ఈ విధంగా ఈ యొక్క పాఠశాలలకు అన్నిటికీ కూడా ఈ అంగన్వాడీ పాఠశాలలకు ఈ టెట్రాప్యాక్ యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా ఇస్తున్న టేబుల్ కుర్చీల యొక్క పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు రాజర్షి షా గారు వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రానికి ఈ వస్తువుల సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకుని పిల్లలు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్ వైపు నడుస్తారని భావిస్తున్నారు.
1: ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మాట్లాడుతూ,
2: ఈ రోజు మనము ధర్మడుగు అంగన్వాడీ కేంద్రం నందు మరి ఈ టెట్రాప్యాక్ ఆరోగ్య లక్ష్మికి కావలసిన టెట్రాప్యాక్ మిల్క్ ను మనము విజయ డైరీ నుంచి సప్లై చేయించడం జరుగుతుంది. వారు ఒక ఇన్నోవేషన్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మన టెట్రాప్యాక్ ఇది మిల్క్ సప్లై అయిన ఆ ప్యాకెట్స్ తోటి చైర్స్, బెంచెస్, అదేవిధంగా ఒక అల్మారా, డస్ట్ బిన్స్ కూడా వాళ్ళు రీసైక్లింగ్ చేయించేసి దాదాపుగా సుమారుగా 1.5 లాక్స్ ఖర్చుతోటి వాళ్ళు ఇక్కడ రీసైకిల్ చేసిన టెట్రాప్యాక్ వేస్ట్ తోటి వాళ్ళు మనకి ఇక్కడ ఇవన్నీ వస్తువులను అందించడం జరిగింది. అంటే మనకు ఏ వస్తువునైనా మనం దాన్ని రీసైక్లింగ్ వాల్యూ ఉంటే వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు చక్కగా ఇక్కడ చూపించారు. సో అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే రీసైక్లింగ్ మెటీరియల్ ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది మనము దానికి ఒక స్కిల్ ఉంటుంది, ఆ విధంగా మనం యూజ్ చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా విజయ డైరీ నుంచి మనకి వస్తువులు అందించిన వారందరికీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
1: గ్రామస్థుడు మడావి వెంకట్రావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
3: నా పేరు మడావి వెంకట్రావు. మన జీపీ వచ్చేసి వైజాపూర్ గ్రామ పంచాయతీ. ఈరోజు మన ధర్మడుగు గ్రామంలో కలెక్టరు రావడం జరుగుతుంది. ఈరోజు మన విజయ డైరీ పాలసుకు వచ్చేసారు. మనకు చిన్న పిల్లలకు అవి మన చీరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ధర్మడుగు పీటీజీ విలేజ్ కదా సార్, దీని గురించి మనకు డెవలప్మెంట్ కొద్దిగా వెనుకుంది. కాబట్టి మన జిల్లా కలెక్టర్తో కొన్ని పనులు మనకు ఇవ్వగలరని, అలాగే మనకు పీటీజీ ఇప్పుడు మనకు త్రీపేస్ కరెంటు కూడా లేదు సార్, అట్లనే త్రీపేస్ కరెంటు అలాగే మన బోర్ బావి మంజూరు చేయగలరని మేము కలెక్టర్కు కోరుకుంటున్నాం. పిల్లల కోసం ఇప్పుడు ఇస్తున్నారు కదా సార్, మనకు బాగా సంతోషంగా అనిపిస్తున్నది. ఇలాగే మన పీటీజీ విలేజ్ లకు కానీ, అలాగే ఎస్టీలో మన గోండ్స్ కానీ ఇలాగే మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.
1: అంగన్వాడీ కేంద్రానికి అందించిన ఈ ఫర్నిచర్ ను చూసి మురిసిపోయిన చిన్నారులు ఆ కుర్చీలపై కూర్చొని తమ మురిపాన్ని తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పిల్లల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఇంతవరకు మీరు అంగన్వాడీకి ఆసరా గుడిహత్ నూర్ మండలం దరమడుగు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ కె. లెనిన్.

బడిపంతులు చిత్ర నుండి పి సుశీల ఆలపించిన గీతాన్ని విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

విద్య ఉద్యోగ సమాచారం. విద్య ఉద్యోగం స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం. ముందుగా ఒక సమాచారం. జిల్లాలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 74 చోట్ల ప్రీ ప్రైమరీ యూకేజీ తరగతులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం తాత్కాలిక పద్ధతిన ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీలోగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్టర్ కోసం ఇంటర్ ఆయా పోస్టు కోసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 ఏళ్లలోపు ఉండాలి.

ఇప్పుడు మరో సమాచారం. ఆదిలాబాద్ రిమ్స్ పరిధిలోని ఏఆర్టీ సెంటర్ వెల్నెట్ సెంటర్లో పోస్టులకు తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు రిమ్స్ సూపరింటెండెంట్ జయసింగ్ రాథోడ్ ప్రకటనలో తెలిపారు. మెడికల్ ఆఫీసర్కి 2 పోస్టులు, స్టాఫ్ నర్స్కి 1 పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్కి 1 పోస్టు, ఫిజియోథెరపిస్ట్కి 1 పోస్టు చొప్పున ఖాళీలున్నాయి. ఆసక్తి అర్హత గలవారు జూన్ 9వ తేదీ వరకు కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఇప్పుడు మరో సమాచారం. డిఆర్డిఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 15 ఉన్నాయి. ఆర్ఏకు 4 పోస్టులు, జేఆర్ఎఫ్కు 11. కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ లేదా ఎంఏ ఫార్మా, ఇంకా ఎంఎస్ ఫార్మా, ఎంటెక్ ఫార్మా, బీడీఎస్, పిహెచ్డీ, ఇందులో ఏదైనా ఒకటి పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ళు. అట్లనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవాల్సిన చివరి తేదీ జూన్ 30. ఇంటర్వ్యూ తేదీలు జూలై 15వ తేదీ, 17వ తేదీ, 20, 22, 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపిక విధానం అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం drdo.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇది ఇఎల్టీ విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్ 18 పురుషుల హాకీ జట్టు మూడోసారి ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమాపేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృత్తిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమాపేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యకుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS3తో NFHS6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగింది.

0: ఉందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భూపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట అధ్యకుడు హేమంత్ ఖండల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్చంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పమోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నింటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖనాల్తో చర్చలు జరపనున్నారు. ఈ సమాపేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from development cooperation to people-to-people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటన చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు.

0: ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్ లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరో 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్ 18 హాకీ ఏషియా కప్ ను మూడోసారి కైవసం చేసుకుంది. ఈ రోజు కకామిగాహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశిష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్ తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహ విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్ లో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంకోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్ 18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ ఓడించి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం ఆవశ్యకత, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో లెనిని పెట్టిన ముచ్చట. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి సొనాల మండలం చింతల్బూరి గ్రామానికి చెందిన రైతు కాంబ్లే బాలాజీతో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశముంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 5551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు.

0: కిసాన్ కాల్ సెంటర్.
1: వ్యవసాయంలో అధిక దిగుబడులు, నాణ్యమైన పంటలు సాధించడానికి భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షలు చాలా అవసరం. దీనివల్ల నేలలో ఏ పోషకాలు లోపించాయో తెలుస్తుంది. అవసరమైన ఎరువులను మాత్రమే వాడటం ద్వారా పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేయించుకోవాలా. నీటి పరీక్షల ద్వారా భూమికి ఉప్పునీటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. నీటిని సేకరించే ముందు మోటారును కనీసం 15 నుంచి 20 నిమిషాలు నడవనివ్వాలా. లీటరు సామర్థ్యం గల శుభ్రమైన ప్లాస్టిక్ సీసాని నీటితో 2-3 సార్లు కడగాల. పంట పెరుగుదలలో లోపాలు కనిపించినప్పుడు లేదా ఆకులు రంగు మారినప్పుడు మొక్కలను పరీక్షించాలా. 1 ఎకరా విస్తీర్ణంలో సమస్య ఎక్కువగా ఉన్నా 8 నుంచి 10 మొక్కల నుండి ఆకులు లేదా కాండభాగాలను సేకరించాలా. సేకరించిన ఆకులను మంచినీటితో శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలా. భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం ఆవశ్యకత. ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో లెనిని పెట్టిన ముచ్చటిందాం.
2: నమస్కారం మోహన్ దాస్ గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా భూసార పరీక్షల నుంచి శురు చేద్దాం. అసలు భూసార పరీక్ష అంటే ఏమి, ఎట్లా చేస్తారు, దాని గురించి చెప్తారా?
3: అయితే భూసార పరీక్ష అంటే మనకు నేలలు, వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన ఈ సేంద్రియ ఎరువులు గాని తర్వాత రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి మనకు దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం. దీని ద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందొచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పంట పొలంలో మట్టిని వర్షాధార భూములలో 3 సంవత్సరాలకోసారి మరియు నీటి వసతి కింద 8 సంవత్సరాలకోసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. ఈ పోషక పదార్థాల గురించే గాక భూమిలోని ఈ చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు వీలుగా మనకు ఈ మట్టి పరీక్ష చేయించుకోవాలి.
2: అయితే ఇప్పుడు ఈ భూసార పరీక్షల గురించి చెప్పింది కదా, మరి ఇవి చేయించుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో చెప్తారా?
3: అయితే ఈ భూసార పరీక్షల్లో అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సిన తర్వాత జాగ్రత్తలు ఏమిటంటే, ఈ మట్టి నమూనాను సేకరించడం, భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిదో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మనం పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. కాబట్టి దీనివల్ల చేయించిన భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాకుండా ఒక్కోసారి ఈ తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మట్టి నమూనా సేకరించిన దానిలో మనకు కొన్ని జాగ్రత్తలు అనేది మనం పాటించాల్సి ఉంటుంది. పొలంలో ఈ ఆకారంలో ఈ గడ్డి జాతి పంటలైనటువంటి ఈ వరి గాని, జొన్న గాని, మొక్కజొన్న గాని, తర్వాత సజ్జ, చెరుకు మొదలైనటువంటి పంటలకు 15 సెంటీమీటర్ల వరకు మరియు లోతైన వేరు వ్యవస్థ గల వేరుశనగ గాని, పత్తి గాని, అపరాలు తర్వాత కూరగాయల మొదలగు పంటల్లో 30 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పై పొర నుంచి కింది వరకు ఒక పక్కగా మట్టిని మనం సేకరించుకోవాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించే మట్టిని ఒక దగ్గర చేర్చి బాగా కలిపి 4 భాగాలు చేయాలి. అందులో ఎదుటి భాగం తీసుకుని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి 1/4 కిలో వచ్చే వరకు మనం చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో ఈ రాళ్లు గాని, ఈ పంట వేర్లు గాని, ఈ మొదళ్లు లేనట్టుగా మనం చూసుకుని నీరులో ఆరనించుకోవాలి. ఈ మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని తవ్వి సేకరించేటప్పుడు దీంట్లో గట్ట దగ్గరలో మరియు పంట కాలువలలో మట్టిని తీసుకోరాదు. మళ్ళీ ఈ చెట్ల కింద ఉన్నటువంటి పొలం భాగం నుంచి మట్టిని మనం సేకరించొద్దు. దాని తర్వాత ఎరువులు, ముఖ్యంగా ఈ పశువుల పేడ, కంపోస్ట్ గాని, వర్మి కంపోస్ట్ గాని, ఈ పచ్చిరొట్ట ఎరువులు కుప్పలు వేసి ఉంచిన చోట మనం మట్టిని సేకరించరాదు. అయితే ఎప్పుడు నీరు నిలబడే ఈ పల్లపు ప్రాంతాల్లో కూడా మనం మట్టిని సేకరించరాదు. ఈ విధంగా గట దగ్గరలోనూ మరియు పంట కాలువల్లోనూ మట్టిని తీసుకోరాదు. ఈ చెట్ల కింద కూడా పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు. ఎరువు, పశువుల పేడ, కంపోస్ట్, వర్మి కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు కుప్పలు వేసినా కూడా మనం మట్టిని మనం సేకరించకూడదు. తర్వాత ఈ పొలంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు దాని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరు వేరుగా మట్టిని నమూనాలు మనం సేకరించుకోవాలని, అటువంటి సందర్భం కూడా ఎదురైనప్పుడు జాగ్రత్తలు మనం పాటించుకోవాలి. పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్టు అనుమానం కలిగితే అక్కడి నుండి కూడా ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాలు పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని అటువంటి మట్టిని బావుగా ఉన్నటువంటి ఇతర ప్రాంతపు మట్టితో మనం కలపొద్దు. పండ్ల తోటకు తర్వాత ఈ అనువైన నేలను గుర్తించేటప్పుడు పండ్ల తోటకు ఏవైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు ఈ మట్టి నమూనాలను మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని తీసుకోవాలి. సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 5 అడుగులు అంటే 1 నుంచి 2 మీటర్ల లోతు గుంట తవ్వి విడిగా ప్రతి అడుగుకు కొంత మట్టి కొంచెం నమూనాను సేకరించి భూసార పరీక్షకు పంపాలి. అయితే మట్టి నమూనాల కొరకు గుంట తవ్వినప్పుడు ఏదైనా గట్టి పొరలు ఉన్నట్లయితే వాటి లోతు మరియు వాటి యొక్క లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ మనం తీసుకోవాలి. ఈ పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనాను సేకరణ ఎకరాకు 2 నుంచి 4 చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది. ఇటువంటి నమూనాను పరీక్ష కొరకు పంపినప్పుడు మనకు పండ్ల తోటలకు అనుమైన పరీక్షల కొరకు అని మనం విధిగా తెలియజేయాలి. పొలంలోని ఈ పలు ప్రాంతాల్లో అయితే 8 నుంచి 10 చోట్ల నుంచి సేకరించబడిన మట్టిని లేదా పండ్ల తోటకు కొరకు తీసిన ఈ మట్టిని మనం తెలియజేసుకోవాలి. దీని కొరకు పొలంలోని పలు ప్రాంతాలు 8 నుంచి 10 చోట్ల నుంచి సేకరించిన మట్టిని లేదా పండ్ల తోట కొరకు తీసిన మట్టిని గాని కలిపేందుకు యూరియా లేక ఇతర ఎరువుల సంచులను మనం ఎట్టి పరిస్థితులను వాడరాదు. ఇందుకొరకు శుభ్రమైన ప్లాస్టిక్ షీట్ ని మనం ఉపయోగించడం మంచిది. ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీళ్లలో గాలికి ఆరిన తర్వాత మంచి ప్లాస్టిక్ బ్యాగులో గాని గుడ్డ సంచిలో గాని నింపి తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్ష కేంద్రానికి తగిన సమాచారంతో పంపాలి. దీంట్లో రైతు పేరు, సర్వే నంబరు, గ్రామము, మండలము, దానికి కావలసిన పరీక్ష, భూసార, చౌడ, పండ్ల తోటల ఎంపికకు మనం తెలియజేయాలి. అంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు మనం తెలియజేయాలి. వేయబోయే పంట తెలియజేయాలి. సాధారణంగా రైతులు కాగితంలో విషయాలు రాసి మట్టి నమూనాలతో పాటు సంచులు వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపుతుంటారు. దీనితో పాటు మరొక కాగితంపై అదే విషయాలు రాసి పైన జత చేసి పంపితే బాగుంటుంది. ఈ వివరాలన్నీ రాయటానికి మనం ఈ పెన్సిల్ను ఉపయోగిస్తేనే బాగుంటుంది.
2: ఇక మనం సాగునీరు అట్లాగే మొక్కల పరీక్షల గురించి మాట్లాడుకుందాం. సాగునీటి పరీక్షలు ఎట్లా చేస్తారు, దాని గురించి చెప్పండి.
3: అయితే పూర్వం సాగునీటి యొక్క నాణ్యతపై ఎక్కువ అనుమానాలు లేక రైతులు నిర్భయంగా మనము వాడుతుండేవారు. కానీ పెరుగుతున్న నీటి కొరత వల్ల ఈ భూమిలోని పొరల నుండి ఈ నీటిని తోయడం వల్ల ఈ బోర్లు ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హాని కారకమవుతున్నాయి. దీనివల్ల పంటలు సరిగా ఎదగక పోవడమే కాకుండా నీళ్లు కూడా బాగు చేసేందుకు మనకు వీలు పడిన రీతిలో చెడిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఈ కొత్తగా తవ్విన బోరు బావుల నీరు నర్సరీల కొరకు వేరే ప్రాంతం నుండి తెప్పించి వాడి నీటిని మొదట పరీక్ష చేసి ఆ తర్వాత వాడుకోవడం చాలా మంచిది. ఈ సాగునీటి పరీక్ష కొరకు పొలంలోని ఈ బోరు బావి నీటిలు పంపులో సుమారు 20 నుంచి 30 నిమిషాలు బయటకు వదిలిపెట్టిన తర్వాత మంచి ప్లాస్టిక్ సీసాలు సుమారు 1.5 లీటర్లు తీసి సమీప భూసార పరీక్ష కేంద్రానికి మనం పంపుకోవాలి. వీలైనంత వరకు ఈ గాజు సీసాకు బదులు మనము ఈ ప్లాస్టిక్ సీసానే వాడడమే మనకు మంచిది. అయితే మందు సీసాలను కానీ వాడడం మంచిది కాదు. నీటి నమూనాను తీసే సీసాను అదే నీటితో 3 నుంచి 4 సార్లు కడిగి ఆ తర్వాత నీటి నమూనాతో నింపుకోవాలి. ఈ సీసా మూతతో గాని ఈ గాలి లేకుండా ఆ నీటిలో పూర్తిగా నింపాలి. ఈ కాల్వలు లేదా ఈ చెరువుల నుండి నమూనా మనము నీటిని తీసినప్పుడు ఒక పెద్ద కర్రను చిన్న బకెట్ కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలి. ఆ నీటితో సీసాను 2-3 సార్లు కడిగి ఆ తర్వాత నమూనాతో మనకు నింపుకోవాలి. ఒకసారి పరిశ్రమ నుండి వదిలిపెట్టిన నీటిని కూడా పరీక్ష చేయవలసి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే ఈ స్థలం వద్ద నీటి నమూనాను మనం తీసుకోవాలి. అలాగే వీలైతే అదే నీరు పరిశ్రమల లవణం గాని దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం నుండి కూడా నమూనాను తీసి పరీక్ష కోసం పంపితే రెండింటి నీటి నాణ్యత పోలిక లేక వ్యత్యాసాన్ని కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ సాగునీటి నాణ్యత కొరకు ఈ పరీక్ష నమూనాను సేకరించిన వెంటనే 6 గంటలలోపు దగ్గరలోని సమీప భూసార పరీక్ష కేంద్రానికి పంపుకోవాలి. ఈ నమూనాతో పాటు రైతు పేరు, సర్వే నంబరు, ఈ బోరు లేదా కాల్వ వివరాలు, ఈ గ్రామము మండలం ఇతర విషయాలు మనం తెలియజేయాల్సి ఉంటుంది.
2: అయితే ఇప్పుడు మనం

0: పడడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పంట యొక్క భాగాలను పరీక్ష చేయించి తదనుగుణంగా మనకు చర్యలు తీసుకుని ఈ పంట దిగుబడులను మరియు నాణ్యతను కూడా తగ్గకుండా కాపాడుకోవచ్చు. అయితే పంట యొక్క ఆకులు మరియు చెట్ల ఆకుల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లు సందేహం కలిగినప్పుడు, ముఖ్యంగా అవి పెరగకుండా చిన్నవిగా పసుపు రంగుగా లేదా ఎర్రగా మారుతున్నట్లయితే ఈ వెంటనే మనము పరీక్ష చేయించుకోవాలి. అయితే ఈ గుర్తులు మనకు కీటకాలు లేదా రోగం వలన వచ్చినవి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనము ఈ మొక్క చెట్టు ఆకులను పోషక పదార్థ లోపాల కొరకు పరీక్ష చేయించుకోవాలి. అయితే ఇటువంటి పరీక్ష కొరకు ఏ పంటలో ఏ భాగాన్ని పరీక్షకు పంపాలో మనకు ఇక్కడ నిర్దిష్టంగా ఇవ్వబడింది. ఈ నిర్దిష్టమైన సంఖ్య లేనప్పటికీ ప్రతి పరిస్థితులకు అనుగుణంగా మనకు ఒక ఎకరాలో సందేహాస్పదంగా ఉన్నటువంటి 8 నుంచి 10 చోట్ల ఆకులను సేకరించి నమూనాగా మనం పంపించుకోవాలి. ఈ నమూనా కొరకు తీయవలసిన ఈ పంట ఆకులు గాని శుభ్రమైన చేతుల్లో తుంచి తీసి మంచి నీటితో బాగా కడిగి ఆరబెట్టి మంచి కాగితపు సంచుల్లో వేసి కావలసిన సమాచారాన్ని, ముఖ్యంగా ఈ రైతు పేరు గాని ఈ పంట పేరు, గ్రామము, మండలము, తర్వాత ఇతర వివరాలు పొందుపరిచి మనం ప్రయోగశాలకు పంపించాలి. అయితే ఈ పరీక్షలను 4-5 రోజుల్లో పూర్తి చేయించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం ఈ పరీక్షలకు మనకు ముఖ్యంగా ఈ ద్రాక్ష గాని అరటి మరియు ఎగుమతికి అనువైనటువంటి మనకు ఈ పండ్ల తోటలలో పాటిస్తున్నారు. ఈ పరీక్ష కొరకు ప్రత్యేక సదుపాయాలు కలిగిన ఈ ప్రయోగశాలను కవర్సి ఉన్నందునే ఇప్పుడిప్పుడే ఇవి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా భూసారం, సాగునీరు, పంట మొక్కల పరీక్షల విధానం గురించి, వాటి ఆవశ్యకతను గురించి వివరంగా తెలియజేసారు. మరి రైతులు పంటలు వేసేందుకు వెళ్లే ముందు భూసారంతో పాటు సాగునీరు, అలాగే వాళ్ళు వేయదలసిన పంట మొక్కల పరీక్షల్ని కూడా చేయించుకుని తదనుగుణంగా వచ్చిన ఫలితాలను బట్టి ఎరువులు గాని సాగు యాజమాన్య పద్ధతులు గాని పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇప్పటిదాకా భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం ఆవశ్యకత ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఇల్లు యోసం కిసాన్ వాణి కార్యక్రమంలో వినిపించడం జరుగుతుంది. వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులు కుటుంబమంతా కలిసి పనిచేస్తే కూలీల ఖర్చు తగ్గుతుంది, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకరిద్దరిపైన ఆధారపడకుండా కుటుంబమంతా కలిసి పనిచేస్తే అన్ని రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. పండ్ల మొక్కలు కావచ్చు, అన్ని రకాల కూరగాయలు కావచ్చు, లేదా వాణిజ్య పంటలు కావచ్చు. ఇంకట్లనే మేకలు, గొర్రెలు, ఆవులను కూడా పెంచుకోవచ్చు. పంట పాడవుతుందేమోనని చెప్పేసి కొన్ని కుటుంబాలు గుట్టపన్న ఉన్నప్పటికి కూడా చేనుకు నడిమధ్యలోనే ఇల్లు కట్టుకుని పంట కావలి కాస్తూ ఉంటుంటారు. ఇప్పటి రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి సొనాల మండలం చింతలబూరి గ్రామానికి చెందిన కాంబ్లే బాలాజీతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. కాంబ్లే బాలాజీ అన్న, నీకు నమస్తే అన్న.
6: నమస్కారం
2: అన్న. నీకు భూమి ఎంత ఉంటుంది అన్న?
6: 5 ఎకరాల భూమి.
2: అంటే చెట్టు కొట్టినా మీ తండ్రి అప్పట్ల
6: లేదు, చెట్టు కొనుక్కున్నది మా తాత తాతలో ఉన్నది.
2: మీరు కొనలే? మళ్ళా
6: మేము కొనలేదు.
2: ఎట్లా పట్ట భూమి అయినా? ఇది
6: పట్ట భూమి.
2: ఏజెన్సీ ఏమో?
6: ఏజెన్సీ
2: గుట్ట పన్ను ఉన్నదా?
6: అవి గుట్టనే.

0: ఎట్లా నీళ్లున్నాయా?
1: నీళ్ళు ఇది వర్షాకాలం.
0: మరి బావి దవ్వుకోలే?
1: బావి దవ్వేటిది ఉన్నది, తర్వాత తీసుకున్నాం.
0: వర్షం పడుతున్నది, చేనులను ఎట్లుంటున్నారా?
1: ఇట్లనే ఇక వేసుకుని గురుసులు వేసుకుని ఉంటాం ఇక, లేకుంటే మళ్ళా పందులు విందులు వస్తాయి కదా, పంట కొరగా ఉండబడుతుంది.
0: ఎండాకాలం ఏం అవసరం పడుతుంది?
1: ఎండాకాలం లేక చెట్లు ఉన్నాయి కదా, మామిడికాయలు చెట్లు ఉన్నాయి, బోర్లు మేపుతాం, ఊళ్ళే ఇబ్బంది ఉంటది. కానీ దాని కొరకు సీన్లో
0: ఉంటాయి. మామిడి చెట్లు,
1: మామిడి ఉన్నాయి, 12 చెట్లు ఉన్నాయి.
0: ఎవరు మీరే పెట్టింది అది?
1: ఆ తాత వాళ్ళే, అది
0: తాత పంచి పెట్టింది. మామిడి మక్కేసి అమ్ముతారా?
1: మక్కేసి అమ్ముతారు, మక్కేసి ఇంకా పచ్చడి కూరకు
0: అమ్ముతారు. అంగడి పోతారా, గుత్తేదారులు వస్తారా?
1: అంగడి మార్కెటింగ్ డైలీ.
0: మీరే? ఎవరు మార్కెటింగ్?
1: ఇచ్చోడా బోట్ సోనాల.
0: గొర్రెలు ఎన్ని ఉంటాయి? మేకలా గొర్రెల?
1: మేకలు గొర్రెలు ఉన్నాయి, 5 గొర్రెలు ఉన్నాయి. మేకలు ఒక 20 దాకా ఉన్నాయి.
0: 20 మేకలు, 5 గొర్రెలు. అంటే రోజు మేపడేనా?
1: రోజు మేపడు.
0: ఇంత చుట్టూ అడవి ఉన్నది, దట్టమైన చెట్లు ఉన్నాయి, భయం అనిపించ పిల్లలు పట్టుకుని ఉన్నారు.
1: అలవాటు ఉన్నది. ఇక
0: పంట కూడా అయిందేనా?
1: పంట మొత్తం ఇక ఇక్కడ పంట ఉంటుంది.
0: భారీ వర్షాలు పడితే ఉండరేమో?
1: ఉండదు, భారీ వర్షం ఉండదు కదా, భారీ ఉండదు కదా, ఉండదు. ఉండే ఉంది.
0: మరి పాములు పురుగు బుసిరా
1: ఏముండదు,
0: కుక్క ఉంటాయి.
1: కుక్క ఉంటాయి, పిల్లలు ఉంటాయి, అంత ఏం భయం లేదు.
0: ఈ గొర్రెలు ఎప్పుడెప్పుడు మెపుతావు? మేకల గొర్రెలు
1: పొద్దుగల ఎడస పెట్టి మళ్ళా సాయంత్రం 4 బజే 4 బజే దాకా.
0: ఎండాకాలం దొరుకుతున్నా మేత?
1: దొరుకుతాయి కదా, పుట్టాలి
0: దొరుకుతాయి. ఎండ పుట్ట ఎట్లా వేస్తావు? మరి తీసి కట్టేస్తావా?
1: మళ్ళా పొద్దుగల 7 బజే ఎడస పెట్టి మళ్ళా 11 బజే కట్టేస్తాం, మళ్ళా 4 బజే ఇక తీయాలి ఇంకా బయట.
0: ఆనాకాలం కూడా గొర్రెలు మేకలు ఇన్ని ఉంటాయి?
1: మొత్తం ఆనాకాలంలో గొర్రెలు మేకలు.
0: ఇంకా భూమి వేసుకుంటావు? నీ భూమి 5 ఎకరాలు, వేరే భూమి
1: పడతావు?
0: వేరేది పట్టాలా?
1: వేరేది పెట్టి
0: అయిపోయినాయి, దుక్కులు అయిపోయినాయి.
1: ఇంకా ఏం కాలే కదా, ఇప్పుడు వలసిన పడ్డది ఇక చాలు చేస్తుంది.
0: దుక్కు దున్నలే ఇంకా?
1: ఇంకా దున్ను.
0: ట్రాక్టర్ తోని
1: దున్నది?
0: ఎడ్లున్నాయా?
1: ఎడ్లు లేవు.
0: ట్రాక్టర్ తోనే దున్నిపిస్తావా?
1: ట్రాక్టర్.
0: ఇప్పుడు ఆన ఎక్కడ పడితే పత్తి పెడతావు 2-3 రోజులలో?
1: అవును, 2-3 రోజులలో ఇక పెట్టుబడి ఉంటుంది వాన పడితే.
0: ట్రాక్టర్ తో దున్నలేనంటున్నావు కదా?
1: దున్నేది ఇయ్యాలా? దున్నది దున్నేది ఉంది ఇయ్యాలి.
0: దున్నేసి పెట్టేసి ఎంతసేపు? ఒక్కరోజు అయిపోతుంది.
1: ఒక్క రోజు అయిపోతుంది.
0: తెచ్చినా మరి విత్తనాలు తెచ్చినావా?
1: తెలియ ఇంకా
0: తెలియ. ఎప్పుడు చేస్తాము?
1: దున్నేం కాయ మొత్తం అయినాక.
0: ఏమేం పంటలు పెడతావు?
1: పత్తి, జొన్నలు, మళ్ళా సోయా, మక్క, ఇక ఏదంటే అది పెట్టేస్తాము.
0: కూరగాయలు పెడతావు?
1: కూరగాయలు ఇంటికి వరకు.
0: ఇంటికి అమ్మాయిలు కాదు?
1: అమ్మాయిలు కాదు.
0: మీరు ఎంత వెళ్ళింది పత్తి?
1: ఈరోజు పత్తి వేయలేం, ఒక బ్యాగ్ పత్తి వేసినాం, అది 7 క్వింటల్ వెళ్ళింది. మక్క వేసినాం, ఇలా ఈ సంవత్సరం రాలే. ఇక పందులు ఇక అవి ఉంటాయి కదా జంతువులు, దాంతో ఇక ఏం రాలేదు.
0: అడవి పందులు ఉంటాయి కాబట్టి ఎక్కువ
1: వేయలేదు.
0: ఈ సంవత్సరం ఏమేమి పంటలు పెట్టాలనుకుంటున్నాం?
1: మొత్తం సోయానే పెట్టాలనుకుంటున్నాం. ఇక
0: ఎందుకు?
1: ఎట్లాంటివి కాదు, పత్తికి కొంచెం బాగా ఇది ఉంటాయి కదా ఇబ్బంది,
0: ఖర్చు ఎక్కువ ఉంటుంది. సోయా పెట్టేసేసి మళ్ళా
1: ఇక
0: తుగర్ ఉంటది. మళ్ళీ
1: తుగర్ లేకుంటే జొన్నలు, ఇక శనిగలు.
0: శనిగలు ఉంటాయి. నీళ్లు లేని శనిగ వస్తుందా?
1: వస్తుంది కదా, ఉంటది నీళ్ళు.
0: ఎట్లా ఇక్కడ వాగు నీళ్ళు
1: వాగు ఉంటాయి కదా, వాగు ఉంది.
0: కరెంట్ ఉన్నది?
1: కరెంట్ ఉన్నది, తీసుకున్నాం మరి కరెంట్.
0: ఇప్పుడు కంబలు ఉన్నాయా? ఓట నడగలిగి
1: కంబలు.
0: వాగులో నీళ్ళు ఎప్పటి దాకా ఉంటాయా?
1: సిమ్గా దాకా
0: కామడి పన్నం దాకా ఉంటాయి నీళ్లు. ఆ నీళ్లకు మోటార్ పెట్టేసేసి శనిగకు వారిస్తాయి. 2-3 సార్లు వేసేసి అయిపోతుంది. మరి ఈ గొర్రెలు ఎప్పటి నుంచి మెప్తున్నాను?
1: గొర్రెలు అయింది 5 ఇయర్స్ దాకా అయింది.
0: ఎన్ని కొనుక్కున్నావు ఫస్ట్ లో గొర్రెలు మేపలు?
1: ఫస్ట్ 45 కొనుక్కున్నాను.
0: గవర్నమెంట్ ఇచ్చిందా మీరు కొనుక్కున్నా?
1: గవర్నమెంట్.
0: అన్ని అమ్మేసుకున్నావా?
1: అమ్మేసుకుని ఇక ఉన్నాయి అంత.
0: అమ్మేసుకుని ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి మేకలు 20, గొర్రెలు 5-6 ఉన్నాయి. మరి ఇవి మేకలేమో ఆకులు తింటాయి, గొర్రెలేమో గడ్డి తింటాయి. మరి రెండింటికి ఒక జాల మేత దొరుకుతున్నదా?
1: దొరుకుతుంది కదా.
0: ఇప్పుడు ఎండాకాలంలో
1: ఉంటది కదా, ఇప్పుడు వర్షం పడుతుంది మళ్ళా తిన్న తిన్న వెళ్తది కదా. గుట్టలలో పోతే అవి మళ్ళీ గడ్డి తింటాయి గొర్రెలు ఒకటి జాగాలు.
0: ఇప్పుడు వర్షం పడుతున్నది, మరి వర్షంలో కట్టేసి ఉంచడం గొర్రెలు
1: కట్టేసి
0: అట్లా 2 రోజులు వర్షం పడితే
1: అట్లానే కట్టేసి ఉంటది అది. మళ్ళా ఒక్కసారి 5 నిమిషాల దాకా ఆగింది అనుకో,
0: మరి ఇంత చుట్టూ అడవి ఉన్నది, భయంకరమైన అడవి ఉన్నది. ఇంతటి అడవిలోను మేకలు గొర్రెలు పట్టుకొని పోతే అడవి జంతువులు ఏం రావా?
1: రావు రావు. దాని తర్వాత వస్తే ఒక్కొక్కసారి పులు వస్తాయి. ఏం చేస్తుంది పులి మనకు? మేకలు చేస్తాయి, అది ఆకలితో ఉంటేనే చేస్తుంది దగ్గర. అది ఆకలి లేకుంటే దానికి ఏం చేయదు, అది
0: ఏం చేయలేదు.
1: ఏం చేయాలి,
0: కుక్క మురుగుతుంది కదా దాన్ని చూసి.
1: మురుగుతుంది కానీ అది ఏం చేయదు.
0: పైసలు అవసరం పడ్డప్పుడు మేకలు అమ్మేస్తావా?
1: అది పైసలు అవసరం ఉన్నప్పుడు మేక అమ్ముడు.
0: ఇప్పుడు విత్తనాలు తేవాలా, మరి అమ్మేస్తావా మేకలు?
1: లేదు, ఇక మామిడికాయలు ఉన్నాయి కదా,
0: మామిడికాయలు అమ్మేసి విత్తనాలకు పైసలు జమ చేస్తున్నావు. మొత్తం మామిడికాయలు 10-12 చెట్లకు.
1: ఇక ఇప్పుడు ఇప్పటిదాకా అయింది, ఇక అప్పటిదాకా అయింది, 10,000 దాకా అయింది.
0: ఇంకా 10,000 వస్తా?
1: ఇక వస్తాయి 10,000.
0: బజార్లో ఏం రేటుతో అమ్ముతావు మామిడి పండ్లు?
1: 100 రూపాయలు.
0: ఈడస్తే?
1: ఈడసుగా వందని, ఎక్కడైనా వందని.
0: వస్తారా ఇక్కడికి? వస్తారా?
1: అంటే మనది చెట్లది ఉంటాయి కదా, అది సీడ్స్ ఉంటది, అవి మరి మనది మంచిగా ఉంటది. రూపాయి తగ్గం మేము.
0: ఇది కూడా పౌడర్ అని అన్నారా మంది?
1: ఎందుకు అంటారు? అది ఏర్పడదా? వాసన చూస్తేనే ఏర్పడతారు కదా.
0: వాసన
1: గుర్తుపట్టదు, వాసన రాదు కదా పౌడర్.
0: అలా ఎట్లా చెప్తా ఇది పౌడర్ కాదు మక్కేసి?
1: అలాగే తెలుస్తుంది, ఇక మీకు తెలుస్తుంది. మీరు సీడ్స్ తిన్నారా మామిడికాయ? మరి అది దాంట్లో రుచి, ఇది దీంట్లో వాసన మీకు తెలదా? మీకు తెలుస్తుంది కదా.
0: ఇప్పుడు ఎడ్లు లేవా నీకు?
1: ఎడ్లు ఒక ఆవు ఉన్నది.
0: ఆవు ఎట్లా చెప్తాం?
1: ఇట్లా మా శను ఉన్నది కదా, శని
0: చెట్టు మేపిస్తుంది. ఇప్పుడు నేను చూసిన ఇక్కడ పెంట కుప్ప కనబడుతుంది, మరి పెంట కుప్ప కొట్టవా?
1: అదే అది అమ్మేసాడు. ఇది
0: నీకు శను ఉంది కదా, నీ శను వేసుకో.
1: వేసుకున్నాం మేము.
0: వేసేసినావా? ఎంత ఎన్ని ట్రాక్టర్లు వెళ్తాయి నీకు అట్లా?
1: వెళ్తుంది 5-6.
0: 5-6 ట్రాక్టర్లు వెళ్తాయి. ఎన్ని ట్రాక్టర్లు ఉంటుంది? అది ఏం రేట్ వస్తుంది ఆ పెంట కుప్పకు? ఒక ట్రాక్టర్ కి,
1: ఒక ట్రాక్టర్ కు 3,000 వస్తాయి.
0: మరి మంది కమ్ముకోవడం నేనే ఇంకా వస్తా అని అనిపి.
1: ఫుల్ ఉన్నది కదా మనకు.
0: ప్రతి సంవత్సరం వేస్తావు?
1: ప్రతి సంవత్సరం.
0: ఇంకా కౌలు తీసుకుంటావా భూమి?
1: వేయలేదు, మాది చేసుకుంటాం.
0: ఎంత మంది పని చేస్తారు మీ చేయండి?
1: చెల్ల మేము, మా అమ్మ నాన్న, ఇంకా మేమిద్దరం, ఇక భార్య
0: భార్య అంతే. కైకిలో అవసరం పడదు మీకు? ఎక్కువ
1: కైకిలో ఒకసారి అవసరం పడితే పెడతాం, లేకుంటే మేము ఇంట్లోనే చేసుకుంటాం.
0: దేనికి అవసరం పడుతుంది పత్తి ఏరేటప్పుడు?
1: పత్తి ఏరేటప్పుడు మళ్ళా దున్నేటప్పుడు ఉంటాయి కదా,
0: కలిసేటప్పుడు కైకిలో పెడతారా?
1: పెడతాం కదా, ఒక 2-3 సార్లు పెడతాం, లాస్ట్ మేమే చేసుకుంటాం.
0: మరి దీని చేన్న ఇల్లు కట్టుకున్నారు, రేకులు ఇల్లు ఉన్నది, వర్షం పడితే సప్పుడు వస్తుంది. ఇది తలుపు కూడా లేదు కదా దీనికి? మరి
1: పెట్టుకుంటే 10 ఇయర్లే వేసినాం మేము, 3-4 రోజులు చేసి
0: అంతకుముందు లేదు.
1: అంతకుముందు లేకుండా చిన్న పెద్ద ఉండే కానీ అది వేరేది ఉండే. ఇక దానికి ముందేసి వేసినాం. ఇక
0: పానకాలం వచ్చేసింది, మామిడి పండ్లు ఇంకా అమ్ముడు పోలేవు కదా, మరి ఎట్లా అమ్ముతావు? పురుగులు అయితాయి కదా.
1: పురుగులు కావు,
0: ఆనలు పడితే రేటు తగ్గుతుంది కదా.
1: సీడ్స్ ఉంటది కదా, మామిడి చెట్లు పట్టి పురుగులు పడతాయి.
0: ఇప్పుడు దాదాపు అయిపోయినాయి మామిడి పండు?
1: అయిపోయినాయి. ఇక కొన్ని ఉన్నాయి కదా, దానికి ఇక మనం పచ్చడి కొరకు వేస్తారు కదా, ఆచారం ఆచారం అని దానికి పనికి వస్తుంది అవి.
0: సంతోషంగా ఉన్నారా? మరి
1: అంత మంచిగా ఉంటుంది
0: బాగుందన్న. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు. నువ్వు శేనునే ఇల్లు కట్టుకుని ఉంటున్నావు, శేను కావాలంటున్నావు, గుర్రెలు మెప్తున్నావు, మేకలు మెప్తున్నావు, ఆవు ఉన్నది, ఇంట్లో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్
1: 9444-0538-243-243.
0: థ్యాంక్ యూ అన్న.
2: మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి సొనాల మండలం చింతల్బోరి గ్రామానికి చెందిన రైతు కాంబ్లే బాలాజీతో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైనటువంటి 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడొక యౌసం పాట విందాం. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైనటువంటి 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

రేపు సాయంత్రం ఏడు బావుకు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు మేకలలో మసూచి వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో లెనిన్ పెట్టిన ముచ్చట, ఆ తర్వాత విత్తన నిల్వలో పురుగు పట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసూనతో ముచ్చటుంటుంది. వీరితో ముచ్చట పెట్టింది జి రవీందర్.

0: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ಹುಷಾರು. ಜೋರ್ದಾರ್ ಸಿನಿಮಾ ಪಾಟಲ ಶಿಕಾರು. ఎన్నో తీర్ల హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తూ మీ అలసటను దూరం చేసే హుషారు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఎంటనే 08732 కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్లు చేసి జోరుగా ముచ్చట్లు చెప్పకుండా జోషచ్చే పాటల్ని అడుగుర్రి. ఇక ఆలస్యం చేయకుండా ఏం చేయాలా, ఎరకనే కదా ఫోన్లు పట్టాలా, నంబర్ కొట్టాలా, నచ్చిన పాటలను అడిగి వినాలా. ఇప్పుడైతే హుషారు కార్యక్రమాన్ని శురు చేద్దాం గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటతో.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో హుషారైన పాట నిన్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శేషు.
0: ఏం చేస్తుంటారు శేషు? వ్యవసాయమా? ఇప్పుడు ఏం పంటలు ఉన్నాయి? అప్పటి నుంచి ఖాళీగా ఉందా? శనిగలా? ఎర్ర శనిగలు వేసిండ్రు. ఎక్కడున్నారు మీరు? బయట ఉన్నట్టున్నారు. తిరుపతి వెళ్తున్నారా? తిరుపతికి సరిగ్గా వినిపించట్లేదు మీ మాట. ఏ పాట వింటారో చెప్పండి. ధర్మ పోరాటమా? ఇప్పుడు వేరే పాట ఏదైనా అడుగుతారా? నేను వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ధర్మ పోరాటం నుంచి ఇప్పుడు అసెంబ్లీ రౌండీ నుండి విందామా? తప్పకుండా అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: ధన్యవాదాలు.

0: మీ ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు, ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ యువరాజ్ వైద్య ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ సందర్భంగా ఆయుర్వేద గుళికలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి వాటి ప్రత్యేకత ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్తే
0: సార్. మీరు ఈ మృగశిర కార్తెలో పంపిణీ చేస్తున్న ఆయుర్వేద గుళికల గురించి మా ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి సార్.
1: ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మనం ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ తరఫున ఉబ్బసం వ్యాధి, కాఫ్, శ్వాస వ్యాధి నిర్మూలన ఈ పంపిణీ చేస్తున్నాం, ఉచితం పంపిణీ చేస్తున్నాం.
0: ఇప్పుడు
1: మా ఉద్దేశం ఒకటే, ఈ ఉబ్బసం వ్యాధికి నిర్మూలన చేయాల, ఇరాడికేషన్. దానికోసం ఒక పెద్ద ఆలోచన, ఒక చిన్న అడుగు మనం ఇస్తున్నాం. అదే చిన్న పిల్లలకు పుట్టి నుంచి 5 ఇయర్స్ వరకు డ్రాప్స్ మూలంగా మనం ఇస్తున్నాం. ఇది వ్యాధి క్షమత పెంచుతందుకు మా ఒక ఉద్దేశంకి. మన ప్రాంతంలో పళ్ళ చిల్లలు పిల్లలు యంగ్ ఏజ్ లో పళ్ళ సుదృఢ ఉండాల, వాళ్ళ వ్యాధి క్షమత పెంచాల అని, శ్వాస వ్యాధి నిర్మూలన చేయాల మాది ఉద్దేశం. దానికోసం మనం మన క్లినిక్ లో పళ్ళ ప్రతి ఇది 28 సంవత్సరాల నుంచి మనం ఇస్తున్నాం. ఇది మా క్లినిక్ లో

0: సిసిఆర్ చౌరస్తా వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ క్లినిక్ లో ఇది మనం పంపిణీ సోమవారం 8వ తారీఖు 8వ తారీఖు 9:30 నుంచి 5 వరకు మనం పంపిణీ చేస్తున్నాం. మీరందరూ సహకరించి మీ విశ్వాసం, మీ మా మీద ఉన్న అభిమానం, దాని మీద మేము నిలబడి మేము ఇది చేస్తున్నాం, మీ సహకారం వల్లనే ఇది మేము చేయగలుగుతున్నాం అని మీ విశ్వాసం మీద మేము పాత్రమవ్వాలి అని మేము కోరుకుంటున్నాం.
1: సార్, ఇది అన్ని వయసుల వారు తీసుకోవచ్చా?
0: అందరూ. దీంతో అంటున్నాం, మన హిందూ సంస్కృతి లోపల ఈ మనం ఈ మృగశిర మన సంస్కృతి లోపల ఏమంటారు, ఋతు సంబంధం. ఇట్లా మన దగ్గర 3 ఋతు సంబంధాలు ఉన్నాయి, అంటే వింటర్, సమ్మర్, ఇంకా రైనీ సీజన్. ప్రతి ఋతు సంబంధం లోపల మన సంస్కృతి లోపల ఒక పండుగ మనం యాడ్ చేసినాం. ఆ పండుగ ఒక విలువ ఉన్నది, దానిలోనే మనం మన శ్వాస రక్షణ కోసం, శ్వాస మెయింటైన్ చేసేందుకు, వ్యాధి నిర్మూలనార్థం మనం ఈ మందులు ఈ తయారైంది. ఈ మృగశిర ఇది ఒక పెద్ద ఋతు సంబంధం. ఇందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్.
1: అవును, ఇది వచ్చేది వర్షాకాలం కదా.
0: అన్ని వాటర్ పొల్యూషన్ ఉంటుంది, ఫుడ్ పొల్యూషన్, మన వ్యాధి క్షమత ఒకసారి మనం పెంచుకుందాం అనుకోండి, ఏ డిసీజ్ ఉన్నాయో ఆ డిసీజ్ మనకు తగ్గాయి. ఇది ఒక పెద్ద ఆలోచన మాది, అని చిన్న అడుగు మనం ఇస్తున్నాం, కానీ జనాలది విశ్వాసం అనుకోండి, మేము దానికి పాత్రం అవుతున్నాం. అది మాకు ఒక సంబరం అనుకోండి, అభిమానం అనుకోండి. ఇది మేము చేస్తున్నాం 28 సంవత్సరాల నుంచి.
1: మీరు చాలా మంచి
0: పిల్లలకు కంపల్సరీ డ్రాప్ మూలంగా మనం మందు ఇస్తున్నాం, కంపల్సరీ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అండ్ పెద్దలు మీరు అందరు తీసుకోవచ్చు, మన అందులో ఎట్లా ఇంగు బెల్లం అంటాం కదా.
1: అవునవును,
0: ఈ మందులు ఉండగా, అంటే ఈ ఉండగా మందులు ఉన్నాయంట. మీరు కంపల్సరీ అందరు కలిసి అందరికి దీనికి దినుబియాలని మేము కోరుకుంటున్నాం.
1: తప్పకుండా సార్,
0: మీ శ్వాస రక్షణ వ్యాధి రాదని మేము కోరుకుంటాం. మాది ఒక్కటే మోటో, సర్వే జనా సుఖినో బోంధు. అది ఒక్కటే మోటో మీద మనం ఇది ఉపక్రమాలు చేస్తున్నాం.
1: సార్, మీరు చాలా మంచి పనిని చేస్తున్నారు సార్. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆయుర్వేద గుళికలని ఉచితంగా పంపిణీ చేయడం చాలా మంచి విషయం. ఈ విషయాన్ని మా శ్రోతలందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మీకు
0: మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మాకు సహకరించి మాకు ఇంత విలువ ఇచ్చిండ్రు, దానికి మేము మాకు సంబరం అనిపిస్తున్నది. ఇది గడిపేలా మేము కోరుకుంటున్నాం.
1: సంతోషం సార్, ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుఖానంద్ మేడం.
0: సుఖానంద్, అంతా సుఖమేనా, ఆనందమేనా?
1: ఆనందమే మేడం, కష్టమే ఆనందం, సుఖమే ఆనందం, అంతే.
0: అంతే అంటారా?
1: అంతే మేడం,
0: మనం చేసే పనిలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి.
1: అంతే మేడం.
0: ఏం చేస్తుంటారు ఇంతకి?
1: ఇక్కడనే హోటల్ వర్క్ చేస్తాం మేడం, కామారెడ్డిలో.
0: కామారెడ్డిలోనా?
1: కామారెడ్డి దాటిన తర్వాత బిక్నూర్ అని ఉంటది, బిక్నూర్ అక్కడ హోటల్ ఉంటది, మాల్గుడి రెస్టారెంట్ అని.
0: అందులో చేస్తారు?
1: అవును మేడం.
0: అయితే మీకు ఎప్పటి వరకు ఉంటది
1: మేడం డ్యూటీ? పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: మళ్ళీ అప్పటి నుంచి విశ్రాంతి ఇక.
1: అవును మేడం, రూమ్ లో ఉంటాం కదా, దగ్గర ఎప్పుడు ఉంటాం ఇక.
0: అయితే మీరు రోజు అక్కడ ఉంటారు కదా హోటల్లో?
1: మేడం,
0: మీరు హోటల్లో రోజు ఉంటారు కదా, అక్కడే తింటారా?
1: అవును మేడం, ఇక్కడనే ఉంటాం.
0: రోజు తినాలంటే అంటే ఒకేలాగా తినాలంటే అంటే మన ఇంట్లో తినాలి అని అనిపిస్తుంది కదా?
1: అవునవును మేడం. ఏంటంటే మేము హోటల్లో ఫుడ్ తినం మేడం, ఎక్కువ తినం, ఎందుకంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ లా ఇడ్లీ వడ దోశ పూరి అన్ని ఉంటాయి, కానీ ఇడ్లీ కానీ అంటే ఆయిల్ ఫుడ్ ఏం తినం, ఎక్కువ తినం.
0: అదే అదే,
1: ఇడ్లీ కానీ దోశ, ప్లేన్ దోశ కానీ ఉప్మా కానీ తింటాం.
0: ఇక మాకంటే రెగ్యులర్ గా తినని వాళ్ళకి ఏంటంటే ఒకరోజు బయటకు వెళ్ళి హాయిగా తినాలి అనిపిస్తుంది. మీరు ఎప్పుడు అవే చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అవి తినాలనిపించదు, ఇంటి తినాలనిపిస్తుంది. అదే అదే. చెప్పండి మరి, హుషారు కార్యక్రమానికి వేసిండ్రు, ఏ పాట విందామని?
1: వినోదం మూవీ నుంచి
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: ఓకే మేడం, ఓకే.
0: శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకు తెలిసిన ముచ్చట్లను ఆకాశవాణి అదిలాబాద్ శ్రోతలతో చెప్పుకుంటా మీకు పసందైన పాటల్ని అడిగి వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081 ఈ నంబర్లకు వెంటనే ఫోన్లు చేయండి. ఈ కార్యక్రమం 8 గంటల 45 నిమిషాల దాకా ఉంటుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్.

0: కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే.
4: నమస్కారం.
3: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గంగన్న బోరజా. ఏ పాట వింటారు? సుస్వాగతం చిత్రం నుండా? ఏ పాట? సినిమా మొత్తం చూసినరా? ఎన్నోసార్లు చూసిన అంటారా? ఇప్పుడు చూడట్లే, ముందు చూసిందే అంతేనా? అవును. అయితే మీరు ఇది ఏ వయసులో చూసి ఉంటారు, మీకు గుర్తుందా?
4: ఒక 5 సంవత్సరాల కిందట.
3: 5 సంవత్సరాల కిందటే చూసిండ్రా. సరే గంగన్న, నువ్వు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి.
4: థాంక్యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని అడిగి వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఇక బట్టి ఫోన్లు చేసిడే కాదు, మీకు తెలిసిన వింతలు, విశేషాలు, చిట్కాలు, ఇంకా పొడుపు కథలు, జోకులు గిట్లా ఏమున్నా కానీ ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతో పంచుకోండి. ఇప్పుడు విందాం హుషారు కార్యక్రమంలో ప్రేమించు చిత్ర నుండి పాట.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు మాట్లాడే. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్, అంకోల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాస్, ఏం చేస్తుంటావు?
1: కూలి పనే మేడం.
0: అక్కడేనా, అంటే ఆదిలాబాద్ వస్తావా లేకపోతే అంకోలీలోనేనా?
1: ఏ ఆదిలాబాద్ వస్తున్నా మేడం.
0: పొద్దుట వస్తావా?
1: ఆ పొద్దున 9:30 వస్తా. మరి సాయంత్రం 5:30 ఇంటి వస్తా.
0: ఇంటికి ఇంకా అంటే ఒకవేళ ఇక్కడ కూలి దొరకకపోతే ఇంటి దగ్గరేనా లేకుంటే అక్కడ ఏమైనా పని ఉంటుందా?
1: పని ఉంటుంది మేడం, చాలా పని ఉంటుంది.
0: చేను కూడా ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది?
1: చేను లేదు మేడం, నేనే కైకిలు.
0: వేరే వాళ్ళకి వెళ్తారు, కాకపోతే ఏదో ఒక పని మాత్రం చేస్తూ ఉంటారు. ఇక
1: అవును,
0: చెప్పండి. మరి హుషారు కార్యక్రమంలో ఏ పాట విందామని చేసిండ్రు? రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి. ఏదైనా పాటను వినిపించమంటున్నారా? మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: సరే మేడం, సరే.
2: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
3: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడపకిలే, చిన్నగా రాసుకో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
6: నమస్కారం అండి మేడం గారు.
5: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు వీరయ్య అండి, ఫ్రమ్ యద్దమైలారం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్.
5: ఏం చేస్తుంటారండి?
6: నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి, ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్. అట్ ప్రెసెంట్ అగ్రికల్చర్ లో నిమగ్నం అయిపోయాం.
5: వ్యవసాయం చేస్తున్నారు అన్నట్టు?
6: అవునండి మేడం.
5: మరి ఇప్పుడు అంటే పంటలు ఏం లేవు కావచ్చు.
6: ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఖరీఫ్ వచ్చింది కదా.
5: అవును, భూమిని అంతా చదును వేసి ఉంచుకున్నారా? సిద్ధంగా
6: రెడీ ఉన్నారు? రెడీగా ఉన్నారు,
5: రెడీగా ఉన్నారు యుద్ధానికి.
6: అవును మేడం,
5: యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు.
6: ఎగ్జాక్ట్లీ.
5: అంటే మీరు అంటే వర్షపాతం, వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలైతున్నాయి కదా.
6: అవును మేడం.
5: అంటే కొంతమంది ఏం చేస్తారంటే నీరున్న వాళ్ళు అయితే, నీళ్లు ఉన్న వాళ్ళు ముందే పంట వేసుకుని నీళ్ళు ఇస్తూ వర్షానికి ఎదురు చూడకుండా పంటలు వేసేస్తూ ఉన్నారు. అయితే మీరు అట్లానే చేస్తారా లేకపోతే?
6: లేదు లేదు, ఈ ఖరీఫ్ లో ఏంటంటే అట్లా చేస్తే ఈల్డింగ్ తక్కువ వస్తుంది. వర్షాకాలం కాబట్టి వర్షాలు పడితేనే దిగుబడి చాలా వస్తుంది.
5: అదే, ఒక్కసారి 2 సార్లు వర్షం పడ్డాక పెడితేనే మంచిది.
6: అది ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. అవును మేడం గారు.
5: అయితే అందరు అంటే తెలియక, కొంతమంది తెలిసినా కూడా ఏమంటే వర్షం పడితే తొందరగా మొలకెత్తుతాయని ఆశతో కొంతమంది రైతులు పంటలు వేస్తున్నారు. కాకపోతే పూర్తి అవగాహనతో పెడితే మాత్రం మంచిది.
6: ఎగ్జాక్ట్లీ మేడం.
5: సార్ చెప్పండి, ఏ పాట విందాం మరి హుషారులో?
6: బాల భారతంలో మానవుడే మహనీయుడనే సాంగ్ వినిపించండి మేడం గారు.
5: తప్పకుండా అండి.

0: కష్టపడ్డ వాళ్ళంతా మహనీయులే. అంతేనా? విశ్రాంతి తీసుకోకుండా ఇంకా మీరు పనిచేస్తున్నారా అంటే మహనీయులే.
1: తప్పకుండా
0: అండి. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: థ్యాంక్స్ ఫర్ లాట్.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
1: హలో, నమస్కారం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్నల మోహన్. మాది ముంద్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మీ వివరాలన్నీ చెప్పేసిండ్రు, రావచ్చు మరి మీ ఇంటికి. వచ్చి మీ పేరు అడగగానే తీసుకొస్తారు కదా మీ ఇంటికి. చెప్పండి మరి, హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట విందామని? తప్పకుండా అండి, మీ పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: ఓకే.

ప్రసారమవుతుంది. రేపటి హుషారు కార్యక్రమంలో మరిన్ని హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోలో సమయం 8:45 కా వస్తుంది. మరి కొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: డవ్ భాగం ఇంటరు. రచనాపట్టణం ఎస్ రాజవర్ధన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత కళాకారుల జీవిత విశేషాలను, వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇప్పుడు ఈ పుస్తక ధారావాహిక పఠనంలో 2వ భాగం విందాం, నాద ప్రసక్తి గురించి.
5: కర్ణాటక సంగీతాన్ని ఎందరో వాగ్గేయకారులు పరిపుష్టం చేసినారు. వాక్కును, గేయమును అంటే మాటల కూర్పును, సంగీతపు వరసను తానే చేయగల నేర్పరిని వాగ్గేయకారుడంటారు. అటువంటి వాగ్గేయకారుల్లో ప్రాతస్మరణీయులైన 3 మహనీయులను కర్ణాటక సంగీత త్రిమూర్తులన్నారు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామా శాస్త్రులు. ఈ 3 రచనలు లేనట్లయితే కర్ణాటక సంగీతమే లేదనుట అతిశయోక్తి కాదు. త్యాగరాజస్వామి పంచనద క్షేత్రమనబడే తిరువాయూరులో జన్మించి త్యాగరాయనుత అనే ముద్రతో వందలాది కీర్తనలు, కృతులు రచించి స్వరపరిచిన మహనీయుడు. శ్రీరాముడంటే చాలు, భక్తి పరవశుడవుతాడు. మోహనరాగంలో ననుపాలింప నడచి వచ్చితివా అనే కృతిలో ఉరమున ముత్యపు సరుల చెయ్యముతో, కరమున శర కోదండకాంతితో, ధరణి తనయతో అని సాగే ఈ కృతిని అనుసరించే రాజా రవివర్మ శ్రీరామ పట్టాభిషేక చిత్రం వేసినట్లనిపించక మానదు. త్యాగరాజస్వామి రచించి స్వరపరిచిన ఘనరాగ పంచరత్నాలు కర్ణాటక సంగీతంలో తలమాణికాలు. ఘనరాగాలంటే గంభీరమైన నడకగల రాగాలు. కర్ణాటక సంగీతంలో అవి 10 ఉన్నాయి. వాటిలో మొదటి 5 రాగాల్లోనే కృతులను స్వరపరిచినారు త్యాగరాజస్వామి వారు. మొదటిది నాటరాగంలో జగదానందకారక, గౌడరాగంలో దుడుకుగల నన్నే దొరకొడుకు, ఆరభిరాగంలో సాధించనే ఓ మనస, వరాళి రాగంలో కనకన రుచిరా, శ్రీరాగంలో ఎందరో మహానుభావులు. నిజంగా ఈ 5 సాహిత్యపరంగా చూసినా సంగీతపరంగా చూసినా పంచరత్నాలే. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషి బెంగళూరు నాగరత్నమ్మ తన సర్వస్వాన్ని ధారబోసి తిరువయ్యూరులో త్యాగరాజ సమాధి వద్ద సంగీతోత్సవాలను నిర్వహించి ధన్యురాలైంది. ఈనాటికీ ఆ సంప్రదాయం అప్రతిహతంగా కొనసాగుతున్నది. తిరువయ్యూరులో జరిగే త్యాగరాజ ఉత్సవాలలో కర్ణాటక సంగీతంలో పేరుగాంచిన గొప్ప గొప్ప గాయికా గాయకులు, జంత్ర వాద్య కళాకారులు క్రమశిక్షణతో, భక్తిభావంతో ఏకోన్ముఖంగా పంచరత్నాలను గానం చేస్తారు. ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు, వినడానికి 2 చెవులు చాలవు అనిపిస్తుంది. తమిళ గాయికా గాయకులు త్యాగయ్య కృతులను తమిళ లిపిలో రాసుకుని భక్తి తన్మయత్వంతో గానం చేస్తుంటే అబ్బురమనిపించక మానదు. అందుకే రాయప్రోలు సుబ్బారావు గారు ఆంధ్ర పౌరుషం పద్యాలలో త్యాగరాజస్వామి వారిని స్మరిస్తూ, తన గీతి అరవజాతిని పాఠకులుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువా అని అన్నాడు. అయితే త్యాగయ్య చెప్పిన పంచరత్నాల్లోని మొదటి 5 ఘనరాగాలేగాక మిగతా 5 ఘనరాగాలేవో మాట్లాడుకోలేదు కదా. అవి కేదార, నారాయణ గౌడ, రీతి గౌడ, సారంగనాట, భౌలి. ఇక సంగీత త్రిమూర్తులలో 2వ వారైన ముద్దుస్వామి దీక్షితులు లేదా ముత్తుస్వామి దీక్షితులు కూడా తిరువాయూరులోనే జన్మించినారు. వీరు గురు గుహ.

ముద్రతో అనేక రచనలను సంస్కృతంలో రచించినారు. వీరి కృతులలోని ప్రత్యేకత ఏమిటంటే వారి కృతిలోనే రాగం పేరు కూడా ఉటంకించబడుట. ఇక అదే రాగమో తెలుసుకోవలసిన అవసరం లేదు. ఉదాహరణకు హంసధ్వని రాగంలో రాయబడిన ప్రసిద్ధ గీతం వాతాపి గణపతిం భజే ఈ కృతి చివరలో కలుష విదూరం భూతాకారం అనాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజే. కవి పేరైన గురుగుహ ముద్ర మరియు ఈ కృతి హంసధ్వని రాగంలో కూర్చబడిందన్న సూచన ఉన్నాయి. ఇదే వాగ్గేయకార లక్షణం. సంగీత త్రిమూర్తులలో మూడో వారైన శ్యామాశాస్త్రులు కూడా తిరువాయూరులోనే జన్మించినారు. శ్యామాశాస్త్రులు అమ్మవారి భక్తులు. శ్రీ కామాక్షీదేవి అనుగ్రహంతో శ్యామకృష్ణ సోదరి అనే ముద్రతో అమ్మవారిని ఉద్దేశించి వీరి కృతులుంటాయి. ఇంతవరకు కర్ణాటక సంగీతంలోని త్రిమూర్తులను వాగ్గేయకారులను గురించి ముచ్చటించుకున్నాం. ఇప్పుడు జనక జన్య రాగాల గురించి టూకీగా పరిశీలించుకుందాం. మన నట్టింట్లోకి టీవీ వచ్చి చేరక ముందు మన నేస్తం రేడియోని శనివారం ఉదయం భక్తిరంజనిలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తి, తర్వాత దేవస్థానం వారి ఆచార్యులు కనకాంగి రత్నాంగి గానమూర్తి వానస్పతి మానవతి తానరూపి అని వరసపెట్టి రాగాల పేర్లు చదివేవాళ్ళు. ఇప్పుడు చివరికి ఒక అన్నమయ్య కీర్తన పెడుతున్నారు. రాగాల పేర్లు చదవడం లేదనుకోండి, అది వేరే విషయం. అదిగో ఆ రాగాలే జనక రాగాలు. వీటిని మేళకర్త రాగాలని కూడా అంటారు. ఈ రాగాలు 72 ఉన్నాయి. ఈ 72 మేళకర్త రాగాలను ఆరేసి రాగాల చొప్పున 12 చక్రాలలో బంధించి ఒక్కొక్క రాగానికి సంఖ్యా నిర్దేశం చేస్తూ ఒక చట్రాన్ని తయారు చేసిన వారు ప్రాతస్మరణీయులైన వెంకటమఖి అనే పండితులు. వీరు తయారు చేసిన ఈ పద్ధతి ప్రామాణికమైనది. ఈనాటికి సంగీతంలో ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు. మనం ముందుగా ప్రస్తావించిన 6 రాగాలు మొదటి చక్రంలోనివి. ఈ 72 మేళకర్త రాగాలే జనక రాగాలు. కనుక ఈ రాగాల నుండి జనించిన రాగం జన్య రాగమవుతుంది. ఈ చట్రం వలన జన్య రాగం ఏ జనక రాగం నుండి ఉద్భవించింది, ఆ రాగ సంఖ్య ఏది మొదలైన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. కర్ణాటక సంగీతానికి వెంకటమఖి చేసిన సేవ అపురూపమైనది. అదేవిధంగా హిందుస్థానీ సంగీతానికి అపురూపమైన సేవలందించిన వ్యక్తి ప్రాతస్మరణీయుడు పండిత్ విష్ణునారాయణ్ భాత్కాండే. పండిత్ విష్ణునారాయణ్ భాత్కాండే వెంకటమఖి తయారు చేసిన రాగాల చట్రానికి ప్రభావితుడై హిందుస్థానీ సంగీతంలో 10 ఠాట్లను తయారు చేసినాడు. ఠాట్ అంటే మేళకర్త రాగమే. ఈ ఠాట్ రాగం నుండి బయలుదేరినది జన్య రాగం. ఉదాహరణకు కళ్యాణ్, బిలావల్, భైరవి మొదలైనవి మేళకర్త రాగాలు, అంటే ఠాట్ రాగాలు. సంగీతం నేర్చుకునే వాళ్ల కోసం క్రమిక్ పుస్తక్ మాలిక అని 6 భాగాలు రచించి తాను తయారు చేసిన 10 ఠాట్ రాగాలకు జన్య రాగాలకు స్వరలిపి తయారు చేసినాడు. అంటే మొత్తం పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసినాడు. ఒక సంస్థ చేయవలసిన పని ఒక వ్యక్తి చేసినాడు. ఉస్తాదుల ఉక్కు పిడికిళ్లలో బంధింపబడిన శాస్త్రీయ సంగీతాన్ని ప్రతిభగల ఆసక్తిగల జనసామాన్యంలోకి తీసుకుని వచ్చిన భగీరథుడు భాత్కండే. విష్ణునారాయణ భాత్కండే కాలంలోనే మరో మహనీయుడు హిందుస్థానీ సంగీతానికి సేవ చేసినాడు. అతని పేరు విష్ణు దిగంబర్ పలుస్కర్. వీడి పలుస్కర్ అంటారతన్ని. గాయనాచార్య బాలకృష్ణ బువా ఇచల్ కరంజీకర్ సన్నిధిలో శాస్త్రీయ సంగీతాన్ని సాకల్యంగా నేర్చినాడు. అతని కంఠం మధురమైనది కనుక శాస్త్రీయ సంగీతమే గాక ఉపశాస్త్రీయమైన భజనలు పాడడానికి కూడా అనువైనది అతని కంఠం. వీడి పలుస్కర్ తన సంగీతాన్ని సామాన్య జనులకు అంకితం చేస్తూ దేశమంతటా పర్యటిస్తూ ప్రచారం చేసినాడు. ముఖ్యంగా మహారాష్ట్రలో తన సంగీతం ద్వారా రసికుల మనస్సును దోచుకున్నాడు. పలుస్కర్ భజనలు మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైనవి. గాంధీజీ ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ముందుగా పలుస్కర్ భజనలు ఆలపించవలసిందే. అంతేగాక అహ్మదాబాదులోని గాంధీ ఆశ్రమ

లో చదివే భజనలను స్వరబద్ధం చేసి పుస్తక రూపంలో ప్రచురించినాడు పలుస్కర్. అంతేగాక వీడి పలుస్కర్ ముఖ్య పట్టణాలలో గాంధర్వ మహావిద్యాలయాలను స్థాపించి సంగీతాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినాడు. ఆ విద్యాలయాల్లో తన శిష్యులను ఆచార్యులుగా నియమించినాడు. ఆ శిష్యులు సామాన్యులు కారు. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్, పండిత్ వినాయకరావు పట్వర్ధన్, పండిత్ నారాయణరావు వ్యాస్, పండిత్ దేవధర్ మొదలైన వాళ్లు అతని శిష్యులు. వీడి పలుస్కర్ మొట్టమొదట లాహోర్లో గాంధర్వ మహావిద్యాలయం స్థాపించినాడు. మన హైదరాబాదులోని బడీ చౌడీలో కూడా ఒక గాంధర్వ మహావిద్యాలయం స్థాపించబడి ఈనాటికి నిరాటంకంగా నడుస్తున్నది. వీడి పలుస్కర్ కొడుకు డివి పలుస్కర్, అంటే దత్తాత్రేయ విష్ణు పలుస్కర్, అతడు కూడా సంగీతంలో గొప్పవాడే. 35 సంవత్సరాల పిన్న వయసులోనే మరణించినా మధురమైన సంగీతాన్ని మనకు అందించి వెళ్లిపోయినాడు. విష్ణునామధేయులైన ఈ ఇద్దరు మహనీయులు హిందుస్థానీ సంగీతంలో ప్రాతస్మరణీయులు. హిందుస్థానీ సంగీత వికాసానికి పాటుపడిన రాజా మాన్సింగ్ తోమర్, అతని భార్య మృగనయ్యని గురించి కూడా 2 ముచ్చట్లు మాట్లాడుకోవాలి. 16వ శతాబ్దిలో, అంటే ఢిల్లీని అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో గ్వాలియర్ను రాజా మాన్సింగ్ తోమర్ పాలిస్తున్నారు. అతడు సంగీత శాస్త్ర మర్మజ్ఞుడు, వాగ్గేయకారుడు. ఆ కాలంలోనే స్వామి హరిదాస్ అనే సంగీతజ్ఞుడు మధురమైన భక్తి గీతాలు ఆలపించేవాడు. బైజు మరియు తాన్సేన్ అతని శిష్యులే. రాజా మాన్సింగ్ తోమర్ ఆ కాలం నాటి సంగీత విద్వాంసులందర్నీ సమావేశపరిచి చర్చించి ఒక సంగీత గ్రంథాన్ని తయారు చేయించినారు. దాని పేరు మాన్ కుతూహల్. అతని భార్య గుర్జరి అనే ఆటవిక జాతికి చెందిన స్త్రీ. ఆమె పేరు మృగనయ్యని. ఆమె చక్కని గాయని మాత్రమేగాక కొన్ని రాగాలను కూడా కూర్చింది. గుర్జరి తోడీ రాగం ఆమె సృష్టే. అంతేగాక ఆ రాజదంపతులు ఒక సంగీత విద్యాలయాన్ని కూడా స్థాపించినారు. ఆ విద్యాలయంలోనే తరువాతి కాలంలో తాన్సేన్, బైజూలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. రాజా మాన్సింగ్ తోమర్ గ్వాలియర్కు చెందినవాడు కనుక ఈనాటికి గ్వాలియర్ ఘరానానే ప్రాచీనమైనది అంటారు. హిందుస్థానీ సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన హజ్రత్ అమీర్ హుస్రో గురించి చెప్పకపోతే ఈ సంగీత ముచ్చట్లకు అర్థముండదు. భారతీయ సంగీతాన్ని పారసీక సంగీతంతో జోడించి కొత్త రాగాల సృష్టికి మూలపురుషుడైనాడు అమీర్ హుస్రో. యమన్ కళ్యాణ్ రాగం అతని సృష్టే. కర్ణాటక సంగీత శిక్షణ మాయామాళవ గౌలతో మొదలైతే హిందుస్థానీ సంగీతం యమన్ కళ్యాణ్ రాగంతో ప్రారంభమవుతుంది. ఈ రెండూ సంపూర్ణ రాగాలే. అమీర్ ఖుస్రో కర్ణాటక సంగీతంలో వాయించబడే మృదంగాన్ని 2 ముక్కలు చేసి తబ్లా అనే కొత్త వాయిద్యాన్ని తయారు చేసినాడు. వీణను కొంచెం మార్చి సితార్ తయారు చేసినాడు. ఖవ్వాలీ గాయనాన్ని కూడా అమీర్ ఖుస్రోనే సృష్టించినాడు. అమీర్ ఖుస్రో సంస్కృతంలో పండితుడు. అతని మాతృభాష ఫారసీ. తనకు తాను భారతదేశపు చిలుకను నేను అని ప్రకటించుకున్నాడు. ఈనాడు మనం మాట్లాడుకునే హిందీ, ఉర్దూ భాషలు కూడా అతను తయారు చేసినవే. ఆ భాషనతడు హిందూయి అన్నాడు. ఆనాటి ప్రాకృత భాషలోని ఫారసీ పదాలను తగ్గిస్తే హిందీ, సంస్కృత పదాలను తగ్గిస్తే ఉర్దూ అయింది. హిందుస్థానీ సంగీతానికి, సాహిత్యానికి అమీర్ ఖుస్రో చేసిన సేవ మహోన్నతమైనది. అతని గురువు హజరత్ నిజాముద్దీన్ ఔలియా. ఈనాడు పాత ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ ఔలియా సమాధి పాదాల దగ్గర హజరత్ అమీర్ ఖుస్రో సమాధి ఉన్నది. ప్రతి సంవత్సరం ఉరుసు జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుండో హిందుస్థానీ సంగీత విద్వాంసులు ఆ సమాధుల వద్ద హాజరీ ఇచ్చుకుని తమ సంగీతాన్ని వినిపించి వారికి సేవ చేసినట్లుగా భావించుకుంటారు. భారతదేశంలో పరిఢవిల్లిన కర్ణాటక హిందుస్థానీ సంగీతాలు రెండూ అజరామరమైనవే. కర్ణాటక సంగీతం శుద్ధమైన శాస్త్రానికి పెద్దపీట వేస్తే హిందుస్థానీ వాళ్లు స్వరానికి మాధుర్యానికి పెద్దపీట వేస్తారు.
ఎవరు వారి ఇష్టానుసారం ఆయా సంగీతాలను విని లేదా గానం చేసి లేదా వాయిద్యాలను వాయించి

0: చూచి ఆనందిస్తారు. రెండింటి లక్ష్యం ఆత్మానందమే. సంగీత్ హయ శక్తి ఈశ్వర్ కి, హర్ సుర్ మే బసే హయ రామ్. రాగీ కూ మిలే అనురాగ్ ఆర్ రోగీ కూ మిలే ఆరామ్. సంగీతం అనే శక్తి భగవద్దత్తమైనది. ప్రతి స్వరంలో రాముడున్నాడు. ప్రాపంచిక సుఖాలను అనుభవించేవానికి ప్రేమ లభిస్తుంది, రోగికి ఆరోగ్యం చేకూరుతుంది.
1: ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం రెండవ భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు రెండవ భాగం విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇంతటితో ఎల్టీ పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 కథానిక కార్యక్రమంలో పదండి బడికి పోదాం అరుణా భట్టువార్ కథానిక ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్యామ్ హే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లు రెండవ భాగం విందాం. గజల్ అనేది ఉర్దూ పార్షియన్ సాహిత్యాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఒక మనోహరమైన కవిత ప్రక్రియ. ఇది ప్రాచీన అరేబియాలో మొదలై పార్షియా మీదుగా భారతదేశానికి వచ్చింది. ప్రేమ, విరహం, తాత్వికత మరియు ఆధ్యాత్మిక చింతనలు గజల్ యొక్క ప్రధాన ఇతివృత్తాలు. ఇప్పుడు డి మురళీకృష్ణ పాడిన గజల్లు రెండవ భాగం విందాం.

ఇప్పటి వరకు షామ్హే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లో రెండవ భాగం విన్నారు. ఇది ఈఎల్టీ షామ్హే గజల్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శనివారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 10:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं किरण शर्मा।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన: రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 37%, గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.

ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 6:10 ప్రార్థనా కార్యక్రమంలో నామరామాయణం ఇంకా కొన్ని క్రైస్తవ భక్తి గీతాలను వింటారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో రేపొద్దుగల్లా 7:15 ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 3వ భాగం, ఇంకా తెలుగు జానపద సాహిత్యంలో వీరగాథలు వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగం ప్రసారమవుతుంది. రేపొచ్చేమట్ల 5:30 సంబరం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడెం మండలం ఎలగడప గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. పల్లె పదాలు కార్యక్రమంలో రేపొచ్చేమట్ల 6:20 మావాల మండలం బట్టి సవర్గమ్మ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని పాటలు, ఇంకా జయనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన గజ్జల గంగమ్మ బృందం పాడిన శబ్రమ్మ పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 గొర్రెలు మేకల్లో మాసూచి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట, ఇంకా విత్తన నిల్వల్లో పురుగు పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రశ్నతో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 కథానిక కార్యక్రమంలో పదండి బడికి పోదాం అరుణ భట్టువారు కథానిక ఇంటారు. ఇక ఈ నుండి కార్యక్రమంలో 9:45 గ్రామ సేవకుడు సోనాల మండలం కేంద్రానికి చెందిన వసంతరావుతో దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో రేపు రాత్రి 10:00 వేయి పడగలు నాటకం 20వ భాగం వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 11:03 దాటి 33 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:53 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.